ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. శుభోదయం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 29వ తారీఖు, శనివారం. 100.2 MHz FM బ్యాండ్పై ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:55.

0: after defeating home favourites Bals Farkas 3-0 in the final. He had an impressive run to the title, beating world number 18 and Asian Games gold medalist Yan Wong-ning 3-0. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ప్రార్థన భక్తి సంగీతం జయదేవుని అష్టపదులు

వసతి విపిన వితారే త్యజతి లలిత ధామ వసతి

రేపటి ప్రార్థన ఆదిత్య హృదయం సూర్యాష్టకం క్రైస్తవ భక్తి గీతాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇయలటి కార్యక్రమాలు వివరాలు కార్యక్రమాల సమయాలు

యోడంబావుకు అంబటాల సంగతులుంటాయి. కార్యక్రమంలో ఇలా ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు, బొడుగు మధుబాబు సంభాషణలు 16వ భాగంలో లిజనింగ్ స్కిల్స్ గురించి 2వ సంభాషణ. ముచ్చట కార్యక్రమంలో బడిలో ఆటున్నది వ్యాయామ ఉపాధ్యాయులు నన్నపు స్వామితో ముచ్చట. ముచ్చట పెట్టినరో కేలిని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఇక శృణవామ సంస్కృతం సంస్కృతాన్ని విందాం అంటూ దోర్వల ప్రభాకర శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలిక 5వ భాగం ప్రసారమవుతుంది. ఈ నెల 28వ తేదీన సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా ఇది పునః ప్రారంభం.

8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 23వ భాగంలో సుశీల్ రాణే గురించి విశేషాలు ప్రసారమవుతాయి. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. పొద్దుగల 8:45 సింగిడి సినిమా పాటలుంటాయి. పొద్దుమట 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం ఉంటది. రాత్రి 8 గంటలకు ఉషారు సరదా సంబరపరిచే జోరైన సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమానికి మీరు ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాటల్ని అడగచ్చు. మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్ల ఏ నంబర్కైనా ఫోన్ చేసి, ఎక్కడి నుండైనా ఫోన్ చేసి మీరు మాట్లాడచ్చు, మీ పసందైన పాటను అడగచ్చు. పొద్దుమట్టు 5:30 కతీంద్రా పిల్లల కోసం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి చిట్టి తెలివి కథ ప్రసారమవుతుంది. కథ రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను చదివి వినిపిస్తారు ఈ వరలక్ష్మి. ఇక పెద్దల మాట కథల సంపుటి నుండి ఏకాగ్రత మరియు కళ్ళి కథ ఈ కథలు ప్రసారమవుతాయి. రచన కన్నగంటి అనసూయ. ఈ కథను చెప్తారు సంధ్యలీల జి జ్యోతి. యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇయ్యల్ల ఆదిలాబాద్ కు చెందిన చెట్లపల్లి సహిష్ణు స్వీయ కవితలు ప్రసారమవుతాయి. ఇక 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరదిమ్మ గ్రామానికి చెందిన పొండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ 4వ భాగం ప్రసారమవుతుంది. ఇక జానపద గీతాలి నుండి 6:45 తలమడుగుకు చెందిన గొండిముక్కల గోపీ బృందం పాడిన గంగదాసు తత్వాలు. ఏడు గంటలకు విద్యా ఉద్యోగ సమాచారం. 7:00 కిసాన్ వాణి కార్యక్రమంలో జీవ కంచెగా కరోనా సాగు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక రైతు అంతరంగం కార్యక్రమంలో కాకరకాయ సాగు అనుభవాల గురించి నేరేడుగొండ మండలం గంభీర్ తాండకు చెందిన యువ రైతు పాడవాల రాధతో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక 9:30 పుస్తకంతో కార్యక్రమంలో

0: సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 24వ భాగంలో మాస్టర్ కృష్ణారావు గురించి విశేషాలుంటాయి. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇయల మీరినే కార్యక్రమాల వివరాలివి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 వస్తున్నది గుడిసెపట్లు. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక వార్తల అనంతరం ఏడుంబావుకు కలుద్దాం అంబటాళ్ల సంగతులతో.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని వచ్చే నెల 2వ తేదీకి అనకాపల్లి వరకు తీసుకువెళ్లి జలహారతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది విశాఖపట్నం వరకు గోదావరి జలాలు తరలిస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై స్పందిస్తూ బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం ఒక చట్టపరమైన రక్షణగా పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ప్రజల నుంచి సహజంగానే సానుకూల స్పందన వస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. పోర్టుకు అనుసంధానంగా జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతోందని తెలిపారు. శ్రీకాకుళంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బీచ్ శాండ్ మైనింగ్ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందని వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నేరడి ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం హర్షణీయమని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే సమీప ప్రాంతాల ప్రజలకు సాగు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని పేర్కొంటూ
2: మా తాలూకా నమ్మకం ఏంటంటే ప్రజలు మాతో ఉన్నారనేది బలమైనటువంటి నమ్మకం మాకుంది కాబట్టి ఏ స్పీడ్తోనైతే 2 సంవత్సరాల్లో కార్యక్రమాలు చేశామో ఆ స్పీడ్ని మరింత పెంచుకుంటూ ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది మా లక్ష్యం. అది చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మేము చేసుకుని ముందుకెళ్తాం.
1: రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయితీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని అన్నారు. తక్కువ ధరతో నాణ్యమైన యంత్రాలు పరికరాలు పంపిణీ చేసే కంపెనీల జాబితాను రూపొందించాలని సూచించారు. అనంతరం యాంత్రీకరణ పథకంలో సరసమైన ధరలకు ఇచ్చే పరికరాలను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న మార్కాపురం జిల్లా వెలిగొండలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామితో కలిసి నిన్న పరిశీలించారు. మార్కాపురం జిల్లాలోని గంటావాణిపల్లి వద్ద క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి జలహారతి సమర్పించే ప్రాంతం పైలాన్ వద్ద చేపడుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ
3: కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 40 రోజుల్లో 680 కోట్ల రూపాయలు మొదటి విడతగా 318 కోట్ల రూపాయలు, రెండో విడతగా 200 కోట్ల రూపాయలు, మూడో విడతగా 250 కోట్ల రూపాయలు. ఈ రకంగా 3 విడతలు నిర్వాసితులకి అందజేసిందేంటి కూటమి ప్రభుత్వం. ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ ప్రాజెక్టుకి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అంతే ముఖ్యమనే ఉద్దేశం. 11 ముంపు గ్రామాలకి కూడా 11 కమిటీలను వేయడం జరిగింది.
1: ఆంధ్రప్రదేశ్.

0: లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగర శివారు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఇతర అధికారులతో కేంద్ర మంత్రి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ అంశంపై మంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తప్పనిసరిగా సంబంధిత వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లకు తరలించాలని మంత్రి స్పష్టం చేశారు. తెలుగు భాషను పరిరక్షించి ఆ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసే ఉద్దేశంతో ఈరోజు తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తున్నారు. తెలుగు వ్యావహారిక భాషోద్యమకర్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని తెలుగు భాష దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వాడుక భాషకు పట్టం కట్టిన గిడుగు రామమూర్తి పంతులు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం పర్వతాలపేటలో 1863వ సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జన్మించారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారిక భాషలో ఉన్న చక్కదనాన్ని సౌలభ్యాన్ని తెలియచెప్పారు. బహుభాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు 1940వ సంవత్సరం జనవరి 22వ తేదీన తన 76వ ఏట తుదిశ్వాస విడిచారు. ఉత్తరాంధ్రకు సాగు తాగునీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. పాయకారావుపేటలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో జలహారతి కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీరాలపై ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు.

0: నందున ముందస్తు కార్యాచరణతో సాగునీటి నిర్వహణ చేపడుతున్నామని తెలియజేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని భవిష్యత్తు అవసరాలు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వినియోగిస్తామని తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలు సుమారు 35,000 ఎకరాలకు, కడెం ప్రాజెక్టు ద్వారా 6,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని అన్నారు. గ్రామ సభల ద్వారా ప్రస్తుత పరిస్థితులను రైతులకు వివరించి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇంకా స్వల్పకాలిక పంటలు సాగు చేసుకునేందుకు సమయం ఉన్నందున రైతులు కంది పంట వంటి ఆరు తడి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాల లభ్యత తగ్గి బోర్బావులపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగయ్యే ఆరు తడి పంటలను సాగు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా దొంగతనాలు ఇతర నేరాలు అరికట్టడానికి ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటల పాటు వారిపై నిఘా ఉంచినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలియజేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఉపాధి కోసం వచ్చిన వారిలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఆలయాల్లో దొంగతనాలు జరిగినట్లయితే వెంటనే సంబంధిత ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రాజేందర్ అన్నారు. జిల్లాలో ఉన్న మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు ఆశా కార్యకర్తలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సీజన్ లో టైఫాయిడ్, మలేరియా, డయేరియా, వైరల్ జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున వాటికి అవసరమైన అన్ని మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రతి ఒక్కరు, పిల్లలు పుట్టినరోజు, వివాహ దినోత్సవం రోజున చెట్లు నాటాలని బాసర చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ అధికారి అపర్ణ అన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భౌగోళికంగా అటవీ ప్రాంతం 33% ఉండాలని, అప్పుడే పర్యావరణం సాధ్యమవుతుందని అన్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ను వాడకుండా ఉండి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని కోరారు. విద్యార్థులు చిన్ననాటి నుండి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావితరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందజేయాలని అన్నారు. నిర్మల్ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి రాతోడ్ రమేష్ తెలిపారు. జిల్లాలో 3 నియోజకవర్గాల్లో 7,55,344 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరందరికీ ఎన్యూమరేషన్ పత్రాలు అందినట్లు చెప్పారు. అందులో నుంచి 6,42,174 మంది ఎన్యూమరేషన్ పత్రాలు అందించారని, వీరందరినీ ఓటర్ జాబితాలో చేర్చినట్లు పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి ఇవ్వని 1,13,170 మంది అన్కలెక్టెడ్ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. వీరందరికీ అక్టోబర్ 13వ తేదీ వరకు ఎన్నికల సంఘం గుర్తించిన ఆధారాలు చూపిస్తే మళ్లీ ఓటర్ జాబితాలో చేరుస్తామని చెప్పారు. వీరందరినీ ఓటు నుంచి తొలగించినట్లు కాదని, పూర్తి విచారణ చేసిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తామని చెప్పారు. నిర్మల్ జిల్లాలో భూముల సర్వే ప్రక్రియను పగడ్బందీగా చేపట్టాలని అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ సర్వే రికార్డ్ అధికారి నరసింహమూర్తి అన్నారు. భూముల డిజిటల్ సర్వేపై జిల్లాలోని సర్వేయర్లకు అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన భూముల సర్వే, చేయాల్సిన సర్వే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రెవెన్యూ మ్యాప్లు లేని గ్రామాల ఇబ్బందులు తొలగించేందుకు చేపట్టిన సర్వేను గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు. సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టాలని చెప్పారు. అధునాతన పరికరాల ద్వారా సర్వే నిర్వహణ సులభంగా, ఖచ్చితత్వంతో ఉంటుందని అన్నారు. ప్రణాళిక ప్రకారం సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సర్వే నిర్వహణకు సంబంధించి నూతన ల్యాప్టాప్లు సర్వేయర్లకు అందజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని రాష్ట పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ అన్నారు. ఇటీవల నిర్మల్ జిల్లాలో పర్యటించి పలు గ్రామాల్లో అభివృద్ది పనులను పరిశీలించారు. గ్రామాల్లో తడి, పొడి చెత్త నిర్వహణ పగడబందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. గ్రామ అభివృద్దిలో ప్రజల భాగస్వామ్యమే కీలకమని, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
1: నిర్మల్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ జి సాయన్న. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు.

0: నేపాల్ టిబెట్ లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579కి పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్లో పర్యటించడం ఇది 4వ సారి. తన 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మోదీ అధ్యక్షుడు మిర్జియోవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సీఈఓలు, వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. కెనడాలో జరిగిన తొలి భారత్ కెనడా ఆర్థిక ద్రవ్య చర్చల్లో పాల్గొన్న 3 రోజుల పర్యటన అనంతరం సీతారామన్ గురువారం చికాగోకు చేరుకున్నారు. చికాగోలో మంత్రి ప్రముఖ పెట్టుబడిదారుతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రైవేటు రంగంలోని ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో సమావేశమవుతారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే అంశాలపై ఈ చర్చలు కేంద్రీకృతం కానున్నాయి. బుధవారం జరిగిన ఆకస్మిక వరదల వల్ల 320 మంది భారత పౌరులు ఇప్పటికే ఆచూక లేకపోవటం లేదా గల్లంత కావటం జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇతర దేశాల పౌరసత్వం కలిగిన భారత సంతతికి చెందిన సుమారు 100 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియట్లేదని చెప్పారు. త్రిశూలి 1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారత పౌరులను నేపాల్ సైనికులు రక్షించినట్లు ఆయన తెలిపారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారత పౌరులు భూమార్గం ద్వారా సురక్షితంగా నేపాల్ చేరుకున్నారని, వారిని స్వదేశాన్ని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైస్వాల్ చెప్పారు.
1: 21 Indian nationals who had yesterday arrived in Kathmandu from the area that was affected by this flood, they have today landed in Delhi. These 21 Indian nationals, they are from Tamil Nadu and they arrived by Indigo flight which just landed in Delhi. Yesterday our ambassador had met them in Kathmandu and inquired about their well-being.
0: Kaga 10 tannula manavata sahayanto mudo vimanam Kathmandu bayalderindi. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ విషయాన్ని ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. ఈ సహాయంలో పోర్టబుల్ జనరేటర్ సెట్లు, డిగ్నిటీ కిట్లు, ఆహార ప్యాకెట్లు, నీటి శుద్ధి మార్తర్లు ఉన్నాయని తెలిపారు. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రెస్క్యూ ప్రయత్నాలకు భారత్ తన మద్దతు కొనసాగిస్తుందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. అంతకుముందు భారత్ 2 విమానాల్లో 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రిని పంపింది. ఇదిలా ఉండగా నేపాల్ నుంచి క్షేమంగా దేశానికి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రక్షణ చర్యలకు గాను నేపాల్ ప్రభుత్వానికి, దాని సైన్యానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
2: Thankful particularly to the Nepal army which made this great effort to get them out of that very difficult place where they were. So right now our effort is on supporting Nepal in the relief, in the rescue of people. So even today I spoke in the morning to the Nepal foreign minister. We have given them range of support offers.
0: China వైపు చిక్కుకున్న సుమారు 400 మంది భారత పౌరులు సురక్షితంగా ఉన్నారని, వారి కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారని జైస్వాల్ తెలిపారు. వారిని మన దేశానికి రప్పించడానికి బీజింగ్లోని భారత రాయభార కార్యాలయం, స్థానిక అధికారులు, ఆ బృందాలకు నేతృత్వం వహిస్తున్న వారు ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. నేపాల్ అభ్యర్థన మేరకు భారత్ 1 టన్నెల్ రెస్క్యూ బృందాన్ని పంపిస్తోందని జైస్వాల్ తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రభుత్వం ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిందని, అది నిరంతరం పనిచేస్తోందని జైస్వాల్ తెలిపారు. కాఠ్మండ్, బీజింగ్లోని భారత రాయబార కార్యాలయాలు కూడా 24/7 హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశాయని జైస్వాల్ అన్నారు.
3: Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that are

0: embassy is running right now in Beijing.
1: కాగా నేపాల్ టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. ఇంకా 1924 మంది గల్లంతయ్యారు. సహాయ బృందాలు నదీ తీరాల్లో, శివారు నివాస ప్రాంతాల్లో ప్రాణాలతో ఉన్న వారి కోసం, వరదల్లో కొట్టుకుపోయిన మృతదేశాల కోసం గాలిస్తున్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఒకే నెలలో పోగొట్టుకున్న లేదా అపహరణకు గురైన మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేసి చరిత్ర సృష్టించిన సంచార సాతి కార్యక్రమాన్ని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా నిన్న కొనియాడారు. జూలై నెలలో 77692 మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేయడానికి సంచార సాతి కార్యక్రమం సహాయపడిందని ఆయన ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆగస్టు 21తో ముగిసిన వారాంతానికి దేశ విదేశీ మారక నిల్వలు $12.4 బిలియన్ పెరిగి $US పెరిగి రికార్డు స్థాయిలో $729.3 బిలియన్ చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ నిల్వల్లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఈ వారంలో $9.4 బిలియన్ పెరిగి $591.3 బిలియన్ చేరుకోగా బంగారు నిల్వలు $2.8 బిలియన్ పెరిగి $114.2 బిలియన్ చేరుకున్నాయి. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ మధ్యకాలంలో ఎక్స్ మిల్ చక్కెర ధరలు సుమారు 20% తగ్గాయని, రిటైల్ చక్కెర ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చక్కెర లభ్యత తగినంతగా ఉండటానికి దేశీయ మార్కెట్లో కృత్రిమ సరఫరా కొరత నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, రవాణాను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చక్కెర సకాలంలో మార్కెట్కు చేరేలా చూసేందుకు ప్రస్తుతం ఉన్న నెలవారీ కోటా విధానం స్థాయిలో వచ్చే నెల నుంచి 15 రోజులకు ఒకసారి చక్కెర కేటాయింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, గంగానది తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భవిష్యత్తులో చేపట్టే బంగారు గనుల తవ్వకం ప్రాజెక్టుల కోసం కర్ణాటక చెందిన హట్టి గోల్డ్ మైన్స్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఉండే అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో తన పర్యటనలో భాగంగా 2వ రోజు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉన్న హట్టి యూటీఏ బంగారు గనులను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ సూచనలు చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్ టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొలత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

విజ్ఞాన భరితంగా వికాసవాణిగా అక్కరికొచ్చే విషయాలు, తెలియని ఎన్నో సంగతులు, లోకం తీరు తెలిసినోళ్ల ముచ్చట్లు, సలహాలు, సూచనలు, సమాచారం అన్ని కలగలుపుకొని వచ్చేసింది అంబటియాల. తీరొక్క అంబటాళ్ల సంగతులతో ఎల్లటి అంబటాళ్ల సంగతులు. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు, బొడుగ మధుబాబుతో ముచ్చట వారి సంభాషణ 16వ భాగంలో, లిజనింగ్ స్కిల్స్ గురించి 2వ సంభాషణ. ఇక బడిలో ఆటున్నది వ్యాయామ ఉపాధ్యాయులు నన్నప్ప స్వామితో ముచ్చట జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా. శృణవామ సంస్కృతం, సంస్కృతాన్ని విందాం. దోర్బల ప్రభాకర శాస్త్రి అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక 5వ భాగం ప్రసారమవుతుంది. ఈ నెల 28వ తేదీన సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా ఇది పునః ప్రసారం. తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు తెలుగు తిథి. స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, తిథి కృష్ణపాడ్యమి, పూర్వాభద్ర నక్షత్రం, ఈరోజు శనివారం. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా పొద్దుగల్లనే మనస్సుకు హాయిని పంచే వాద్య సంగీతం విందామా? లేవంగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత మొత్తం ఈ వాద్య సంగీతాన్ని విని దినమంతా ఆ ప్రశాంతత అట్లే ఉండేటట్టు చూసుకుందాం.

తన కోపమే తన శత్రువు అంటారు, తన శాంతమే తనకు రక్ష. కోపం కూడా ఒకటి, మనిషిలోని ఎన్నో గుణాలలో అది ఒకటి. కోపం అంటే క్రోధం లేదా ఆగ్రహం అంటారు. మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేకుంటే వ్యతిరేకించినా వాళ్ళపై కోపం వస్తుంది. దాంతో ఎదుటోళ్ళ మీద దాడి చేసుడో, దూషించుడో, అంటే తిట్టుడో, కొట్టుడో చేస్తుంటాం. కానీ ఆ కోపాన్ని చూసేటోళ్ళ దృష్టిలో మన స్థానాన్ని మనమే దిగజార్చుకున్నలో అవుతాం. అందుకే కోపం వచ్చినప్పుడు మనిషి ఆవేశపడకుండా మనకు మనం మనసును శాంతపరచుకునుడు ఎంతో అవసరం.

0: ఊపిరి వాద్య సంగీతమది.
1: నా పేరు డాక్టర్ దండు మోహన్ దాస్. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను.
2: పత్తిలో ఆకులు ఎర్రబడటాన్ని పండగ తెగులు మనం అంటాం. ఈ మొదటగా ఈ సమస్య ముదురు ఆకుల్లో కనబడి తర్వాత లేత ఆకులకు కూడా వ్యాపించడం జరుగుతుంది. ఈ సమస్య విత్తన రకం, పండించే ప్రాంతం, వాతావరణంలో మార్పులు, ఈ నత్రజని సరఫరాలపై

0: లేదా వీటన్నిటిని మధ్య జరిగే పరస్పర చర్య ప్రతిచర్యలపై ఆధారపడి ఉంటుంది. మొదట ఆకులు ముదురు రంగు గులాబీ రంగు, తర్వాత పూర్తిగా ఎర్రగా మారి ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. ఈ పండాకు తెగులు మొక్క తొలి దశలో వచ్చినట్లయితే నష్టం అధికంగా ఉంటుంది, చివరి దశలో వస్తే నష్టం పరిమితంగా ఉండడం జరుగుతుంది. అయితే ప్రతి అధికంగా కాపున్న సమయంలో పోషక పదార్థాల యొక్క ఆవశ్యకత కూడా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో మొక్క వివిధ వాతావరణ ఒత్తిళ్లకు కూడా లోనవడం వల్ల ఈ పండాకు తెగులు ఎక్కువగా కనబడడం జరుగుతుంది. దీని యొక్క కారణాలు ఈ మొక్కల్లో నత్రజని, పొటాష్ మరియు భాస్వరం పోషక పదార్థం లోపం ఏర్పడడం, రాత్రి ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే మనకు 21 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తగ్గిపోవడం, ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడడం వల్ల అంటే అధిక తేమ లేదా బెట్ట ఏర్పడడం వల్ల కూడా ఈ పండాకు తెగులు రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈ గాజులో వేగం మనం చూసుకున్నట్లయితే అధికంగా ఉండడం, మనం పండాకు తెగులు నివారణకి లీటర్ నీటికి ఈ 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ తో పాటు 20 గ్రాముల యూరియా, ఇది లేకుంటే 10 గ్రాముల డై అమ్మోనియం ఫాస్ఫేట్ ను కలిపి 5 నుంచి 7 రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసుకోవాలి. అయితే దీంట్లో మనం గమనించే విషయం ఏమిటంటే సాధ్యమైనంత వరకు ఈ పోషక పదార్థాలు మరియు హార్మోన్లు పిచికారిలో మంచి నీటిని ఉపయోగిస్తూ సాయంత్రం సూర్యరశ్మి అధికంగా లేని సమయంలో పిచికారీ చేసినట్లయితే మొక్కలు వాటిని బాగా గ్రహించడం జరుగుతుంది. అయితే ఈ నీటి ముంపుకు గురైన పత్తి పొలాల మీద కూడా ఈ పోషక పదార్థ పిచికారీ మధ్యాహ్నం వేళల్లో మాత్రమే చేసుకోవాలి.
1: పత్తి పంటలో పండాకు తెగుళ్ల నివారణకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ చెప్పిన యోసం సలహా అది.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుబులో తామరా, బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: అంబటాళ్ల సంగతులల్లా ఇప్పుడు విందాం. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు, బోడగం మధుబాబు సంభాషణలు 16వ భాగంలో లిజనింగ్ స్కిల్స్ గురించి 2వ సంభాషణ.
5: గుడ్ మార్నింగ్ సార్.
6: గుడ్ మార్నింగ్ మధు.
5: ఈఏటి, ఐటి వీటిలో ఉన్న వోవెల్ సౌండ్స్ ఏవి?
6: వీటిలో మొదటి శబ్దము ఈ, రెండవ శబ్దము ఇ. మొదటిది దీర్ఘమైతే రెండవది హ్రస్వము. అయితే మరి రెండింటిని ఒకేలాగా ఉచ్చరించి అది రాంగ్ ప్రొనన్సియేషన్ చేస్తూ ఉంటారు. మొదటిదాన్ని ఈట్ అనాలి, రెండవదాన్ని ఇట్ అనాలి. మరి సరిగ్గా పలకకుంటే కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి, అంటే మిస్అండర్స్టాండింగ్స్, అంటే తప్పుగా అర్థం చేసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తితో అన్నాడు, ఏమన్నా అంటే లుక్ ఎట్ ద షిప్ ఆన్ ద హిల్ అన్నాడు. బి అనే వ్యక్తి కన్ఫ్యూజ్ అయ్యి హిల్ పైన కొండ పైన షిప్ ఓడ ఎలా ఉంటుంది అని డౌట్ వచ్చి కొండదాకా నడిచి వెళ్ళి చూసి అక్కడ తెలుసుకున్నది ఏంటంటే ఆ కొండపైన షిప్ లేదు, షీప్ గొర్రెలున్నాయి, గొర్రెల మంద ఉన్నది. కాబట్టి ఏ అనేవాడు తప్పుగా పలికాడు, షీప్ అనడానికి బదులు ఏమన్నాడు, షిప్ అన్నాడు. షిప్ హిల్ మీద ఉంటుందా? కాబట్టి ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ సౌండును ఎలా పలకాలో అలాగే పలకాలి. ఓకే
5: ఓకే సార్. బిఏఎన్కే అనే పదంలోని వోవెల్ సౌండ్ ఏది?
6: ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి వౌల్ సౌండ్ ఏమిటి అంటే యా. అయితే ఈ సౌండును ఫొనెటిక్స్లో మనము

0: చూపించగలము, అంటే పువ్వు గుర్తు ద్వారా. కానీ వేరే ఇతర భాషలలో రాయడానికి వీలు లేదు. అందువల్లనే ఈ పదాన్ని వేరే భాషల్లో పలకాలంటే బాంకు, బ్యాంకు, బ్యాంకు, బైంకు ఇన్ని రకాలుగా అనాల్సి వస్తున్నది. ఎందుకంటే ఆ అనేదాన్ని వేరే లాంగ్వేజెస్లో రాయడం కుదరదు కాబట్టి. సో ఇది ఒక ఇంపార్టెంట్ సౌండ్, ఇంపార్టెంట్ వౌల్ సౌండ్. ఓకే
1: ఓకే సార్. అదేవిధంగా ఈ ఏఆర్ ఎల్ వై అనే పదంలోని వోవెల్ సౌండ్ ఏది?
0: ఇందులో ఉన్న వౌల్ సౌండ్ అంటే ఎర్లీ, టర్న్, బర్న్, లర్న్, ఎర్త్, వరల్డ్, హ, బర్డ్, ఫస్ట్. ఇది అభ్యాసం ద్వారానే వస్తుంది బాగా ఈ సౌండ్ అ అనేది. ఓకేనా?
1: ఓకే సార్. అదేవిధంగా డిఏయుజిహెచ్టిఈఆర్ ఏఎల్ఎల్ అనే పదాలలో ఉన్న వోవెల్ సౌండ్ ఏది?
0: ఈ పదాలలో అనే వౌల్ సౌండ్ ఉన్నది. డాటర్ ఆల్, డాటర్ కాదు ఆల్ కాదు, ఏంటి మరి డాటర్ ఆల్, ఇది ఓ అనే వౌల్ సౌండ్. ఓకే
1: ఓకే సార్. అదే విధంగా పిఓఓఆర్ టిఓయుఆర్ అనే పదాలలో ఏ ఓఎల్ సౌండ్ ఉంది?
0: ఇందులో ఉవా అనే డిప్తాంగ్ వౌల్ సౌండ్ ఉన్నది. అంటే పిఓఓఆర్ను హువా, టిఓయుఆర్ను టువా, ఎస్యుఆర్ఈని షువా, సియుఆర్ఈని క్యూవా, ఈ విధంగా ఉవా అనే డిప్తాంగ్ ఉన్నది ఇందులో. ఓకేనా?
1: ఓకే సార్. అదేవిధంగా కాన్సోనెంట్స్లో కొన్ని ముఖ్యమైన సౌండ్స్ గురించి తెలుపండి. ముందుగా జెడ్ఓఓ, జెఈడబ్ల్యూ అనే పదాలలోని కాన్సోనెంట్ సౌండ్స్ గురించి తెలుపండి.
0: మొట్టమొదటిది జడ్ఓఓను జూ, జ్ అనే కాన్సోనెంట్ ఉన్నది. తర్వాత జెఈడబ్ల్యూలో జ్, జకారం ఉన్నది. అంటే జూను జూ అని కానీ, జూను జూ అని కానీ రాంగ్గా పలకొద్దు. యానిమల్స్ చూడడానికి జూకు వెళ్ళాలి కానీ జూకు వెళ్ళొద్దు. మరి జూను చూడడానికి జూకు వెళ్ళొద్దు. జూ అంటే జూడాయిజం మతస్థుడు అంటే జూ అనాలి. లెట్స్ గో టు ద జూ ఫర్ యానిమల్స్ అండ్ ఫర్ యానిమల్స్ లెట్స్ నాట్ గో టు అ జూ. జూ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జూ. ఓకే
1: ఓకే సార్. అలాగే జెడ్ఈఆర్ఓ మరియు సిఓయుఎస్ఐఎన్ అనే పదాలలోని కాన్సోనెంట్ సౌండ్స్ గురించి కూడా తెలుపండి.
0: ఈ రెండు పదాలలో ఉన్న కాన్సోనెంట్ సౌండ్ జ్, అంటే మొదటిదాన్ని జియరౌ అని పలకాలి, రెండోదాన్ని కజిన్ అని పలకాలి. జియరౌ, కజిన్, సీజన్ అని పలకాలి. అంటే జియరౌను జీరో అని గాని, కజిన్ను ఖజిన్ అని గాని ఇలా పలకడం తప్పు.
1: ఓకే సార్. అలాగే ఈడియుసిఏటిఐఓఎన్, ఎస్టిఏటిఐఓఎన్ అనే పదాలలో ఏ కాన్సోనెంట్ సౌండ్ ఉంది?
0: వీటిల్లో షకారం అనే కాన్సోనెంట్ సౌండ్ ఉన్నది. మొదటి దానిని ఎడ్యుకేషన్, రెండోదాన్ని స్టేషన్ అనాలి. కానీ కొందరు ఎడ్యుకేషన్ అంటారు, స్టేషన్ అంటారు. కాబట్టి షకారానికి బదులు సకారం పలకడం తప్పు. ఓకే
1: ఓకే సార్. అలాగే పిఎల్ఈఏఎస్యుఆర్ఈ అనే పదాన్ని ఏ విధంగా పలుకాలి?
0: ఈ పదంలో ఝకారం అనేటువంటి కాన్సోనెంట్ సౌండ్ ఉన్నది. ప్లెజ, మెజ, ట్రెజ, ప్రెజ అంటే ఝ అనేది ఇది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ఓకేనా?
1: ఓకే సార్. అలాగే డి ఓ యు బి ఎల్ ఇ టి ఆర్ ఓ యు బి ఎల్ ఇ ఇలాంటి పదాలను ఏ విధంగా ఉచ్చరించాలి?
0: డబుల్ ట్రబుల్, కానీ కొందరు డబల్ ట్రబల్ అంటారు, అది పొరపాటు. టేబుల్ అనేదాన్ని టేబల్ అంటారు. బుల్ అనేదాన్ని బల్ అని పలకడం పొరపాటు. ఓకే
1: ఓకే సార్. అదేవిధంగా రేడియో న్యూస్ వినటం, టీవీ న్యూస్ చూడటం గురించి కూడా తెలుపండి.
0: రేడియోలో కానీ టీవీలో కానీ న్యూస్ బులెటిన్స్ను వినడం ద్వారా, చూడడం ద్వారా మనకు ఆంగ్ల భాష పైన పట్టు కలుగుతుంది. ఎలా అంటే, ఈ రేడియోలో టీవీలో న్యూస్ బులెటిన్స్లో ఉపయోగించే భాష ప్లెయిన్ ఇంగ్లీష్ వర్డ్స్తో కూడుకొని ఉంటుంది. అంటే అర్థాలు తెలియనటువంటి డిఫికల్ట్ వర్డ్స్ వాడరు. మనం రేడియో వింటూ ఉన్నప్పుడు, టీవీ చూస్తూ ఉన్నప్పుడు డిఫికల్ట్ వర్డ్ ఏదైనా అనిపిస్తే దానికి డిక్షనరీ వెతకడం, దానికి అంత సమయం ఉండదు కదా తెలుసుకోవడానికి. కాబట్టి అప్పటిదప్పుడే ఆన్ ది స్పాట్ అండర్స్టాండింగ్ కోసము ప్లెయిన్ వర్డ్స్, కామన్ వర్డ్స్, ఈజీ వర్డ్స్ ఉపయోగించడం జరుగుతుంది రేడియో మరియు టీవీ వార్తలలో. కాబట్టి మనకు సులభంగా అర్థమైపోతుంది. తర్వాత మరొక విషయం ఏంటంటే, రేడియో మరియు టీవీ న్యూస్ను ఫాలో కావడం ద్వారా ఎప్పటికప్పుడు వార్తలు తాజాగా తెలిసిపోతాయి. తెల్లవారి వార్తాపత్రికలలో అంతకుముందు రోజు విన్నటువంటి న్యూస్ బులెటిన్స్ యొక్క సారాంశమే మరిన్ని వివరాలతో విపులంగా నెక్స్ట్ డే న్యూస్ పేపర్స్లో, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో ప్రింట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ తెలిసిపోయినటువంటి అంశాలను పేపర్లో లేదా పేపర్లలో చదువుకొని ఇంకా క్లియర్గా, డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ పైన పట్టు సాధించడానికి, ఎలాంటి వొకాబులరీ వాడుతున్నారో పేపర్లలో అది తెలుసుకోవడానికి, అంటే వీటన్నిటికీ మూలము లిసనింగ్. ఈరోజు లిసనింగ్ ద్వారా తెలుసుకున్నవన్నీ రేపు న్యూస్ పేపర్లలో చూసి చదివి ఇంకా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవడానికి దోహదం కలుగుతుంది. కాబట్టి ఎంత ఎక్కువ ఇంగ్లీష్ను వినగలిగితే మనకు అంత ఎక్కువ పట్టు అనేది సాధించడం జరుగుతుంది. ఓకేనా?
1: ఓకే సార్. అదేవిధంగా ఆడియో సిడి, వీడియో సిడీల గురించి కూడా తెలుపండి.
0: వివిధ కంపెనీల వారు ఎన్నో రకాల వీడియో సిడీస్ను మరియు ఆడియో సిడీస్ను తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. ఇటువంటి వీడియో సిడీస్ను, ఆడియో సిడీస్ను మనము ఉపయోగించడం ద్వారా మనము ఎక్కువ ఇంగ్లీష్ను విని గుర్తుపెట్టుకొని ఉపయోగించగలుగుతాము. ఎందుకంటే వినేటప్పుడు మనం ఆల్రెడీ నేర్చుకున్నటువంటి గ్రామర్ ప్రిన్సిపుల్స్ ఎలా అమలులో పెట్టబడుతున్నాయి, వర్డ్స్, సెంటెన్సెస్, ఇలాగా పలు రకాల భాషా నిర్మాణ రీతులలో మనం నేర్చుకున్న అంశాలు ఎలా విని ఆనందించి ప్రయోగించడానికి వీలు కలుగుతుందో మనం సిడీస్ను వింటే మనకు అర్థమవుతుంది. అయితే అన్ని రకాల డిక్షనరీస్ కూడా ఈ మధ్యన సిడీలతో అనుబంధించబడి విత్ సిడీ దొరుకుతున్నాయి. ఏ డిక్షనరీ తీసుకున్నప్పటికీ చాలా డిక్షనరీస్ విత్ సిడీయే వస్తున్నాయి. తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ మీద వెలువడేటువంటి బుక్స్ కూడా సిడీస్తో వెలువడుతున్నాయి. తర్వాత వివిధ స్థాయిలలో టెక్స్ట్ బుక్స్ కూడా, ప్రోజ్, పోయెట్రీ ఇలాంటి టెక్స్ట్ బుక్స్ కూడా సిడీలకు అనుబంధంగా వెలువడుతున్నాయి. కాబట్టి ఆడియో, వీడియో సిడీలను విని ఆంగ్ల భాష పైన పట్టును మరింత సాధించుకోవాలి. వినడం అనేది తక్కువ చేస్తే మనకు ఆంగ్ల భాష పైన ఉచ్చారణ అనేది సరిగ్గా డెవలప్ కాదు. కాబట్టి లిసనింగ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. సరే మరి మధు, ఇంతటితో ఈనాటి ఈ ప్రాక్టీస్ స్కిల్స్లోని మొదటి యూనిట్ అయినటువంటి లిసనింగ్ సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ క్లాసులో ప్రాక్టీస్ స్కిల్స్లోని రెండవ యూనిట్ అయినటువంటి స్పీకింగ్ నేర్చుకోవడానికి కలుసుకుందామా?
1: థ్యాంక్ యూ సార్.
0: యు ఆర్ వెల్కమ్ మధు.
2: ఇప్పటిదాకా విన్నాం ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా. విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు, బోడగం మధుబాబు సంభాషణలు. 16వ భాగంలో లిజనింగ్ స్కిల్స్ గురించి రెండవ సంభాషణ. అది వచ్చేవారం ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా అంటూ వీరి సంభాషణలో మరిన్ని వ్యాకరణ అంశాలు మన కోసం సిద్ధంగా ఉంటాయి.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చరిత్రలో ఈరోజుకున్న ప్రత్యేకత, ఈరోజు సుప్రసిద్ధ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్, ఇంకా బహుభాషా శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త గిడుగు రామ్మూర్తి జయంతులు ఈరోజు. ఇవాళ జాతీయ క్రీడా దినోత్సవం. ఒక సుప్రసిద్ధ భారతీయ హాకీ క్రీడాకారుడు, హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరు, గోల్స్ చేయడంలో మంచి ప్రతిభ కనబర్చినవాడు ధ్యాన్ చంద్. ఈరోజు వారి జయంతి. భారతదేశానికి హాకీలో స్వర్ణయుగంగా పరిగణించదగిన 1928, 1932, 1936 ఒలింపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి పెట్టిండు. ఒకసారి తను గోల్ వేసిన తర్వాత అది పడకపోతే తను గోల్ వేసిన విధానం చూసి గోల్ పోస్ట్ కొలతలు సరిచూడవలసిందిగా అంపైర్ను కోరేవాడట. అంత గొప్ప హాకీ క్రీడాకారుడు మన ధ్యాన్ చంద్. అందుకే అందరి మన్ననలు అంతగా పొంది గొప్ప హాకీ క్రీడాకారుడయిండు. దేశం గర్వించదగ్గ క్రీడాకారుడతను. ధ్యాన్ చంద్ పేరు మీద భారత ప్రభుత్వం భారత అత్యున్నత క్రీడా అవార్డు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా ప్రకటించింది. భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ గౌరవ సూచకంగా అతని పుట్టినరోజైన 1929 జాతీయ క్రీడా దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం. ఈ రోజున భారత జాతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు. ఈరోజు ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు అవార్డులు ఇచ్చి గౌరవిస్తారు. మరి ఈ అల్లటి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా బడిలో ఆటున్నది అంటూ వ్యాయామ ఉపాధ్యాయులు నన్నపు స్వామితో ముచ్చట విందాం. వారితో ముచ్చట విడుతున్నారు కె లెనిన్.
8: వ్యాయామ ఉపాధ్యాయుడు నన్నపు స్వామి ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు. పాఠశాలలో క్రీడల పరిస్థితి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమున్నాయి, వాటిని మెరుగుపరచాలంటే ఇంకా ఎలాంటి తోడ్పాటు అవసరం, ఇంకా వారి అనుభవాలు, తర్వాత ఇతరత్ర విషయాలను గురించి ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం స్వామి గారు.
9: నమస్కారం అండి.
8: వ్యాయామ ఉపాధ్యాయుడిగా మీరు చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు పొందిన అనుభూతి కానీ

0: మీ అనుభవాన్ని గురించి ఒకసారి మాతో పంచుకుంటారా? మీ విధి నిర్వహణలో భాగంగా ఎక్కడెక్కడ పనిచేసినారు, ఎట్లా గడిచింది ఈ పూర్వ పనిచేసిన రోజులు, దాని గురించి చెప్పండి.
1: తప్పకుండా అండి. నేను వ్యాయామ విద్య ఉపాధ్యాయుడిగా 2006 డిఎస్సి ద్వారా ఎంపికై మొదట బోత్ మండలంలోని సోనాల జడిపి ఉన్నత పాఠశాలలో నియామకమయ్యాను. దాని తర్వాత అక్కడ 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత అక్కడ నుండి ఆదిలాబాద్ మండలంలోని చాందాటి పాఠశాలకు రావడం జరిగింది. అక్కడ సుదీర్ఘంగా 8 సంవత్సరాలు పనిచేసి ప్రస్తుతం 2018 తర్వాత ఆర్లిటి జడిపి ఉన్నత పాఠశాలలో బదిలీపై వెళ్లి 3 ఏళ్ళయింది అక్కడ పనిచేస్తున్నాను. గ్రామీణ ప్రాంతంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ గ్రామీణ స్థాయిలో మరి మట్టిలో మాణిక్యాలు లాంటి విద్యార్థులు ఉంటారు. వారిలో సహజంగా అంటే అంతర్లీనంగా దాగినటువంటి ప్రతిభ ఉంటుంది. వారికి సరైన శిక్షణ ఇచ్చి వారిలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసే విధంగా మనకు పనిచేసే అవకాశం దొరుకుతుంది. అందుకనే మరి గ్రామీణ ప్రాంతంలో నేను పనిచేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఆ విధంగానే మరి క్రీడాభివృద్ధికి నేను పాటు పడుతున్నాను. సాఫ్ట్ బాల్ క్రీడాంశంలో నా యొక్క విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా ఆడారు. అందుకని నాకు అవార్డు వచ్చిందని నేను భావిస్తున్నాను. అవార్డు రావడం సంతోషించదగ్గ విషయమే. ఇంకా బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ బాధ్యతగానే మనం విధులు నిర్వహిస్తాము, కాకపోతే
0: అవార్డు కొంత బాధ్యతను మరింత పెంచింది. అంతే, ఇంకా బాధ్యతతో పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు సాఫ్ట్ బాల్ రంగంలో ఈ క్రీడాంశంలో జాతీయ స్థాయిలో మీ విద్యార్థులు ప్రతిభను కనబరిచి విజయం సాధించని చెప్పారు కదా. అయితే వాస్తవంగా పాఠశాల స్థాయిలో చూసినట్లయితే అసలు ఈ క్రీడల పరిస్థితి ఎట్లా ఉన్నది, ఏ ఏ అంశాలపైన విద్యార్థులకు ఈ క్రీడల్లో శిక్షణ అనేది కొనసాగుతుంది, ఏ రకంగా ఉంటది ఈ ప్రక్రియ గురించి చెప్తారు?
1: చాలా చక్కగా అడిగారు. ముఖ్యంగా క్రీడలు మనిషి శారీరక మానసిక వికాస నిర్మాణానికి దోహదం చేస్తాయి. క్రీడల్ని ప్రోత్సహించడం అంటే మన భావితరాలను నిర్మించుకోవడమే. మరి దీన్ని మనం విస్మరిస్తే మరి మంచి సమాజాన్ని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం నిర్మించలేము. మంచి సమాజం, ఆరోగ్యవంతమైన సమాజం క్రీడా మైదానాల నుండే తయారవుతుంది. అది ముఖ్యంగా ఆటల ద్వారా బడిలోనే అది శ్రీకారం చుడుతుంది. విద్యార్థులు, చిన్నపిల్లలు విద్యార్థి దశ నుంచి ఆటలాడడం వల్ల శారీరక మానసిక అభివృద్ధి అనేది జరుగుతుంది. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధి అనేది క్రీడల ద్వారానే సాధ్యం. కాబట్టి మనకు ఆటలకు శ్రీకారం ఎక్కడ చుడతామంటే బడిలోనే. కాబట్టి ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు ఎప్పుడైతే మరి క్రీడల్లో రాణిస్తారో వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగడమే కాకుండా ఉత్తమ క్రీడాకారులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది.
0: అయితే ఇప్పుడు ఇంకా ఈ ఆటల వల్ల విద్యార్థి స్థాయి నుంచి వాళ్ళు ఆటలను ప్రారంభించడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాల గురించి చెప్పారు, ఇంకా ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి, ఏ లక్ష్యంతో ప్రభుత్వం ఇట్లా ప్రభుత్వ పాఠశాలల్లో అన్నింటిలో కూడా అక్కడక్కడ వ్యాయామ ఉపాధ్యాయుల్ని నియమించింది, మరి ఆ లక్ష్య సాధనలో ఏమైనా ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయా, లేదు ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలి అంటే ఇంకా ఏ రకమైన తోడ్పాటు గాని చేయుత గాని అవసరం, ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వీటి గురించి చెప్తారు?
1: దీన్ని సమగ్రంగా చెప్పాలంటే కొంత కష్టమే. కానీ మనకున్నటువంటి ప్రతిబంధకాలు కావచ్చు, వాటిని మరి ఆటంకాలని అధిగమించి మరి ఉన్న వాటితోనే మనము మెరుగైన లక్ష్యాలు సాధించాలి అంటే మరి కొంత మనము వాటికి కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా అయితే పాఠశాలలో అన్ని రకాల సమస్యలు ఉంటాయి. మైదానాల కొరత ఉండవచ్చు, కొన్ని చోట్ల అసలే మైదానాలు ఉండకపోవచ్చు, మైదానాలు ఉన్న క్రీడా పరికరాల కొరత ఉండవచ్చు. అవి రెండు ఉన్నప్పటికీ వ్యాయామ ఉపాధ్యాయులు లేని చోట కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా పాఠశాలలో క్రీడా మైదానాలు, క్రీడా పరికరాలు, వ్యాయామ ఉపాధ్యాయుడు అనేది తప్పనిసరిగా ఉంటే మనం ఖచ్చితంగా మంచి లక్ష్యాలని సాధించవచ్చు. విద్యార్థులందరినీ కూడా క్రీడా మైదానాలకు వెళ్లే విధంగా మనం వారిని ఉసిగొల్పవచ్చు. ఎప్పుడైతే మనము క్రీడాకారులను తయారు చేయాలనుకుంటున్నామో ఇవన్నీ సౌకర్యాలు మనకు కల్పించినప్పుడు మాత్రమే మనము మంచి ఫలితాలని సాధించవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే గ్రామీణ ప్రాంతంలో చాలా చోట్ల కూడా మనకి పాఠశాలలో మైదానాలు ఉన్నాయి. కాకపోతే వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు అనేది చాలా చోట్ల చాలా పాఠశాలలో లేరు. ముఖ్యంగా ఉన్నవాళ్ళు హై స్కూల్లోనే పనిచేస్తున్నారు, ఉన్నత పాఠశాలలోనే. కానీ మనకి 5 నుంచి 7వ తరగతి వరకు ఉండే ప్రాథమికోన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు లేరు, వారే సొంతంగా ఆడుకుంటున్నారు. నేను ఎందుకు అంటున్నానంటే ఈ విధంగా ముఖ్యంగా మనకు ప్రాథమికోన్నత స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయుల్ని కనుక నియమిస్తే వారిని మరి ఇంకా మంచి క్రీడాకారులుగా తయారు చేయడానికి ఇప్పుడు మనము స్పోర్ట్స్.

0: స్కూల్స్ ఉంటాయి, క్రీడా పాఠశాలలు. అందులో ప్రవేశం పొందాలంటే కొన్ని రకాలైనటువంటి బ్యాటరీ టెస్టులు ఉంటాయి. ఆ బ్యాటరీ టెస్టులు పిల్లలకి తెలియాలి, వాటిలో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలంటే అక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. సో అలాంటి నియామకాల కింద ప్రభుత్వం చేపడితే ఇంకా మెరుగైన క్రీడాకారులు తయారు చేసే అవకాశం దొరుకుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ క్రీడా పాఠశాల ప్రస్తావన వచ్చింది కాబట్టి సరే, ఈ వీటి గురించిన అవగాహన అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా, సందర్భం వచ్చింది కాబట్టి ఈ క్రీడా పాఠశాలకు సంబంధించి ఏ స్థాయి విద్యార్థుల ఎంపిక, అంటే ఏ వయస్సులో విద్యార్థులను ఎంపిక చేస్తారు, మరి ఈ ఎంపిక ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది, దాని గురించి చిన్న అవగాహన కోసం మా శ్రోతలకు కొంత సమాచారం చెప్తారా?
0: తప్పకుండా అండి. ఇప్పుడు ప్రధానంగా రెండు రకాలైనటువంటి క్రీడా పాఠశాలలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటి ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్, రెండవది తెలంగాణ ఆదర్శ క్రీడా పాఠశాలని. ఈ రెండిట్లో తేడా ఏంటంటే గిరిజన క్రీడా పాఠశాలలో కేవలం గిరిజనులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. మామూలుగా ఈ ఆదర్శ క్రీడా పాఠశాలలో అందరికీ ప్రవేశం ఉంటుంది, అన్ని వర్గాల వారికి. సో ఈ పాఠశాలలో ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుందంటే 4వ తరగతి నుంచి, కొన్ని పాఠశాలలో 5వ తరగతి నుంచి ప్రవేశాలు ఉంటాయి. 10 నుంచి 11 సంవత్సరాల మధ్య దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పుట్టిన వాళ్ళు అర్హులు అనేది వాళ్ళు వాళ్ళ ప్రాస్పెక్టస్ లో ఇస్తారు. ముఖ్యంగా క్రీడా పాఠశాలకు ఎంపిక కావాలంటే వాళ్ళకి బ్యాటరీ టెస్ట్లు అనేవి నిర్వహిస్తారు. అందులో ప్రధానమైనటువంటి ఏంటంటే ఎత్తు బరువుతో పాటుగా ఫ్లెక్సిబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ తర్వాత వాళ్ళు ఉన్నటువంటి స్పీడ్, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, వేగము, బలము, సామర్థ్యము, వీటిని పరీక్షించేందుకు అవసరమైనటువంటి పరీక్షలు, అంటే బ్రాడ్ జంప్ కావచ్చు, తర్వాత మెడిసిన్ బాల్ త్రో కావచ్చు, ఫ్లయింగ్ స్టార్ట్ కావచ్చు, షటిల్ రన్ కావచ్చు, 800 మీటర్స్ రన్ కావచ్చు, ఇలాంటి ఒక 10-12 పరీక్షలు నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మాత్రమే క్రీడా పాఠశాలకు ఎంపిక చేస్తారు. ఎందుకంటే క్రీడా పాఠశాలలో కేవలం విద్యనే కాకుండా క్రీడాంశం, ఒక ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక క్రీడలో రాణించే విధంగా వారికి కోచ్లు ఉంటారు కాబట్టి అక్కడ అన్ని రకాల క్రీడాంశాల్లో మనకు అక్కడ క్రీడా పాఠశాలలో ఎంతమంది అయితే కోచ్లు ఉంటారో వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ ప్రకారంగా క్రీడాకారులను తయారు చేస్తారు. అయితే ఆ క్రీడాకారులు ఎవరైతే ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉందనుకోండి, వాళ్ళకి జిమ్నాస్టిక్స్ లాంటివి, తర్వాత మంచి స్పీడ్ ఉంటే వాళ్ళకి అథ్లెటిక్స్ అటువైపుగా, అంటే పరుగులు, తర్వాత మంచి స్ట్రెంగ్త్ వాళ్ళు ఉన్న వాళ్ళు అనుకోండి విసరడం, అంటే ఇప్పుడు షార్ట్ పుట్ కావచ్చు, జావలిన్ త్రో కావచ్చు, హ్యామర్ త్రో కావచ్చు, ఇలాంటివన్నీ, తర్వాత హర్డిల్స్, ఇలాంటి పరుగు పందాలు, ఇవన్నీ కూడా అథ్లెటిక్స్ వైపు చేయడానికి అవకాశం ఉంటుంది. మంచి ధైర్య సాహసము, స్ట్రెంగ్త్, బలం ఉన్న వాళ్ళకి బాక్సింగ్ గానీ, జూడో గానీ, ఇలాంటి క్రీడాంశాలు ప్రత్యేకమైన కోచ్ల ద్వారా వాళ్ళు తర్ఫీదు ఇస్తారు. కాబట్టి క్రీడా పాఠశాలకు ఎంపికగా అయ్యే విద్యార్థుల్లో స్పీడ్, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ అనేది చాలా ముఖ్యం. ఇలాంటి విద్యార్థులు మాత్రమే ఎంపిక చేస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ క్రీడా పాఠశాలకు సంబంధించి సవివరంగా చెప్పినారు, మరి ఈ క్రీడా పాఠశాలలో ఏ రంగాల్లో శిక్షణ ఇస్తారు, దాని ఎంపిక ఎట్లా జరుగుతుందని, ఇక మళ్ళీ మనం మామూలు మన ప్రభుత్వ పాఠశాల విషయాలకు వస్తే ఇక్కడ ఎట్లా ఉంటుంది సమయ సారిని, వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి ఎట్లాగో కొన్ని విషయాలకు సంబంధించి ఒక కాలమానం, ఒక టైం టేబుల్ అనేది ఎట్లా ఉంటుందో, మరి ఈ ఆటలకు సంబంధించి వ్యాయామ విద్యకు సంబంధించి ఎట్లా ఉంటుంది ప్రణాళిక, దాని గురించి చెప్తారా?
0: ఓకే, తప్పకుండా అండి. ఇక్కడ మనము ఈ ప్రశ్నకు వస్తే రెండు రకాల పాఠశాలల గురించి మనము చర్చించుకోవాల్సి ఉంటుంది. ఒకటి జడిపి ఉన్నత పాఠశాలలు, అంటే డే స్కాలర్స్, రెసిడెన్షియల్స్ గురించి, అంటే గురుకులాలు, గురుకులాలు కాని పాఠశాలలు. గ్రామీణ స్థాయిలో అయితే జడిపి లోకల్ బాడీ స్కూల్స్, జిల్లా పరిషత్ పాఠశాలలు, పట్టణాల్లో అయితే ప్రభుత్వ పాఠశాలలు, కొన్ని చోట్ల మున్సిపల్ పాఠశాలలు కూడా ఉంటాయి. సో అదే విధంగా గురుకులాలు, అన్ని వర్గాల వారికి ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేసింది. వీరికి ఆ డే స్కాలర్స్ కును రెసిడెన్షియల్కు మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. గురుకులాల్లో ఉండే విద్యార్థులకు ఏముంటుందంటే వారికి సమయ సారిని, కరికులం యాక్టివిటీస్ ఏముంటుంది, అంటే పాఠ్యాంశాలు, సహపాఠ్యాంశాలు అన్ని కూడా సమానంగానే ఉంటాయి. వారికి కూడా సమయ సారిణి అన్ని బాగానే ఉంటుంది. అక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడు ఉంటాడు, ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడు ఉంటాడు. కాకపోతే అక్కడ మెరుగైన సౌకర్యాలుంటాయి. ముఖ్యంగా క్రీడాకారులకు కావాల్సింది ఏంది, మంచి పౌష్టిక ఆహారం, సమతులమైన ఆహారము, బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అదేవిధంగా వారికి శిక్షణ, ఆ శిక్షణ కూడా వ్యాయామ ఉపాధ్యాయుడు అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, కానీ పరిమితులు అనేటివి తేడా ఉంటుంది. గురుకులంలో ఏముంటుందంటే ఉదయం సాయంత్రం వారికి సమయం ఇచ్చి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు గురుకులంలో ఉంటారు, బోర్డర్స్ అక్కడే ఉంటారు కాబట్టి బోర్డర్స్, సో వారికి ఎక్కువ శిక్షణ పొందే అవకాశం ఉంటుంది, తర్వాత అదేవిధంగా ఎక్కువ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విద్యార్థులు, వారికి మంచి పౌష్టిక ఆహారం కూడా దొరుకుతుంది కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంటుంది. అదే జడిపి ఉన్నత పాఠశాలలు, ఇలాంటి పాఠశాలను తీసుకుంటే డే స్కాలర్ పాఠశాలలు, అక్కడికి విద్యార్థులు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.

0: ముఖ్యంగా ప్రధానంగా మాలాంటి గ్రామీణ స్థాయిలో చూసుకుంటే ఒక్కొక్క పాఠశాలకు 7-8 గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. అందులో ముఖ్యంగా వాళ్ళు ఇర్రెగ్యులర్స్ కూడా ఉంటారు, అంటే డ్రాప్అవుట్స్ ఉంటారు, ఇర్రెగ్యులర్స్ ఉంటారు. ఒక రోజు వస్తే మళ్ళీ రాలేకపోతారు, దానికి వేరే ప్రాబ్లమ్స్, వారికి వ్యక్తిగత సమస్యలు కావచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. సో మాకుండే సమయ సారిణి ఏంటంటే 8 పీరియడ్లలో మాకు పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్యాంశాలు బోధించాల్సి ఉంటుంది, కరికులర్ కో కరికులర్. అందులో భాగంగానే వ్యాయామ ఉపాధ్యాయునికి ప్రతి తరగతికి 3 పీరియడ్లు ఉంటాయి వారానికి. అంటే విద్యార్థి, ఒక తరగతి విద్యార్థి వారంలో 3 సార్లు మైదానానికి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మనం అక్కడ వారికి బేసిక్స్ తో పాటు వివిధ రకాల క్రీడల్లో మనం శిక్షణ ఇస్తుంటాం. ఇది మనకు రెసిడెన్షియల్ కును డే స్కాలర్ కు ఉన్నటువంటి తేడా. సో మాకు చాలా తక్కువ పరిమితి ఉంటుంది. మేము ఆ సమయంలోనే ఉదయం 9:45 నుంచి సాయంత్రం 5:45 మధ్య ఉండే సమయంలోనే మాకిచ్చిన పీరియడ్ లో మాత్రమే మేము ఆ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అది తేడా.
1: అయితే ఇప్పటి వరకు మనము ఒక పాఠశాల స్థాయి వరకు మాట్లాడుకున్నాం. పాఠశాల స్థాయిలో ఆటలు ఎట్లా ఉంటాయి, వాటికి సంబంధించిన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనే దాని గురించి చెప్పారు కదా. ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా మీ అనుభవంతో చెప్పండి, మన ప్రస్తుత యువతరం గాని ఇంకా యువతి యువకులు ఆటల్లో రాణించాలి అని అంటే ప్రభుత్వ పరంగా ఏ రకమైన తోడ్పాటు కావాలి, అట్లాగే యువతలో కూడా ఏ రకమైన స్ఫూర్తి రావాలి, ఏ రకమైన సంకల్పం ఉండాలి, వీటి గురించి చెప్పండి.
0: తప్పకుండా అండి. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రభుత్వము క్రీడల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయిస్తుంది, సమగ్రమైన క్రీడా పాలసీని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మరి క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మన ప్రభుత్వం. దీనికోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే మండల స్థాయిలో మనకి మినీ స్టేడియాలని నిర్మిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు గ్రామాల్లో చూసుకుంటే మనకి ప్రకృతి వనాలు గానీ ఇంకా రకరకాలైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది గ్రామంలో. సో ఆహ్లాదం కోసం ప్రకృతి వనాలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, ఇలాంటి అన్ని కూడా సౌకర్యాలు గ్రామ స్థాయిలో ప్రభుత్వం కల్పిస్తుంది. మరి యువకులు, ముఖ్యంగా గ్రామంలో ఉండేటువంటి యువకులు నేడు ఆటలకు దూరమైనరు. అందరికి తెలిసే ఆ విషయం. ఎందుకు దూరమైనరు అంటే ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాలు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లోడి నుంచి యువకుడు వరకు అందరూ కూడా ఈ సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. సో వీటిని అధిగమించి మరి వాళ్ళని మైదానాల వైపు నడిపించాలంటే ఇప్పుడు మండలంలో మినీ స్టేడియం ఎలాగైతే నిర్మించిందో అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా మైదానం అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. అంటే కేవలం పాఠశాల మైదానమే కాకుండా పాఠశాల మైదానం పరిమితిగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మరి గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచి మైదానానికి వెళ్లే విధంగా గ్రామ స్థాయిలో ఒక 2 ఎకరాల మైదానాన్ని ఏర్పాటు చేసి దానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు, కేవలం మైదానం మాత్రమే. అక్కడ సౌకర్యాలు మెల్లమెల్లగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాగుంటుంది.
1: గ్రామస్తులు కూడా చేసుకోవచ్చు,
0: వారి స్వచ్ఛంద దాతలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో మరి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటే గ్రామ స్థాయిలో యువతి యువకులందరూ కూడా మైదానాల వైపు వెళ్తే వాళ్ళు శారీరక దృఢత్వము, తర్వాత ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు. తద్వారా వాళ్ళు క్రీడాకారులుగా ఎదిగే అవకాశం తప్పకుండా ఉంటుంది అని నా అభిప్రాయం.
1: అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎట్లా అంటే పిల్లల తల్లిదండ్రుల ఆలోచనలో కావచ్చు, లేదా ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యార్థి తల్లిదండ్రులు ఒక రకమైన లక్ష్యాన్ని పెట్టుకుంటారు, తమ పిల్లలు ఒక ఉన్నత ఉద్యోగంలో చూడాలి అని. కొందరు కలెక్టరు, ఎస్పీ, వైద్యుడు, ఇంజనీరు, ఇట్లా రకరకాల వృత్తుల్ని ఎన్నుకుంటున్నారు. మరి ఇట్లా క్రీడాకారుడు కావాలి అన్న ఆలోచన తక్కువ మందిలో ఉన్నది, ఎందుకట్లా?
0: చాలా చక్కగా అడిగారండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఏమనుకుంటున్నారంటే ఇంజనీరు, డాక్టర్ అనుకుంటున్నారు, కానీ ఒక ప్రొఫెషన్ గా క్రీడని ఎంచుకుంటే తద్వారా కూడా మనకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది మన పిల్లవాడికి అనేది ఆ ఆలోచన ధోరణి అనేది తల్లిదండ్రుల్లో రావాలి. అప్పుడు తప్పకుండా మంచి క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇప్పుడు ప్రభుత్వం కూడా క్రీడాకారులకు అన్ని విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 2% రిజర్వేషన్ కల్పించింది. తద్వారా వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాలని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రీడల్ని ప్రోత్సహించాలంటే తల్లిదండ్రులు తప్పకుండా వాళ్ళు క్రీడా రంగం ఎంచుకునే విధంగా, అంటే క్రీడల్ని ఒక ప్రొఫెషన్ గా ఎంచుకునే విధంగా తమ పిల్లల్ని క్రీడల వైపు ఆసక్తి కనబరిచేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్న అవసరం ఎంతైనా ఉంది.
1: చాలా సంతోషం స్వామి గారు. ఈ క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలను, పాఠశాల స్థాయిలో ఉన్న ఈ వ్యాయామ విద్యకు సంబంధించిన విషయాలను చాలా చక్కగా వివరించారు. మరి రానున్న రోజుల్లో యువత ఈ క్రీడల్ని ఒక అంశంగా, ఒక వృత్తిగా ఎంచుకొని ఈ క్రీడారంగంలో రాణించాలని, తద్వారా ప్రయోజనాలను పొందాలని ఆశిస్తూ మీ ఈ అభిప్రాయాన్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: బడిలో

0: ఆటున్నది అంటూ వ్యాయామ ఉపాధ్యాయులు నన్నపు స్వామితో ముచ్చట అది వారితో ఇప్పటిదాకా ముచ్చట పెట్టినరు కె లెనిన్. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఇది పునః ప్రసారం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇలా తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారాల్లోని భాషలో ఉన్న అందాన్ని వీలును తెలియజెప్పిన మహనీయుడు, ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త గిడుగు రామ్మూర్తి జయంతి ఈరోజు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది, శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతిని అంటే ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు.
4: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇవి ఇయలటి అంబటాళ్ల సంగతులు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలుగా వస్తున్నది. గుడిసెపట్లో సమాచార్ ప్రభాత్. 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక కలుద్దాం 8:30 పుస్తకంతో. ట్యూన్ చేసే ఉంచండి మరి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: to continue across Odisha as a low pressure area is likely to form over the northwest Bay of Bengal today. The IMD has issued orange warnings for several districts with rainfall activity expected to intensify further tomorrow. A report.
1: In Odisha, the India Meteorological Department, IMD, says an upper air cyclonic circulation over the North Bay of Bengal and adjoining West Bengal, Bangladesh coast is likely to trigger formation of a low-pressure area over the Northwest Bay of Bengal and adjoining North Odisha coast around today. Orange warning has been issued for Baleswar, Keonjhar and Mayurbhanj districts till this morning, with heavy to very heavy rain likely to isolated places. On Sunday, six districts, Baleswar, Bhadrak, Jagatsinghpur, Keonjhar, Kendrapada and Mayurbhanj are under orange warning. Prakash Das for Akashwani News, Bhubaneswar.
0: And in sports, India's Willawan Senthilkumar won the PSA Budapest Squash Open title in Hungary after defeating home favourite Bulaj Farkas 3-0 in the final. He had an impressive run to the title, beating world number 18 and Asian Games gold medalist Yao Yao Ing 3-0 in the quarterfinals before overcoming fellow Indian Veer Chotarani 3-2 in a thrilling semi-final. Senthilkumar capped his remarkable week with a dominant performance in the final. Vice President C.P. Radhakrishnan has extended his greetings on the occasion of National Sports Day today. In a social media post, Mr. Radhakrishnan paid tribute to Indian hockey legend Major Dhyanchand and said that the spirit of determination, discipline and excellence defines Bharat's sporting culture. He noted that the nation's growing sports ecosystem reflects the commitment to nurturing talent at every level. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
2: Thank you, Anuja. The rising number of missing people in Nepal flash flood disaster captures the headlines in all the dailies today. India mounts a major tracing and relief operation while Nepal allows foreign experts to join search operation, writes the Pioneer. As New Delhi pushes for reform of global institutions including UN, IMF and World Bank, a headline in the Economic Times says BRICS set to adopt framework for supply chain cooperation. The Times of India headline states, junk food will soon have labels warning of high salt, sugar and fat with red hexagonal warnings on the front of food packages. India signs javelin procurement deal with US, boosts defence cooperation, writes the Hindu. And finally, after Norway crown, Pragananda overcomes odds to become first Indian to win the coveted Grand Chess Tour, writes Hindustan Times and all the other dailies. And with that, it's back to you, Anuja.
0: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to embark on a four-day visit to Uzbekistan and Kyrgyz Republic beginning today to enhance economic and defence cooperation. India signs deal with United States to procure Javelin anti-tank guided missile systems. Death toll in Nepal flash floods rises to 579, while 1,924 people still missing. India steps up humanitarian assistance to neighbouring country. Government to introduce fortnightly sugar allocation system from next month to ensure availability of sugar in market on time. And India's Willawan Senthilkumar wins PSA Budapest Squash Open title, beating Bulaj Farkas of Hungary. And with that, we end the morning news. Have a nice day.
3: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM, മനസ്സു നിണ്ട പുസ്തകംതോ. കാര്യക്രമంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 23వ భాగంలో సుశీల్ రాణా గురించి విశేషాలుంటాయి. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. కార్యక్రమానికి ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఇప్పుడిందాం పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 23వ భాగంలో సుశీల్ రాణా గురించి విశేషాలు. ఈ భాగం నిన్న రాత్రి 9:30 ప్రసారమైంది. ఇది పునః ప్రసారం.
5: శ్రీమతి సుశీలా రాణి పటేల్ పేరును హిందుస్థానీ సంగీతాభిమానులకు ప్రత్యేకంగా తెలిపే అవసరం లేదు. నిజంగానే రాణిలాగా జీవించిన సుశీలా రాణిని ఆనాడే టాప్ గ్రేడ్ ఆర్టిస్టుగా గౌరవించినారు. సంగీతమే జీవనశ్వాసగా బతికిన సుశీలారాణి అత్రోళీ జైపూర్ ఘరానాకు చెందిన ఖాన్ సాహెబ్ ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ వద్ద శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నది. ఈ ఖాన్ సాహెబ్ను బడే ఖాన్ సాహెబ్ అని కూడా పిలుస్తారని, మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ అంటారని ఇంతకుముందు చెప్పుకున్నాం. సుశీలారాణి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ పట్టశిష్యురాలే అయినప్పటికీ కొంతకాలం గాన తపస్వినిగా పేరుగాంచిన మోగుబాయి కురుడీకర్ వద్ద కూడా సంగీతం నేర్చుకున్నది. మోగుబాయి కూడా ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ శిష్యురాలే కనుక అది అత్రోలీ జైపూర్ ఘరానా సంగీతమే. మోగుబాయి కూతురే మధుర గాయిక విదుషి కిషోరి ఆమోణకర్. అత్రోలీ జైపూర్ ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకుని కచేరీలు చేసి విమర్శకుల ప్రశంసలందుకున్న సుశీలారాణి శాస్త్రీయ సంగీతం కంటే లలిత సంగీతం జనబాహుల్యంలో ఉందని భావించి బాయి సుందరాబాయి వద్ద శ్రద్ధగా లలిత సంగీత శిక్షణ పొందింది. ఈ సుందరాబాయి మామూలు గాయిక కాదు. ఆమె గురించి నేను చెప్పే కంటే ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారి మాటల్లోనే చూద్దాం. బొంబాయి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ను విడిచి వెళ్లబోతూ బుఖారీ గారు బాయి సుందరాబాయి వైపు చూసి, బాయి ఎంతో కష్టపడి చాలా విలువైన హిందుస్థానీ సంగీతాన్ని ఈ స్టేషన్లో భద్రపరిచినాను, దీన్ని సురక్షితంగా ఉంచే బాధ్యత నీకే అప్పజెప్తున్నాను అని వెళ్ళిపోయినాడు. ఈ బాయి సుందరాబాయి కొంచెం స్థూలకాయురాలేగాని బహుముఖ ప్రజ్ఞగల గాయిక. ఖయాళ్ళు, ఠుమ్రీలు, దాద్రాలు, భజనలు, గజల్లు గొప్ప గొప్ప గాయికలు పాడినట్లే పాడేదట. అప్పటివి లైవ్ ప్రోగ్రాములు. ఏ కారణం వల్లనైనా స్టేషన్కు రావలసిన గాయిక రాలేకపోతే ఆమె పాడవలసిన పాటను దాదాపు ఆమె పాడినట్లుగానే తాను పాడేదట. ఒకసారి రేడియో స్టేషన్కు ఆనాటి అతి ప్రసిద్ధ గాయిక గోహర్జాన్ వచ్చినప్పుడు స్టాఫ్లో ఎవరో ఆమెకు సుందరాబాయిని పరిచయం చేసినారట. నేను పాడినట్లు ఠుమ్రీలు గజల్లు పాడగలవా అని అడిగిందట గోహర్జాన్. బాయి సుందరాబాయి వెంటనే గోహర్జాన్ పాడే గజల్ తానే పాడి వినిపించిందట. గోహర్జాన్ ఆశ్చర్యానంద పరవశురాలై తన చేతికున్న విలువైన విదేశీ గడియారమో లేక తన వేలికున్న వజ్రపు టుంగురమో ఆమెకు బహూకరించి ఆలింగనం చేసుకున్నదట. కానైతే సుందరాబాయి ఎవరి దగ్గర సంగీతం నేర్చింది కాదు, అంతా సహజ పాండిత్యమే. ఆమె సోదరి లక్ష్మీబాయి జాధవ్ మాత్రం కొంతకాలం జైపూర్ అత్రోలీ ఘరానాకు చెందిన ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్, అతని సోదరుడు ఉస్తాద్ హైదర్ ఖాన్ సాహెబ్ వద్ద, తర్వాత చాలా కాలం ఉస్తాద్ బుర్జీ ఖాన్ దగ్గర సమగ్రంగా సంగీతం నేర్చుకున్నది అంటారు సదాశివ గారు. ఈ విధంగా సుశీలారాణి, ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్, మోగోబాయి కురుడీకర్, బాయి సుందరాబాయిల వద్ద కేవలం అత్రోళీ జైపూర్ ఘరానా సంగీతం మాత్రమే నేర్చుకుని ఆ ఘరానా ప్రతినిధిగా నిలిచిందనటం వాస్తవం. బాయి సుందరాబాయి సోదరి లక్ష్మీబాయి జాదవ్ కూడా అత్రోలీ జైపూర్ ఘరానాకు చెందిన మేటి గాయిక అనేది గమనార్హం. సుశీలారాణి గాత్ర సంగీతజ్ఞురాలిగానేగాక అపురూప సౌందర్యవతిగా కూడా పేరుగాంచింది. ఆమెకు సంగీతం పట్ల ఉన్నట్లుగానే సినీ రంగం పట్ల కూడా చాలా అభిరుచి ఉండేది. ఆమె సౌందర్యం, ఆమె సంగీతం సినీ రంగానికి బాగా ఉపయోగపడినాయి. అనాయాసంగానే ఆమెకు సినీ రంగ ప్రవేశం లభించింది. బాబూరావు పటేల్ అనే యువ సినీ దర్శకుడు నిర్మించిన ద్రౌపది, గ్వాలన్ అనే రెండు చిత్రాలలో సుశీలారాణి నాయికగా నటించడమేగాక గాత్రం కూడా పండించింది. ఆ రెండు చిత్రాలు విజయవంతం కావడమేగాక సుశీలారాణి బాబూరావు పటేల్ అర్ధాంగి

ఐ సుశీలారాణి బాబురావు పటేల్ గా మారిపోయింది. తర్వాతి కాలంలో ఆమెను సుశీలారాణి పటేల్ అని పిలిచేవారు. సంగీతము, చలనచిత్ర నటనతో అతి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన సుశీలారాణి పటేల్ చదువును మర్చిపోలేదు. ఎంఏ ఎల్ఎల్ఎం చదివి కొంతకాలం న్యాయవాద వృత్తి చేపట్టింది. హోమియో వైద్య విధానాన్ని నేర్చుకుని చికిత్సలు కూడా చేసింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సుశీలారాణి తన భర్త స్థాపించిన ఫిల్మ్ ఇండియా పత్రిక బాధ్యతను కూడా నిర్వహించింది. పేరుకు బాబురావు పటేల్ సంపాదకుడైనా ఆ పత్రికలో సింహభాగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఘనత సుశీలారాణికే దక్కుతుంది. 1942 నుండి 1985 వరకు ఫిల్మిండియా మాసపత్రిక అత్యధిక సర్క్యులేషన్ గల పత్రికగా అభివృద్ధి పథంలో నడిపిన సుశీలారాణి సినీ జర్నలిస్టుగా అవతారమెత్తి ఆ పత్రికను విజయవంతంగా నడిపింది. ఆ కాలంలోనే ఈ పత్రిక మదర్ ఇండియా అని పేరు మార్చుకున్నది. హిందీ సినీ రంగంతో అనుబంధం పెంచుకున్న సుశీలారానికి ఆనాటి మేటి సినీ నటీ నటులతో ఆత్మీయానుబంధాలుండేవి. ముఖ్యంగా ఆనాటి అందాల నటి మధుబాలతో సుశీలారానికి చాలా దగ్గరి సంబంధం ఉండేది. సుశీలారాణి తమ మదర్ ఇండియా మాసపత్రికలో హిందీ చలనచిత్రాలపై ప్రచురించే విశ్లేషణాత్మక విమర్శనాత్మక వ్యాసాల ద్వారా ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం సుశీలారాణిని కేంద్ర సెన్సార్ బోర్డు ప్యానెల్ సభ్యురాలిగా నియమించింది. ఆమె ఒక దశాబ్దం పాటు ఆ పదవిలో కొనసాగి సినీ రంగ బలోపేతానికి నిర్మాణాత్మకమైన మార్పులను సూచించింది. ఆమె నిక్కచ్చితనం, రాజీ పడలేని మనస్తత్వం, ముక్కుసూటితత్వం వలన కొన్ని చిక్కులను కొని తెచ్చుకున్నది. ఆ రంగంలోని రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు నచ్చక స్వచ్ఛందంగా ఆ పదవి నుండి తప్పుకొని తన సంగీతం, తన పత్రిక అనే ఈ రెండు విషయాలే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా చివరి వరకు కొనసాగించింది. ఆ చివరి వరకు అంటే చిన్నదా, 96 సంవత్సరాల పరిపూర్ణ జీవితం ఆమెది. 1918 సంవత్సరంలో జన్మించిన సుశీలారాణి 2014 తమ 96 సంవత్సరాల వయసులో స్వర్గస్థురాలైంది. ఆమె శిష్యురాణులు, శిష్యులు కలిసి ఆమె 93వ జయంతిని 2011 జరిపినారు. ఆ కార్యక్రమం పేరు స్వర ఆలాప్. ఆ వయస్సులోనూ సుశీలారాణి పటేల్ ఒక తరాన ధాటిగా పాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తర్వాత అందరూ ఆమెను ఘనంగా సన్మానించినారు. ఆమె శిష్యగణంలో పేరుగాంచిన గాయికా గాయకులున్నారు. ముఖ్యంగా రాధికా సూద్ నాయక్, ప్రదీప్ బారోట్, రోణు మంజుందార్, సదానంద్ నయంపల్లి, ధనశ్రీ పండిత్ రాయ్, నిత్యానంద్ హల్దీపూర్ మొదలైన వారున్నారు. సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించని విద్యార్థుల కోసం ఉపకార వేతనాలందించడం, ఉచిత విద్యా వైద్య సదుపాయాలు కల్పించడం వంటి సామాజిక సేవల్లో కూడా సుశీలారాణి ముందుండేది. శివ సంగీతాంజలి పేరుతో ఒక సాంస్కృతిక సంస్థను స్థాపించి భారతీయ శాస్త్రీయ సంగీత సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో పలువురు వర్ధమాన సంగీత కళాకారులకు చేయూతనిచ్చి వెలుగులోనికి తెచ్చిన ఘనత సుశీలారాణికి దక్కుతుంది. సంగీత విద్వాంసురాలిగానేగాక న్యాయవాదిగా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తి ఎదిరించింది. హోమియో వైద్యురాలిగా పేదలకు చికిత్స అందించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందింది. 1989 సంవత్సరం డాక్టర్ సుశీలారాణి బాబురావు పటేల్ పేరుతో ఒక ట్రస్టును స్థాపించి తన ఆదాయాన్ని ఆ ట్రస్టుకు అందించి సంగీతం, విద్య, వైద్య, సాంస్కృతిక రంగాల్లో వినియోగించేది. సుశీలారాణి అత్రోలి జైపూర్ ఘరానా సంగీతాన్ని అద్భుతంగా గానం చేస్తూ కచేరీలు నిర్వహిస్తూ విమర్శకుల ప్రశంసలందుకున్నది. తన సంగీత కచేరీల ద్వారా వచ్చిన ఆదాయాన్నంతటినీ ప్రధానమంత్రి సహాయ నిధికి సమర్పించిన మానవతామూర్తి సుశీలారాణి. జీవితమంతా విలాసవంతంగా గడిపి మహారాణిలాగా బతికిన సుశీలారాణి చివరి రోజుల్లో ఆర్థికంగా కొంత ఒడిదుడుకులకు లోనైంది.
ఆమె భర్త బాబురావు పటేల్ మరణానంతరం అతని రెండో భార్య ఆమె

0: సంతానం మనుమలు మనుమరాళ్లతో ఆస్తి విషయంలో కొన్ని గొడవలు జరిగినాయి. ముఖ్యంగా మంచి విలువలతో కూడిన సుశీలారాణి బాబురావు పటేల్ ట్రస్టు విషయంలోనే ఘర్షణలు జరిగినాయి. ఆ ట్రస్టు లక్షలాది రూపాయల విలువైనవేగాక సుశీలారాణి ప్రాణప్రదంగా చూసుకున్న ట్రస్ట్ అది చివరి వరకు ఆ ట్రస్టును కాపాడుకున్నది. ఆమె న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఇక్కడ పనికి వచ్చిందన్నమాట. తద్వారా తమ శివ సంగీతాంజలిలో ఔత్సాహికులైన వర్తమాన సంగీత విద్యార్థులకు సంగీతం నేర్పుతూ తమ 96 సంవత్సరాల వయస్సులో 2014లో గంధర్వలోకాలకు చేరుకున్నది ఈ విదుషి సుశీలారాణి బాబురావు పటేల్. ఇన్ని రంగాల్లో విశేష సేవలందించిన సుశీలారాణి పటేల్కు సినీ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది. అంతేగాక మహారాష్ట్ర రాజ్య సాంస్కృతిక పురస్కారంతో పాటు సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నది. ఏది ఏమైనా విలువల కోసం పోరాడి ఎవరికీ తలవంచకుండా రాజీలేని జీవితం గడిపిన మానవతామూర్తి సుశీలారాణి జీవితం ఈనాటి స్త్రీలకు ఆదర్శం అనడంలో సందేహం లేదు. ఒంటరిగా సమాజాన్ని ఎదిరించి కీర్తి ప్రతిష్టలతో తనువు చాలించిన సుశీలారాణి బాబురావు పటేల్ ధన్యజీవి.
1: ఇప్పటిదాకా విన్నాం పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 23వ భాగం. అది ఇయలటి విశేషాలు. సుశీల్ రాణి గురించి విశేషాలవి రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: ఇయల రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 24వ భాగంలో మాస్టర్ కృష్ణారావు గురించి విశేషాలుంటాయి. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. వినుడు మరకుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

생기리. సినిమా పాటల సందడే సందడి. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లోయి అని కమలహాసన్ వాడినట్టు, పచ్చని పైరు తోడుంటే ఈ వర్ష ఋతువులో పచ్చని ప్రకృతి తోడుంటే, హరివిల్లు పరవశించి వింటుంటే వంద.2 FM భూలోకానికి ఇచ్చేది ఆనందమే కదా మరి అని మీరు వాడుకోవాలిగా. అంత సందడి ఈ సింగిడి, హరివిల్లు పాటల ఉరవడి. మరి ఈ సింగిడిని ఈ తొలిపాటతో షురు చేసేద్దాం.

సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నెంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాట అడగచ్చు. ఇక 10 గంటల వరకు సింగిడి మీకోసం సిద్ధంగా ఉంది. ఈరోజు అక్కినేని నాగార్జున పుట్టినరోజు కూడా ఉంది, నటుడు విజయ్ కుమార్ పుట్టినరోజు కూడా ఉంది. కాబట్టి వాళ్లకు వారు నటించిన చిత్రాలలోని పాటలు కూడా మీరు కోరచ్చు, వినొచ్చు, వారి గురించి కొంత విశేషంగా కూడా మాట్లాడచ్చు. మరి మరోసారి ఫోన్ నంబర్లు చెప్తున్నా. కార్యక్రమానికి ఫోన్ చేయడానికి మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఎప్పుడైనా ఎక్కడి నుండైనా ఫోన్ చేయొచ్చు సింగిడితో, సింగిడిలో నాతో మాట్లాడచ్చు, మీ పసందైన పాట అడగచ్చు.

0: తెలంగాణ యాసావాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సింగిల్ కార్యక్రమానికి ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్ లో, ఇప్పుడు మనం మాట్లాడదాం. హలో
1: హలో మేడం.
0: హలో చెప్పండి. శశాంక్ గారు బాగున్నారా? ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మీరు? హౌసింగ్ బోర్డ్. ఓకే, ఎట్లుంది వాతావరణం హౌసింగ్ బోర్డులో? హలో, హౌసింగ్ బోర్డులో వాతావరణం ఎట్లుంది అంటున్నా. హౌసింగ్ బోర్డులో వాతావరణం ఎట్లుంది అంటే, హౌసింగ్ బోర్డులో అన్ని ఇండ్లు ఒకే రకంగా కొంచెం దూర దూరంగా ప్రకృతికి ప్రకృతిమయంగా ఉంటాయి కదా. హలో, మీ వాయిస్ నాకు సరిగా వినిపించట్లేదు శశాంక్ గారు. హలో, ఓకే, మీ వాయిస్ నాకు సరిగా వినిపించట్లేదండి. వీలైతే మరోసారి ట్రై చేయండి కాల్. మీరు అడిగిన చక్రం సినిమా నుండి పాట ప్రసారం చేస్తున్నా, వినేసేద్దాం మరి. మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు, స్ట్రక్ అవుతుంది. ఓకే, మీరు అడిగిన పాట వినిపిస్తున్నా, వినేద్దాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, పిప్పల్కోటి నుండి కిష్టన్న ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మరి మనం మాట్లాడదాం, ఏమంటారో. హలో
1: హలో మేడం.
0: హలో కిష్టన్న, ఎట్లున్నావు? మాదయ్యనా? మా పాటలు విని హాయిగా ఉంటున్నారు కావచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటే అన్ని కరెక్ట్ గా ఉంటాయి, అంతేనా? మా కార్యక్రమాలు, మా పాటలు 100.2 ఎఫ్ఎం మీదే, మీ నేస్తాం.

0: కదా, మినేస్తం వినిపించే పాటలు కార్యక్రమాలు అన్ని వింటూ మనసు నిండా అయిపోతుంది కాబట్టి మీరు హాయిగా ఉంటున్నారు అంతే కదా. చెప్పండి కిష్టన్న, ఎట్లున్నాయి మీ ఊరు విశేషాలు ఏంటి? పిప్పలకోటి నుండి బాగానే కాల్స్ వస్తున్నాయి ఈ మధ్య. అవునా? ఎన్ని రోజులు అవుతుంది మీరు ఫోన్ చేసి? అట్లనా? అట్లనే మరి, బాగా రోజుల తర్వాతనే ఫోన్ చేస్తే మంచిది కదా. మాట్లాడడానికి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉంటాయి. ప్రతిరోజు ఫోన్ చేసి కార్యక్రమానికి ఇదే ఇదిగా ఉంటది, అంత కరెక్ట్ గా కూడా ఉండదు కదా. ప్రతిరోజు తీసుకోలేము కూడా కాల్, ఒకరే కాల్ని అట్లా అన్నమాట. చెప్పండి మరి, ఏ పాట వింటారు ఇవాళ? ఓకే, రాజా చిత్రం నుండి పాటనా? తప్పకుండా అండి, మీకోసం ప్రసారం చేస్తున్నా. మీ పంట పొలాలన్నీ మంచిగా నిండుగా సస్యశ్యామలంగా ఉండాలని, మస్తు పంటలు వండాలని, ఊరు వాడ ఆనందంగా ఉండాలని, వచ్చే ఈ పండగ వాతావరణం అంతా పండగమయం కావాలని మనసు నిండా కోరుకుంటూ మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నా. వినేద్దాం మరి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: ధన్యవాదాలు.

వందకు పైగా చిత్రాలలో నటించి, తెలుగు తమిళ హిందీ సినిమాలలో కూడా నటించి నటరత్నగా మంచి పేరును సంపాదించుకున్న నటుడు, నిర్మాత. మొత్తం 9 నంది పురస్కారాలు, 3 దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు, 2 జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్న అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఎల్ల 1989లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నది. 1990లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా 13వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. అదే సంవత్సరంలో శివ సినిమా హిందీ పునర్నిర్మాణంతో బాలీవుడ్లోకి ప్రవేశించింది. నాగార్జున పలు జీవిత చరిత్ర ఆధారిత సినిమాలలో కూడా నటించిండు. ముఖ్యంగా చెప్పాలంటే అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి ఇట్లా మొదలైన వారి జీవిత చరిత్ర సినిమాలలో కూడా నటించి మంచి మెప్పును, మంచి గౌరవాన్ని, మంచి పేరును సంపాదించిండు. 1990 నుంచి ఈయన సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిండు. అన్నపూర్ణ స్టూడియోస్ అనే సినీ నిర్మాణ సంస్థకు అధినేత అయిండు. హైదరాబాద్లో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అనే లాభాపేక్ష లేని సంస్థను కూడా ప్రస్తుతం నడిపిస్తున్నాడు. ఇప్పుడు విందాం మనం చిరంజీవి నాగార్జున నటించిన నిన్నే పెళ్లాడతా చిత్రంలోని ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
8: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
7: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
9: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
10: నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు, అది అందరికీ తెలిసిన విషయమే. నాగార్జున మొదటి సినిమా విక్రమ్ 1986 May 23 అది విడుదలైంది. ఇక ఈ సినిమా హిందీ సినిమా హీరోకి అనువాదం. తర్వాత 4 సినిమాలలో నటించిన నాగార్జున మజును సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించిండు. విషాద పాత్రలు పోషించడంలో తన తండ్రి నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున తన తండ్రితో కలిసి మొదటిసారిగా కలెక్టర్ గారి అబ్బాయి చిత్రంలో నటించిండు. సినీ నటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన తొలి సినిమా అది. ఇక ఈ సినిమా 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని ఈ సినిమా సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ సినిమా నాగార్జునను ప్రేమకథా చిత్రాల కథానాయకుడిగా నిలబెట్టింది. ఇక మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక సినిమా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ. ఈ రెండు చిత్రాలు పెద్ద విజయం సాధించి ఇతనికి విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టినాయి. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం ఇస్తాడన్న పేరు కూడా ఉంటుంది. ఈ సినిమాకు గాను నాగార్జున ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు. శివ చిత్రాన్ని హిందీలో శివ అనే పేరుతోనే నిర్మించి బాలీవుడ్లో కూడా అడుగుపెట్టిండు నాగార్జున. ఇక ఈ సినిమా హిందీలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నది. ప్రెసిడెంట్ గారి పిల్లం, హలో బ్రదర్ వంటి సినిమాలు ఈయనకు మాస్ హీరో అన్న పేరును కూడా తెచ్చిపెట్టినాయి. ఇక ఆ తర్వాత కృష్ణ

దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడతా భారీ విజయం సాధించింది. ఆ తర్వాత అన్నమయ్య వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయాన్ని కూడా సాధించిండు. ఈ సినిమా కూడా ఎంతో విజయం సాధించి మంచి పేరును అందుకున్నాడు. ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా అందుకున్నాడు నాగార్జున.

0: 2006లో నాగార్జున శ్రీరామదాసులో ముఖ్య పాత్రైన రామదాసు పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఈ సినిమాకు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిండ్రు. ఈ సినిమాలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3వసారి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. 2008వ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు కూడా అందుకున్నాయి. 2021లో వైల్డ్ డాగ్ సినిమాలో కూడా నాగార్జున నటించిండ్రు. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, ఫోన్ లైన్లో తీసుకుందాం. హలో హలో చెప్పండి, మీ పేరు? హలో హలో
1: హలో
0: నా గొంతు వినిపిస్తుందా మీకు? చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు? మీరు మొదటిసారి ఫోన్ చేస్తున్నారా? అందుకనే ఇంత కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు. నేను గట్టిగా మాట్లాడు.

0: మాట్లాడాల్సి వస్తుంది.
1: నేను డ్యూటీలో ఉన్నా మేడం.
0: ఏం డ్యూటీ చేస్తారు మీరు?
1: చంద్రపూర్.
0: ఏం డ్యూటీ చేస్తారు అక్కడ?
1: కోల్ మైన్స్.
0: ఓకే, కోల్ మైన్స్ లో పనిచేస్తారా? అందుకే ఒక కోల్లో ఉండి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది.
1: అవునవును మేడం,
0: ఎక్కడో లోపల ఉండి మాట్లాడినట్టు వినిపిస్తుంది. అమ్మో, అక్కడ కూడా నెట్వర్క్ కరెక్ట్ ఉంటది కదా? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు లోపల ఆ గుహ లోపల ఉండి కూడా మాట్లాడుతున్నారు, ఆకాశవాణిని తలుచుకుంటున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది. సరే, ఏ పాట వింటారు రాజేష్ గారు? ఓకే, గబ్బర్ సింగ్ చిత్రం నుంచి మీకోసం పాట వినిపిస్తున్నా, వినేద్దాం. మరి జాగ్రత్త అండి పని చేసేటప్పుడు. ఓకే, పాట వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
5: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
4: నిలిచి ఉన్న నీటిని తొలగించండి. దోమల వ్యాప్తిని అరికట్టండి.
5: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
4: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
5: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు. కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
4: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
5: ఈ ప్రకటన జారీ చేసిన వారు
4: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
6: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా మా గంగా ఆత్మ ఇదే, ఐదుగురు సోదరీమణులు, ఒకే ప్రపంచం, ఒకే హృదయ స్పందన అంటూ సాగే ఒక పాట. ఇదొక కొత్త పాట. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా భోగి తెలంగాణ మహారాష్ట్రల సరిహద్దులోని ఓ కల్పిత గ్రామంలో 1960 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వర్, డింపుల్, హయాతి హీరోయిన్స్గా నటిస్తున్నారు. గంగ పాత్రలో శర్వానంద్, సులోచన, అనుపమ, మందారంగా డింపుల్, హయాతి కనిపిస్తారు. శుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా

చేసి వింటున్నారు 100.2 FM మనస్సు నిండా. తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇది సింగిడీ కార్యక్రమం. కార్యక్రమానికి ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాట అడగచ్చు. మరి మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాట అడగచ్చు. 10 గంటల దాకా సింగిడి మీకోసం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్లో, మాట్లాడేద్దాం. హలో హలో హలో, కాల్ ఉట్నూర్ నుంచి వచ్చింది. రామ్రెడ్డి ఫోన్ చేసిండ్రు, తను ఒక పాటను అడిగిండ్రు. గీతాంజలి చిత్రం నుంచి నాగార్జున నటించిన పాటను అడిగిండ్రు. తన కోసం ఆ పాట ప్రసారం చేస్తున్నా, వినేద్దాం. మరి ఫోన్ కట్ అయిపోయింది రామ్రెడ్డి గారు, చింతించకండి. మళ్ళీ ఒకసారి వీలైతే ట్రై చేయండి.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు. సీను చిత్రం నుండి అల్లో నేరేడు అనే పాట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీళ్ళందరి కోరిక మేరకు సీను చిత్రం నుంచి ఈ పాట. మీరు కూడా ఇట్లా ఉత్తరాల ద్వారా పాటను కోరాలనుకుంటే మాకు ఉత్తరం రాసి పంపచ్చు. చిరునామా టు ది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్.

వార్తల ముఖ్యాంశాలు. మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాంగ్రెస్ ఇండి కూటమి మహిళా వ్యతిరేక పార్టీలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. బీజేపీ మహిళా మోర్చా రక్షణబంధ వేడుకల్లో మాట్లాడిన ఆయన, ఉజ్వల మాతృవందన 33% మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా ప్రధాని మోదీ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ దూరవిద్యా కోర్సుల దరఖాస్తు గడువును పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ బీఈడీ ప్రవేశ పరీక్షల అప్లికేషన్లకు సెప్టెంబర్ 21 వరకు, ఇతర యూజీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులకు అక్టోబర్ 10 వరకు గడువు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ రజావుల్లా ఖాన్ తెలిపారు. పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించినందున ఏఐఎంఐఎం ఎమ్మెల్సీ రహమత్ బేగ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి ఎస్ఏ హుస్సేన్ అన్వర్ తెలిపారు. పార్టీ అధినేత సూచనల మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 2026-27 ఫాల్ సెషన్కు దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, మొత్తం 350 మంది అర్హులైన బీసీ

టీజీఐఏసి వేలం వేసింది. మొత్తం 5.38 ఎకరాలను బన్సీరామ్ బిల్డర్స్ దక్కించుకుంది. ఆగస్టు 21 తేదీతో ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు 12.4 బిలియన్ డాలర్లు పెరిగి 729.3 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయని ఆర్బీఐ తెలిపింది. విదేశీ కరెన్సీ ఆస్తులు 591.3 బిలియన్ డాలర్లకు, పసిడి నిల్వలు 114.2 బిలియన్ డాలర్లకు పెరగటం ఈ వృద్దికి ప్రధాన కారణమని ఆర్బీఐ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@arnews_hvd ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:04. వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 95 నుంచి 2000 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం. ముందుగా మీకోసం వచ్చేసింది బ్యూటిఫుల్ ట్రాక్.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా మీరు విన్నారు ముత్తు సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ సంగీతంలో మనో సుజాత పాడే ఈ పాటని భువనచంద్ర రచించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ నుంచి జిందం నరహరి, లక్ష్మి, నందిపేట నుంచి ఎం వెంకటేష్.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: డబ్బు

మీరు విన్న ఆ పాట నువ్వు వస్తావని సినిమా నుంచి శంకర్ మహదేవన్ పాడింది. చంద్రబోస్ రచన, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ బాయ్ షేక్ చాంద్, రావూర్ నుంచి సీను, కొత్తగూడెం ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా అనితారాజ్, ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మీరమణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మీరు విన్న పాట హిట్లర్ సినిమా నుంచి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు, వేటూరి రచన, కోటి సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట నుంచి గంగు మహేందర్ నాగలక్ష్మి, కాశీబుగ్గని వరంగల్ నుంచి నల్ల సుదర్శన్ సరిత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 1995 నుంచి 2000 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ వింటున్నాం. మీకు కూడా ఈ సంవత్సరాల్లో రిలీజ్ అయినటువంటి సినిమాలోంచి హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఇప్పుడు వినేద్దాం మెరుపు కలలు సినిమా నుంచి చిత్ర ఉన్నిమీనన్, శ్రేయాన్ పాడిన పాట, వేటూరి రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వర రమాదేవి, నగర్హౌజ్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, నిజామాబాద్ ఆటోనగర్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, అనంతపురం కొడిమి నుంచి అఖిల్ అరుణా.

నమస్కారం, నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు

ప్రేమలేఖ సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ నిజామాబాద్, జనకంపేట నుంచి శ్యామ్లాల్, ఆదిలాబాద్ పొచ్చర్ల గ్రామం నుంచి లక్ష్మణ్, నవనీత, ఆర్ కృష్ణరాజ్, భువనచంద్ర పాడారి పాటని, భువనచంద్ర సంగీతం దేవ, భువనచంద్ర రచన దేవ సంగీతం అందించారు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి పాట నడుతున్నారు గుడిమల్కాపు నుంచి భరత్, ఓల్డ్ మలకపేట నుంచి కిరణ్, జ్యోతి సుబ్రహ్మణ్యం, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి దేవన్, క్లింటన్ పాడారి పాటను ఏఎం రత్నం శివగణేష్ సంగీత రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఎగిరే పావురమ్మ సినిమా నుంచి పాడనడుతున్నారు. హన్మకొండ నుంచి తరాలపల్లి నుంచి బుచ్చయ్య, నిజామాబాద్ జక్రంపల్లి నుంచి అరుణ, రాజేందర్ నందిపేట నుంచి నందిని, నరేష్ స్నేహిత, మనో సునీత పాడారి పాటని వేటూరి రచన ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం అందించారు.

0: is the rhythm of the life.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చంద్రలేఖ సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మారాణి, ఇంకా అనంతపురం కృష్ణమరెడ్డిపల్లి నుంచి పోలేరయ్య సురేఖ, నెహ్రూ పార్క్ నుంచి వహీద్ రుమాని జమీర్, ఈసీఎల్ నుంచి పవన్ లక్ష్మీ విరాట్, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. సిరివెన్నెల రచన సందీప్ చోత సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా విందాం. యువరాజు సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది. వేటూరి రచన, రమణ గోగుల సంగీతం అందించారు. పాటను అడుగుతున్న శ్రోతలు ఇబ్రహీంపట్నం నుంచి అరుణ, పార్సీగుట్ట నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్, పెద్దంబరపేట నుంచి గుండాంబ దాస్ లావణ్య, కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని, ఎద్దు మైలారు నుంచి బాలకృష్ణ శారద.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం టాస్కెట్ వెళ్లనున్నారు. మోదీకి ఇది 4వ ఉజ్బెకిస్తాన్ పర్యటన. ఈ పర్యటనలో 2 దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అధ్యకుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటుదారుల్లో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సీఈఓలు వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలు 22A సమస్యపై తలపెట్టనున్న దీక్షపై చర్చించనున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతు యాత్ర, విద్యార్థుల సమస్యలపై మాట్లాడనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. డిజిటల్ ప్రకటనలు, గేమింగ్, స్ట్రీమింగ్, ఏఎల్ వల్ల భారత మీడియా వినోద రంగ మార్కెట్ 2030 నాటికి $36.7 బిలియన్లకు చేరనుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2025-30 మధ్య నమోదయ్యే 7.4% వార్షిక వృద్ది రేటు అంతర్జాతీయ అంచనాల కంటే దాదాపు రెట్టింపు అవుతుందని వెల్లడించింది. వినియోగదారులు పోగొట్టుకున్న 70692 ఫోన్లను సంచార సాతి యాప్ ద్వారా గత జులై నెలలో గుర్తించినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్లో ప్రకటించారు. ఒక నెలలో ఇంత పెద్ద ఎత్తున ఫోన్లను గుర్తించడం ఈ విధానం ప్రారంభించిన నాటి నుంచి ఇదే తొలిసారని వెల్లడించారు. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ దూర విద్య కోర్సులు దరఖాస్తు గడువును పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, బీఈడీ ప్రవేశ పరీక్షల అప్లికేషన్లకు 21వ తేదీ వరకు, ఇతర యూజీ, పీజీ, డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులకు 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ రిజావుల్లా ఖాన్ తెలిపారు.

0: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం. కొంతమంది గురించి చెప్పడానికి ఏమీ ఉండదు, కానీ కొంతమంది గురించి చెప్పడానికి ఎంత చెప్పినా తగ్గదు. ఆయన గురించి కూడా అంతే. చెప్పే కొద్దీ మాటలు మరిన్ని పుట్టుకొస్తాయి, రాసేందుకు అక్షరాలు చాలనంటాయి. తెలుగు సాహిత్య చరిత్రలో అంత గొప్ప అధ్యాయం అయింది. కలం బలంతో కోట్లాది మందిని కట్టిపడేసిన ఘనత అయింది. ఎంతకైనా ఆ మాటల రచయిత ఎవరు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఇస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. సమయం 11:08. ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయానికి ఆద్యుడైన దశాబ్దాల క్రితం ముళ్లపూడి వెంకటరమణ అనే

రచయిత ఆశేష సినీ అభిమానుల గుండెల్లోకి, సాహితీ ప్రియుల హృదయాల్లోకి జుమ్మని దూసుకుపోయి తిష్ట వేసుకుని కూర్చున్నారు. హాస్యం ఆయన వచన శైలి చేత మనోహర లాస్యం చేయించింది. అది సెటైర్ను ఒక ఆయుధంలా ప్రయోగించింది. కళాన్ని మంత్రదండంలా ఉపయోగించి మాటలతో గారిడి చేశారు రమణ. ఈ రోజు మనం మాట్లాడుకుందాం ముళ్లపూడి వెంకటరమణ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారో గుర్తుకొస్తున్నాయి. ఇక మాటల రచయిత ముళ్లపూడి వారి గురించి తెలుసుకుంటున్నాం కదా. ముళ్లపూడి వెంకటరమణ రచన పలు చిత్రాలను విజయవం బాట పట్టించింది. చిత్రసీమలో అడుగుపెట్టక ముందే ముళ్లపూడి కలం బలం తెలుగు పాఠక లోకానికి సుపరిచితమే. సినిమా రంగంలో అడుగుపెట్టాక ఆయనకి సుందర్లాల్ నహత, డూండి కాంపౌండ్ లో చోటు దక్కింది. ఇక తమిళంలో విజయం సాధించిన పాసమలర్ చిత్రానికి తెలుగులో రీమేక్ రక్త సంబంధం. ఎన్టీఆర్ సావిత్రులతో రూపొందించారు ఈ సినిమాని. నిజానికి తెలుగు మాతృకలో లేని కొన్ని సన్నివేశాలను ముళ్లపూడి వారే రూపొందించి నవ్వులు పూయించారు ఈ సినిమాలో. అలా తొలి చిత్రంతోనే తన సత్తా ఏంటో చాటుకున్నారు రమణ.

మనసైన వాణి మామా అనగానే పొంగేను. ఇక వలపు దారిలో కలికి సేవలు కాలం గడిపేను. ఓ మీ అందాల చేతులు కన్ను.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు

0: చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి.

ముళ్లపూడి వెంకటరమణ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. దర్శకులు ఆదుర్తి సుబ్బారావు ముళ్లపూడి వెంకటరమణ సత్తాన్ని కనిపెట్టేసి తన దగ్గర చేర్చుకుని మరింత సానపెట్టారు. ఆదుర్తి దర్శకత్వంలో రూపొందిన మూగ మనసులు, దాగుడుమూతలు, తేనె మనసులు, కన్నె మనసులు, పూలరంగడు ఇలా అనేక చిత్రాలకు ముళ్లపూడి కథను సమకూర్చారు. మూగ మనసులకి ఆచార్య అత్రేయతో కలిసి కథా మాటలు అందించిన రమణ తొలిసారి సోలో కథకునిగా దాగుడుమూతలు రాశారు. అందిన చోట కథను అందిస్తూ, పొందిన చోట మాటలు పొందుపరుస్తూ, మొత్తానికి అందరినీ అలరిస్తూ సాగారు ముళ్లపూడి.

ఇక మిత్రుడు బాపు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం సాక్షికి సైతం ముళ్లపొడి కలం భలేగా పనిచేసింది. సాక్షి పలు పసందైన పదాలను తెలుగువారి ముందు పరిచింది. బాపు చిత్రసీమలో అడుగుపెట్టాక ఆయన దర్శకత్వంలో రూపొందిన ప్రతి చిత్రానికి ముళ్లపూడి రచన సాగింది. బాపు హిందీలో తెరకెక్కించిన చిత్రాలకు సైతం ఏదో ఒక రీతిని ముళ్లపూడి చేయి చేసుకునేవారు. అలా బాపు రమణల మైత్రి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూ బాపు రమణీయం సాగింది.

ముళ్లపూడి రచనలో చిత్ర విచిత్రమైన పదాలు కొన్నిసార్లు తకధీమితై అంటూ ఆటాడాయి. తీత అంటే తీసేసిన తహసీల్దార్ అని, సెక్రటరీ అంటూ సెక్రటరీని మాండలికల్లోకి మార్చడమే అని, అమ్మాయిల మనసు అద్దం లాంటిదని, అబ్బాయిల మధ్య ఎప్పుడూ కోతి కొమ్మచ్చి ఆడుతూనే ఉంటుందని, ఇలా పలు విధాల ముళ్లపూడి నవ్వించి కవ్వించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. సమయం 11:47. అడవిలో ఉప్పమ్మితే లాభం, సముద్ర పొడ్డున చింతపండు అమ్మితే లాభం, అలాగే రెంటికి దూరంగా ఉన్న పట్టణాల్లో రెండింటినీ కలిపి ఊరగాయ అమ్మితే లాభం. ఇది మిస్టర్ పెళ్లంలో డైలాగ్. ఇలాంటివి ముళ్లపూడి కళ నుంచి ఎన్నెన్నో పుట్టుకొచ్చి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. బాపు రమణల కలయికలో రూపొందిన బంగారు పిచ్చుక, బుద్దిమంతుడు, బాలరాజు కథ, సంపూర్ణ రామాయణం, ముత్యాల ముగ్గు, గోరంత దీపం లాంటి సినిమాల్లోని మాటలు భలేగా అలరించాయి. ఈ చిత్రాల్లో కొన్ని హిట్స్ గాను, మరికొన్ని ఫట్స్ గాను, ఇంకొన్ని సూపర్ హిట్స్ గాను మిగిలాయి. అయితే ముళ్లపూడి పలికించిన పదాలు మాత్రం తెలుగు ప్రేక్షకుల పెదవులపై లాస్యం చేశాయి.

తెలుగు సాహిత్యానికి ముళ్లపూడి మొగటం లేని మహారాజు. ఆఖరి శ్వాస విడిచే వరకు క్రియేటివిటీని వదలలేదు ఆయన. నేను పుట్టినప్పుడు పూలవాన కురవలేదు అన్న ఆయన, మనపైన మాత్రం సాహితీ సుమాల వాన కురిపించారు. అశేష అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు, తరిగిపోని కీర్తిని సంపాదించుకున్నారు.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండ

0: के कारण आज उत्तर पश्चिम बंगाल की खाड़ी और उससे सटे उत्तरी उड़ीसा तट पर कम दबाव का क्षेत्र बनने की संभावना है। बालेश्वर, केंदुझर और मयूरभंज जिलों के लिए आज सुबह तक ऑरेंज वार्निंग जारी की गई है और कुछ जगहों पर भारी से बहुत भारी बारिश होने की आशंका है। प्रकाश दास, आकाशवाणी समाचार, भुवनेश्वर।
1: दुबई में महिला एशिया कप T20 क्रिकेट प्रतियोगिता में श्रीलंका का सामना आज संयुक्त अरब अमीरात से होगा। मैच भारतीय समयानुसार रात 8 बजे से खेला जाएगा। भारत का पहला मैच कल थाईलैंड से होगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూలపురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది గిడుగు వెంకట్రామూర్తి గ్రాంథిక భాష సాధారణ జనులకు కష్టమని గ్రహించి దానిని సరళీకరించి అందరికీ తెలుగును అందుబాటులోకి తెచ్చిన మహనీయుడైన అందుకే ఆయన్ని తెలుగు భాషకు గొడుగు అని అభివర్ణించారు. ఈరోజు ఆయన జయంతి. ఈ సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇదే రోజుని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:10. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి శ్రీ కృత్తివెంటి శ్రీనివాసరావు గారితో గతంలో రికార్డు చేసిన పరిచయం కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సమ్మెట నాగమల్లేశ్వరరావు.
1: ఈరోజు ఆగస్టు 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సరిగ్గా 160 సంవత్సరాల క్రితం 1863 ఆగస్టు 29వ తేదీన గిడుగు రామ్మూర్తి గారు జన్మించారు. వారు తెలుగు భాషకు, మరీ ముఖ్యంగా తెలుగును వాడుక భాషగా తీర్చిదిద్దడానికి జీవితమంతా పాటుపడ్డారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు తెలుగు భాషకు చేసినటువంటి ఒక గొప్ప కృషికి నిదర్శనంగా ఆగస్టు 29వ తేదీని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు విశేషించి హైదరాబాద్ నగరంలో ప్రముఖ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతిలో కేంద్ర సాహిత్య అకాడమీ వారు జాతీయ ఉద్యమంలో తెలుగు సాహిత్యం పాత్ర అనే అంశంపైన 2 రోజుల జాతీయ సదస్సును ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆ సదస్సును ప్రారంభించడానికి న్యూఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ఉన్నటువంటి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావు గారు ఈరోజు హైదరాబాద్ రావడం, మన విజ్ఞప్తి మేరకు వారు మన ఆకాశవాణి స్టూడియోకి రావడం కూడా జరిగింది. భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు జాతీయ స్థాయిలో లభిస్తున్నటువంటి ఆదరణ, తెలుగు భాషకు అందుతున్నటువంటి ప్రోత్సాహం మొదలైన అంశాలపైన మనకు వివరిస్తారని ఆశిస్తూ నమస్కారం అండి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావు గారు.
2: నమస్కారం అండి.
1: మీరు దాదాపు 20 సంవత్సరాలుగా కేంద్ర సాహిత్య అకాడమీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీకి మీరు కార్యదర్శిగా ఉన్నారు. తెలుగువారు కేంద్ర సాహిత్య అకాడమీ అనేటటువంటి ఒక అతి పెద్ద జాతీయ సంస్థకు కార్యదర్శిగా నిర్వహణ బాధ్యతలు నిర్వహించడం అనేది తెలుగువారి అందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా తెలుగు భాషకు కూడా మీరు ఎంతో మేలు చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.
2: ముందుగా శ్రోతలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు కూడా మన తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అది కూడా మనందరికీ ఎంతో గర్వ కారణం.
1: అవును సార్.
2: ఇక సాహిత్య అకాడమీకి వస్తే, సాహిత్య అకాడమీ దేశంలో ఉన్న 24 భాషల్లో పనిచేస్తుంది. దాంట్లో 22 భాషలు 8 షెడ్యూల్లో ఉన్నాయి. 2 భాషలు ఏంటంటే రాజస్థానీ, ఇంగ్లీష్. అవి కూడా సాహిత్య అకాడమీ రికగ్నైజ్ చేసి 24 భాషల్లో కార్యక్రమాలు చేయటం ఏంటి, అవార్డులు ఇవ్వటం ఏంటి, వేరువేరు ప్రక్రియలు అన్ని చేస్తున్నాం. దాంట్లో తెలుగు కూడా ఒకటి. 1954 మార్చి 12వ తారీఖున స్థాపించబడిన సాహిత్య అకాడమీ అప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుకు ఎంతో ఎనలేని కృషి చేసింది. వాటిల్లో పుస్తకాలు ప్రచురించడం అవనండి, కార్యక్రమాలు చేయటం అవనండి, అలాగే తెలుగు కవులు, తెలుగు రచయితలను ఆ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేయటం అవనండి, అలాగే జాతీయ పరంగా పెద్ద పెద్ద నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ లో వాళ్ళని పిలవటం అవనండి, ఇలా ఎన్నో వేరు కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. ఇప్పటిదాకా దాదాపు 375 పుస్తకాలు తెలుగులో ప్రచురించబడ్డాయి. ఈ 375 పుస్తకాల్లో చాలా వరకు మన తెలుగు రచయితల మీద మోనోగ్రాఫ్స్, దాన్ని భారతీయ సాహిత్య నిర్మాతలు అండ్ మేకర్స్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అనే సిరీస్, దాంట్లో సీనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఎంతో మంది చాలా సంక్షిప్తంగా 100 పేజీల పుస్తకం, అది చాలా పాపులర్ సిరీస్ కూడాను. అలాగే మిగిలిన సాహిత్య అకాడమీ యాక్టివిటీస్ లో అన్నిటికన్నా ముఖ్యమైన యాక్టివిటీ ఏంటంటే అనువాదం, వేరే భాషల్లో నుంచి మన తెలుగులోకి అనువాదం, అలాగే మన తెలుగులో వచ్చిన పుస్తకాలను వేరే భాషల్లోకి అనువదించడం. ఇలా ఈ 375లో కొన్ని అనువాదాలు కూడా ఉన్నాయి. ఇలా ఎన్నో పుస్తకాలు ప్రచురించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తూ ఉంటుంది, సాహిత్య అకాడమీ పురస్కారాలు. దాంట్లో తెలుగు కూడా పురస్కారం, అలాగే యువ పురస్కారం, అలాగే బాల సాహిత్య పురస్కారం, అలాగే అనువాద పురస్కారం. అంటే ఒక భాష నుంచి ఇంకో భారతీయ భాషలోకి అనువాదం చేయడం వల్ల అనువాద పురస్కారం.
1: చాలా సంతోషం శ్రీనివాసరావు గారు. అనువాదం అంటే గుర్తొచ్చింది,

0: ఈ మధ్యకాలంలో మీరు ఒక ప్రముఖ తెలుగు రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి నవలలు భారతీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో కూడా అనువాదం చేయించారని విన్నాం. దాని గురించి ఏదైనా సంక్షిప్తంగా చెప్పండి.
1: 2019లో బిష్కేక్ లో జరిగిన ఎస్సీఓ సమ్మిట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 10 భారతీయ ప్రముఖ గ్రంథాలని ఎస్సీఓ కంట్రీ లాంగ్వేజెస్ లో అంటే ఆ భాషల్లో అనువదిస్తాం అని ఆయన బిష్కేక్ లో అనౌన్స్ చేశారు ప్రధానమంత్రి గారు. అంటే ఎస్సీఓ కంట్రీ లాంగ్వేజెస్ ఏంటి అంటే ఒకటి ఇంగ్లీషు, రెండోది చైనీస్ భాష, మూడోదేమో రష్యన్. ఈ మూడు భాషల్లో ఆ 10 ముఖ్యమైనటువంటి మోడర్న్ క్లాసిక్స్ లో ఒకటి తెలుగు కూడా తీస్తున్నారు. ఇల్లు అనే గ్రంథాన్ని
0: రాజశాస్త్రి
1: గారు రాసిన నవల్ని రష్యన్ లాంగ్వేజ్ లోను, చైనీస్ లాంగ్వేజ్ లోను, అలాగే ఇంగ్లీష్ లోను మూడు భాషల్లో అనువదించి దాన్ని 2021 నవంబర్ లో ప్రధానమంత్రి గారి ద్వారా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అలాగే మన అప్పటి ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ఆ 10 పుస్తకాలని మూడు భాషల్లోనూ రిలీజ్ చేయడం కూడా జరిగింది.
0: చాలా సంతోషం సార్. తెలుగు నుంచి ఇతర భాషల్లోకి వెళ్లడం అనేది తెలుగు చేసుకున్నటువంటి ఒక భాగ్యంగా భావించాలి. తెలుగులో ఎంత గొప్ప సాహిత్యం ఉన్నా కేవలం తెలుగు వారికే పరిమితం అయిపోతే జాతీయ స్థాయిలో వారికి గుర్తింపు రావడం కష్టమవుతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ ఈ విషయంలో అన్ని భాషలతో పాటు తెలుగు భాషకు ఇటువంటి ఒక సేవను అందించడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం సార్. తెలుగు వారందరికీ కూడా, మీరు తెలుగువారు అక్కడ ఉండడం కూడా మాకు చాలా గర్వకారణం. ప్రత్యేకంగా తెలుగులో మీరు భవిష్యత్తులో చేపడుతున్నటువంటి సాహిత్య అకాడమీ చేతిలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు గాని వాటి గురించి ఏమైనా తెలియజేస్తారా?
1: ఈ సాహిత్య అకాడమీ ప్రాజెక్టులు అంటే కార్యక్రమాలు, ప్రచురణలు, ఇవి నిరంతరం జరిగే ప్రక్రియే. ఇవి కాకుండా ఎక్కువగా మేము ప్రోత్సహిస్తున్నది ఏంటంటే యువ రచయితలను కొంచెం ఎక్కువగా ప్రోత్సహించడం. ఎందుకంటే వాళ్లే పెద్ద పెద్ద రైటర్స్ గా మేము ముందు తరాలు వాళ్ళకి తీసుకెళ్లడం కోసం, వాళ్ళని ప్రోత్సహించడం కోసం యువ సాహితీ అని, ములాఖాత్ ప్రోగ్రామ్ అని, అలాగే నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. అవి కొంచెం ఎక్కువగా చేస్తున్నాం. సాహిత్య అకాడమీ ఒకటి ట్రావెల్ గ్రాంట్ అనే ఒక స్కీమ్ ఉంది యువ రచయితల కోసం. వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్న రచయితలను కానీ అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్స్ విజిట్ చేసి అక్కడ ఉండే రచనల ప్రక్రియలు ఎలా ఉన్నాయి, ఏంటి, ఇటువంటి వాటిని కొంచెం అవగాహన పొందడం కోసం వచ్చిన తర్వాత వాళ్ళ ట్రావెలాగ్ లాగా రాయటం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి ఎలాగూ ఏంటి అనుభవం వాటి మీద రాయటం, దానికోసం ఒకటి. ఇంకోటి తెలుగులో మన వాళ్ళు ఎక్కువగా సాహిత్య అకాడమీ సర్వీస్ ని ఎక్కువగా వాడుకోపోవటం అనే ఒకటి ఒక స్కీమ్ ఏంటంటే నవోదయ. నవోదయ స్కీమ్ ఏంటంటే యువ రచయితలు వాళ్ళ మొట్టమొదటి రచన ఒక కవితా సంకలనం అనండి, కథల సంపుటి అవనండి, లేకపోతే ఒక నవల, లేకపోతే ఒక క్రిటిసిజం గాని, అలాగే ఒక మోడర్న్ ప్లే, వీటిలో ఏ ప్రక్రియ అయినా సరే వాళ్ళ మొట్టమొదటి పుస్తకం వాళ్ళు ఎవరు పబ్లిష్ చేసుకోలేకపోతుంటే సాహిత్య అకాడమీ ఒక సీనియర్ రైటర్ చేత చదివించి ఒకవేళ అది సాహిత్య అకాడమీ స్టాండర్డ్స్ లెవెల్ గా ఉంటే సాహిత్య అకాడమీ పబ్లిష్ చేసి అది ఆ పుస్తకాలు సేల్ చేసి వాటి మీద వచ్చే 15% రాయల్టీ కూడా యువ రచయితలకు ఇస్తుంది. ఈ ప్రక్రియ ఒకటి మన తెలుగులో ఎక్కువగా వాడుకోవటం లేదు మన తెలుగు యువ రచయితలు. కానీ దీంట్లో ఒక కండిషన్ ఏంటంటే ఆ పుస్తకం మొట్టమొదటి పుస్తకం అయి ఉండాలి. సో ఈ ఆకాశవాణి ద్వారా ఇది కూడా వాళ్ళు
0: చాలా సంతోషం. మీరు అన్నట్టే ఇది చాలా మందికి పరిచయంలో లేని విషయం మీరు తెలియజేశారు. ఆకాశవాణి ద్వారా ప్రజాబాహుళ్యంలోకి ఈ విషయం వెళ్లగలుగుతుంది. అదే సందర్భంలో యువ రచయితలు తమ తొలి ప్రచురణ తొలిసారి ప్రచురించుకోవడానికి కేంద్ర సాహిత్య అకాడమీ సహాయ సహకారాలు అందించడమే కాకుండా వారికి రాయల్టీ కూడా ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం.
1: మన తెలుగు వారందరూ మా సాహిత్య అకాడమీ బెంగళూరు కార్యాలయానికి వాళ్ళు సంప్రదించి వాళ్ళ మ్యాన్స్క్రిప్ట్లు పంపించుకోవచ్చు.
0: భారతీయ భాషల్లో హిందీ తర్వాత అత్యధిక ప్రజానీకం మాట్లాడే భాష తెలుగు భాష అని చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని ప్రధానమైన భాషలు తప్ప మిగతా భాషలకు భవిష్యత్తు ఉండదేమో అనేటటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు భాషకు ఉన్నటువంటి స్థానం ఏమిటి, తెలుగు భాష భవిష్యత్తులో ఎలా వెలుగొందగలుగుతుంది, తెలుగు తన ఖ్యాతిని ఎట్లా నిలుపుకోగలుగుతుంది అని మనం భావించవచ్చునంటారు శ్రీనివాసరావు గారు?
1: తెలుగు భాషా దినోత్సవం గడువు గారిని గుర్తు పెట్టుకుంటూ అదే రోజు ఈ విషయం మీరు అడగటం చాలా సమంజసం. మనది అతిపెద్ద తెలుగు భాష, మనకి తెలుగు భాషకి ఏమి ఢోకా అయితే లేదు. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే మన తెలుగు సాహిత్యం వేరే భాషల్లోకి అలాగే ప్రపంచ భాషల్లోకి ఎక్కువగా వెళ్ళటం లేదు. దానికి కారణం ఏంటి అంటే మంచి అనువాదకులు లేకపోవటం. మొన్న మధ్య మేము రాజమండ్రిలో నన్నయ్య సహస్రాబ్ది 1000 సంవత్సరాలది సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ నన్నయ్యది ఎన్ని భాషల్లోకి అనువాదం అయింది, వారు రాసిన యాక్చువల్లీ ట్రాన్స్లేషన్ యాక్టివిటీ ఇన్ ఇండియా అన్నప్పుడు అనువాదం ప్రక్రియ జరగటం అంటేనే ఫస్ట్ నన్నయ్య గారి పేరు ఫస్ట్ తీసుకోవాలి మనం. ఎందుకంటే 1000 ఏళ్ల క్రితమే అనువాదం చేశారు. అంటే ట్రాన్స్లేషన్ యాక్టివిటీ ఇండియాలో అప్పటి నుంచే

0: ఉమాశంకర్ జోషి గారు గుజరాతీ కవి, అలాగే సాహిత్య అకాడమీ అధ్యక్షులు, అలాగే విశ్వభారతి వైస్ ఛాన్సలర్ గా కూడా చేశారు. వారు అన్నారు, ఎవ్రీ ఇండియన్ ఈజ్ ఎ బైలింగ్వల్ ఇఫ్ నాట్ ఎ ట్రైలింగ్వల్. ప్రతి భారతీయుడు కనీసం రెండు భాషలు తెలుసు, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి రెండు లేకపోతే మూడు భాషలు తప్పనిసరిగా వచ్చు. అటునప్పుడు అనువాదం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఆ అనువాదం అనేది ఎక్కువగా మన తెలుగు భాష నుంచి వేరే భాషల్లోకి కొన్ని తక్కువ వెళ్తుంది. దానివల్ల మన తెలుగు భాషలో వస్తున్నటువంటి మంచి సాహిత్యం సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా మనం చూపించుకోలేకపోతున్నాం. అదొకటి కొంచెం
1: తెలుగు నుంచి వేరే భాషలు ఎంత బాగా జరిగితే తెలుగు భాష
0: అంత బాగా పెరుగుతుంది. మనం ఎక్కడ ఉన్నాం అనేది మనకి మనం చూసుకోవచ్చు.
1: ప్రాచీన భాషగా తెలుగు భారత ప్రభుత్వం చేత అధికారికంగా ప్రకటించబడి ఆ తర్వాత కొంతకాలం మైసూరు నుంచి ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు నుంచి కూడా విశిష్ట భాష అధ్యయన కేంద్రం నిర్వహణ అవన్నీ జరుగుతున్నాయండి. తెలుగు ప్రాచీన సాహిత్యాన్ని, మధ్యయుగాల తెలుగు భాషా సాహిత్యాలను పరిరక్షించి ముందు తరాలకు అందజేయడానికి ఎటువంటి ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు?
0: ఇది ప్రాచీన హోదా మనకి 2008లో భారత ప్రభుత్వం ఫస్ట్ టైం అనౌన్స్ చేసింది. దాని తర్వాత కొంచెం కేసు తర్వాత అయిపోయి ఇప్పుడు మనకి పర్మనెంట్ గా ఒక హోదా కలిగి వచ్చింది. అలాగే మైసూరు నుంచి మనం నెల్లూరు కూడా మన సెంటర్ని తెచ్చుకున్నాం. అంతా చాలా సంతోషమైన విషయం. అయితే ఎంతవరకు ప్రాచీన సాహిత్యాన్ని మనం కాపాడుకోగలిగాం ఒకటి. రెండోది, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మన సాహిత్యాన్ని వేరే భాషల వాళ్ళకి అందేటట్లుగా ఆ ప్రాచీన సాహిత్య కేంద్రమే చేస్తే ఉండదు. ఇప్పుడు మన తమిళంలో వాళ్ళు తిరుక్కురల్, ఇలా ప్రాచీన సాహిత్యం ఎన్నో ఉన్నాయి వాళ్ళవి. ఇవన్నీ వేరే భాషల్లో రావటం కోసం వాళ్ళు ఎన్నో అనువాదాలు చేసి వర్క్షాప్స్ పెట్టి చేస్తున్నారు. అలాగే మన తెలుగు వాళ్ళు కూడా అది చేస్తే బాగుంటుంది. దానివల్ల ఏంటంటే మన ప్రాచీన సాహిత్యం దానికి ఉన్న స్తోమత ఏంటి అన్నది ఒక మణిపురి వాళ్ళు చదవచ్చు, ఒక కాశ్మీరి వాళ్ళు చదవచ్చు. అప్పుడు మన తెలుగు భాషకున్న ప్రాధాన్యత అన్నది మనం తెలియజేసుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. ఆ సెంటర్లో అది కూడా ఒక ప్రక్రియే, అది ఇంకా మొదలు పెట్టినట్టుగా అనిపించట్లేదు. వర్క్షాప్స్ పెట్టేంటి ఏదైనా కానీ అది కొంచెం ఫాస్ట్ గా చేయాల్సిన ఎంతైనా అవసరం ఉంది.
1: 1954లో స్థాపించినప్పటి నుంచి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ ఇప్పటికీ కొన్ని వందల తెలుగు పుస్తకాలు ప్రచురించింది. ఇవి డిజిటలైజ్ కావడం, ఆన్లైన్ లో లభ్యం కావడం అనేటటువంటి సదుపాయం ఎంతవరకు కలిగించగలిగింది అకాడమీ?
0: ఇంతవరకు ఏమి డిజిటైజేషన్ అయితే మేము ప్రచురించిన పుస్తకాలు అవ్వలేదండి. ఢిల్లీలో ఉన్న మా లైబ్రరీలో 250,000 పుస్తకాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఆన్లైన్ కేటలాగింగ్ చేయడం జరిగింది. అలాగే దాని డిజిటైజేషన్ ప్రక్రియ కూడా కొంచెం స్టార్ట్ అయింది. కొంచెం కాపీరైట్ ఇష్యూస్ ఇటువంటివి క్లియర్ అయిన తర్వాత సాహిత్య అకాడమీ ప్రచురణలు డిజిటైజేషన్ కూడా కొంచెం వేరే వేరే సంస్థల ద్వారా కొలాబరేషన్ తో చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఇంతవరకు చేయలేదు. కానీ ఆర్కేవల్ మెటీరియల్ అనే విషయం మటుకు సాహిత్య అకాడమీ దాదాపు 165 మంది రచయితల మీద డాక్యుమెంటరీస్ తయారు చేసి ఆర్కేవల్ మెటీరియల్ తయారు చేసి సెట్పెట్టింది. దాంట్లో మన తెలుగు వాళ్ళ కాళీపట్నం రామారావు గారి మీద, అలాగే భద్రిరాజ కృష్ణమూర్తి గారి మీద, కేతు విశ్వనాథ రెడ్డి గారి మీద, ఇలాగే ఇప్పుడు కొన్ని డాక్యుమెంటరీస్ వచ్చినాయి మన తెలుగు వాళ్ళవి. ఈ డాక్యుమెంటరీస్ అన్ని దూరదర్శన్ వాళ్ళతో మాకు MOU కూడా ఉంది. వాళ్ళు ఈ డాక్యుమెంటరీస్ ని దూరదర్శన్ ద్వారా ప్రసారం కూడా చేస్తూ ఉంటారు. కానీ పుస్తకాలను డిజిటైజేషన్ చేయడం ఇంకా మొదలు పెట్టలేదు.
1: మీరు దూరదర్శన్ తో కొలాబరేషన్ అన్నప్పుడు గుర్తొచ్చింది, ఆకాశవాణి సాహిత్య అకాడమీ కలిసి కూడా జానపద సాహిత్యాన్ని సంరక్షించడానికి ఒక ప్రాజెక్ట్ చేసినట్టుగా గుర్తు. అది వాస్తవమా సార్?
0: అది కరెక్ట్ అండి. దానికి కూడా MOU అయింది. అది ఏంటంటే మోస్ట్లీ అవి నార్త్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, ఫోక్ లిటరేచర్ అప్పట్లో ఉన్న ఆకాశవాణి రికార్డ్ చేసినవి వాళ్ళు మాకు ఇచ్చారు. దాన్ని ఇప్పుడు పుస్తకం రూపంలో తీసుకొచ్చి దాన్ని త్వరలో పబ్లికేషన్, ఒక 4-5 పుస్తకాలు అయితే ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్నాయి, త్వరలో వచ్చేస్తాయి కూడా.
1: అదే విధంగా కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన స్రవంతి 24 భాషల సాహిత్యాలకు ప్రోత్సాహం ఇస్తున్నట్టే చిన్న చిన్న భాషలు, ప్రధాన స్రవంతి భాషలకు అనుబంధంగా ఉన్న గిరిజన సమాజాల భాషల వాటి పరిరక్షణకు కూడా ఎంతో కృషి చేస్తోంది. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మౌఖిక గిరిజన భాషా సంస్థ వాటి కృషి గురించి, అదేవిధంగా తెలుగు ప్రాంతాల గిరిజన భాషలు, ముఖ్యంగా గోండు, కొలామి, కోయా, సవర మొదలైన భాషలకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని ప్రచురించే ప్రణాళికలు ఏమైనా చేపట్టారా?
0: సాహిత్య అకాడమీ ముందు చెప్పినట్టుగానే 24 భాషల్లో అయితే రెగ్యులర్ గా కార్యక్రమాలు, పుస్తకాలు పబ్లిషన్. ఇవి కాకుండా అన్రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ కానీ గిరిజన భాషలు, ట్రైబల్ లాంగ్వేజెస్ అని అంటూ ఉన్నాం, ఈ భాషల్లో కూడా నిరంతరం కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు 9 ఆగస్టు ఇంటర్నేషనల్ ఇండిజినస్ లాంగ్వేజ్ డే, ఆ రోజున మేము మొన్న భువనేశ్వర్లో దాదాపు 55 ట్రైబ్స్ నుంచి దాదాపు 60 మంది ట్రైబల్ రైటర్స్ మీట్ పెట్టాం. అలాగే మీరు చెప్పినట్టు మన తెలుగు ప్రాంతాల గురించి అయితే కనుక అయితే మేము విజయవాడలో ఒకసారి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు

0: గిరిజన రచయితలతో ఒకటి పెట్టాం. అంత ముందర విశాఖపట్నం ఒకటి జరిగింది. ఇప్పుడు త్వరలోనే తెలంగాణ ఏరియాలో కూడా ఒకటి చేయాలని ఉద్దేశం ఉంది. ఇవి నిరంతరం చేస్తూ ఉంటాం. దీంట్లో కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, సాహిత్య అకాడమీ అవార్డు లాగానే భాషా సమ్మాన్ అనే ఒక పురస్కారం ఇవ్వబడుతుంది. ప్రతి సంవత్సరం 4 గిరిజన భాషలు, అన్రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ అనండి, గిరిజన భాషలు అనండి, ఇప్పుడు దేశంలో దాదాపు 1000కు పైగా భాషలు ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రాలోనే చూసుంటే కోయా, బంజారా భాష, ఇలా ఎన్నో భాషలు ఉన్నాయి ప్రతి ప్రాంతంలోనూ. అలాగే మీరు తమిళనాడుకి వెళ్లారంటే తోడా లాంగ్వేజ్ అని, నీలగిరి హిల్స్ లో కొడవా లాంగ్వేజ్, అలాగే కొన్ని అన్రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్, అవి ట్రైబల్ లాంగ్వేజెస్ కాదు, తుళు లాంటి భాషలు, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. వీటిని ప్రోత్సహించడం కోసం, ఈ భాషలను పరిరక్షించడం కోసం భాషా సమ్మాన్ అనే ఒక అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు ఈక్వల్ అమౌంట్ గాని ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. వాళ్ళలో చేస్తున్న కృషి చేస్తున్నటువంటి రచయితలు అనండి, అలాగే రీసెర్చ్ స్కాలర్స్ అయినా వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఇవి ఇచ్చే ముందర ఆ భాష మీద ఒక లాంగ్వేజ్ కన్వెన్షన్, భాషా సమ్మేళనం లాంటిది ఒకటి చేస్తాం. చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఆ భాషకి మనం భాషా సమ్మానం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే ఒక నిర్ణయానికి వచ్చి ఆ భాషకి భాషా సమ్మానం ఇవ్వడం. అలాగే ఇప్పటిదాకా దాదాపు 65 భాషలకి భాషా సమ్మానం ఇవ్వడం జరిగింది. దాంట్లో మన ఆంధ్ర ఏరియాలో మాట్లాడేటువంటి బంజారా భాష కూడా ఉంది, అలాగే కర్ణాటకలో మాట్లాడినటువంటి కొడవా ఉంది, తుళు భాష ఉంది, అలాగే నార్త్ ఈస్ట్ లో అనేకమైనటువంటి భాషలు, ఎందుకంటే కొన్ని కొన్ని నార్త్ ఈస్ట్ లో కాశీ భాష, అది మేఘాలయ స్టేట్ లాంగ్వేజ్, మిజో భాష, మిజోరాం స్టేట్ లాంగ్వేజ్, అలాగే కోక్ బొరోక్, అది త్రిపుర స్టేట్ లాంగ్వేజ్, అలా చక్మా భాష త్రిపురలో సెకండ్ స్టేట్ లాంగ్వేజ్, కానీ అవి ట్రైబల్ లాంగ్వేజెస్ కింద వస్తాయి, అలాగే అన్రికగ్నైజ్డ్ లాంగ్వేజ్, వాటిని ప్రోత్సహించడం కోసం భాషా సమ్మాన్ ఇస్తూ ఉంటాం అండి.
1: మీరు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా దేశమంతా సంచరిస్తూ మీరు చెప్తున్నట్టే 24 భాషల్లో మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే అకాడమీ అవార్డులతో పాటు భాషా సమ్మాన్ పురస్కారాలు, అకాడమీ ఫెలోషిప్ లాంటి అత్యున్నతమైన సాహిత్య పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. అదేవిధంగా భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో భాగంగా సంవత్సర కాలం పైగా మీరు జాతీయోద్యమ సాహిత్యం పైన కూడా అన్ని భాషల్లోనూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం విస్తృతమైనటువంటి అవగాహన అధ్యయనం కలిగినటువంటి మీరు, ప్రత్యేకించి తెలుగు భాష సాహిత్యాల అభివృద్ధి కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఏదైనా సూచనలు చేయగలుగుతారా?
0: మంచి ప్రశ్న అండి. వ్యక్తిగతంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మన ఉభయ రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం కలిగినటువంటి సాహిత్యాలు, అలాగే చాలా ప్రముఖులు, అంటే మన విశ్వనాథ్ సత్యనారాయణ గారి దగ్గర నుంచి, దాసరెడ్డి గారి దగ్గర నుంచి, ఎవరైనా ఉండండి, వాళ్ళు ఉన్న ఇళ్లని ఒక మ్యూజియం లాగా ప్రభుత్వాలు ఎవరన్నా టేక్ ఓవర్ తీసుకుని వాటిని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. అది మన భారతదేశంలో మొత్తంలో నేను చూసింది ఏంటంటే, రచయితల ఇళ్లని ఒక మ్యూజియంస్ లాగా డెవలప్ చేయడం అనేది చేయలేకపోతున్నాం. అదొకటి చాలా బాధాకరమైన విషయం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విశ్వభారతి యూనివర్సిటీ వల్ల వారిది ఒకటి అయింది, అలాగే కర్ణాటకలో కువెంపు వాళ్ళది ఒకటి జరుగుతుంది, అలాగే తుంచన్ మెమోరియల్ అని ఒక మలయాళంలో, ఈ 2-3 తప్పించి ఇంకేమి నాకు ఎక్కువ కనబడలేదు. మన ఉభయ రాష్ట్రాల తెలుగు వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు. కాళీపట్నం మాస్టర్ గారు కళా నిలయం, ఆయన స్థాపించబడినటువంటి కథా నిలయం ఉందే గాని, కాళీపట్నం రామారావు గారు మీద ఒక మ్యూజియం లాంటిది, అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారిది, అలాగే కాలోజీ గారు లాంటిది, ఇలాగే పెద్ద పెద్ద రచయితలు
1: ఉన్నారు.
0: ఈవెన్ మన ఆదికవి నన్నయ్య, నన్నయ్యది ఎక్కడ మ్యూజియం ఉంది? మనకి ప్రత్యేకించి ఒక మ్యూజియంగా పెట్టుకుంటే భావితరాల వాళ్ళకి మన సాహిత్యకారుల గురించి చెప్పడానికి మనకి బాగుంటుంది. అదొక ప్రభుత్వ పరంగా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది.
1: చక్కని సూచన చేశారండి. ప్రభుత్వ పరంగా ప్రముఖ కవులు రచయితలకు సంబంధించి వారి జ్ఞాపకాలను పదిలపరచడానికి, భావితరాలకు ఆ కౌలు రచయితల యొక్క ప్రాధాన్యతను తెలియజేయడానికి వీలుగా అవసరమైతే వారి నివాస గృహాలను లేదా విడిగా కూడా వారి పేరుతో మ్యూజియంలో అవి స్థాపించాలని శ్రీనివాసరావు గారు మంచి సూచన చేశారు. చాలా సంతోషం డాక్టర్ కృతివెంట శ్రీనివాసరావు గారు ఈరోజు గిడుగు రామూర్తి గారి జయంతిని పురస్కరించుకుని తెలుగు వారంతా ఎంతో గర్వంగా జరుపుకుంటున్న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీరు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి భాషా సాహిత్యాల ప్రాధాన్యతను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగుతో పాటు అనేక భారతీయ భాషలకు చేస్తున్నటువంటి సేవను, వాటి వివరాలను తెలియజేశారు. చాలా సంతోషం సార్. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి శ్రీ కుర్తువెంటి శ్రీనివాసరావు గారితో గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సమ్మెట నాగమల్లేశ్వరరావు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626 పెరిగింది. 2000 మంది పైగా గాలంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. తన పర్యటన మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తుందని, ఈ ప్రాంతంతో నాగరికతా సంబంధాలను మరింతగా పెంపొందిస్తుందని మోదీ తన పర్యటనకు వెళ్లే ముందు చేసిన ప్రకటనలో విశ్వాసం వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై, అలాగే వికసిత్ భారత్, యాంగీ ఉజ్బెకిస్తాన్ అనే ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లడంపై ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్తో చర్చలు జరపడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. రెండు దేశాలను కలిపి ఉంచే సన్నిహిత సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు నివాళులుగా నిలుస్తున్న టాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ లోని శాస్త్రి మెమోరియల్, మహాత్మాగాంధీ సెంటర్ను కూడా తాను సందర్శిస్తానని మోడీ చెప్పారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకుడు సదీర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు తాను బిష్కెక్కు వెళ్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. తన కిర్గిజ్ రిపబ్లిక్ పర్యటన సందర్భంగా తన అధ్యకుడు జపరోవ్, ఇతర ఎస్సీఓ నాయకులను కూడా కలుస్తానని, అలాగే 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతానని ప్రధానమంత్రి తెలిపారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు వేగంగా బలపడుతున్నాయని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చ జరుగుతోందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య వ్యాపారం అనేక రేట్లు పెరిగిందని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడానికి, అడ్డంకులను తగ్గించడానికి ఇరు దేశాలు చర్చిస్తాయని ఆమె తెలిపారు.
1: Despite connectivity bottlenecks, India or Uzbekistan natural markets hain. Hum zyada niryat kar sakte hain. Hum equipment, machinery, textile machinery, chemical, dyes, surgical equipments, isko hum export kar sakte hain. Hum unse zyada import bhi kar sakte hain. Because ye resource rich nation hai. Stumbling block jo hai, wo hai connectivity. To isko leke dono leaders baat karenge, dekhenge ki kya kiya ja sakta hai.
0: నేపాల్, టిబెట్లలో సంభవించిన వినాశకరమైన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య ఉదయం నాటికి 626 పెరిగింది. 2000 మంది పైగా ఇప్పటికీ గల్లంతయ్యారు. నేపాల్లోని ప్రభావిత జిల్లాలంతటా గాలింపు, సహకార చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని గుర్తించడానికి, వరదల్లో చిక్కుపోయిన వారికి సహాయం చేయడానికి పోలీసులు, స్థానికులు, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదనంగా వరద శిథిలాలు, కొండ చర్యల కారణంగా మూసుకుపోయిన రహదారులపై అడ్డంకులను తొలగించి తిరిగి రాకపోకలు సాగించేందుకు సహాయ చర్యలను సులభతరం చేయడానికి గాలింపు, సహాయ చర్యలు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ విపత్తు వల్ల ప్రభావితమైన భారత జాతీయుల కోసం సహాయక పునరావాస ఆచూకీ కనుగొనే సమాచారం లేదా సహాయం కోరుకునే పౌరులు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కంట్రోల్ రూమ్ను టెలిఫోన్ +91 11 23 08 8718, +91 11 23 08 8719, +91 11 23 01 2113, వాట్సాప్ నంబర్ +91 9968291988, లేదా ఇమెయిల్ situationroom@mea.gov.in ద్వారా సంప్రదించవచ్చు. కాఠ్మండ్లోని భారత రాయబార కార్యాలయం +9779851316807, +9779709107050, +9779810326117, బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం +86185142849405 ద్వారా నిర్వహణలో ఉన్న ప్రత్యేక అత్యవసర

0: సంప్రదింపు లైన్ల ద్వారా కూడా మంత్రిత్వ శాఖ నిరంతర సమన్వయం కొనసాగిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ కు నివాళులర్పించారు. భారత హాకీలో మేజర్ ధ్యాన్చంద్ ప్రతిభ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో మోదీ అన్నారు. క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అంకితభావం, అభిరుచి, పట్టుదల దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఎయిర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వేడీని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ కు పుష్పాంజలి ఘటించారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారని డాక్టర్ మాండవీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 1 అవర్ ఆన్ ది ఫీల్డ్ ప్లేయింగ్ ఫీల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి వారం కనీసం 1 గంట ఆట మైదానంలో గడిపి తమను తాము ఫిట్ గా ఆరోగ్యంగా ఉంచుకోవాలని డాక్టర్ మాండవీయ పిలుపునిచ్చారు.
1: మేజర్ ధ్యాన్చంద్ జీకి జన్మ జయంతి కు హమ్ నేషనల్ స్పోర్ట్స్ డే కే రూప్ మే మనాతే హై. ఆజ్ నేషనల్ స్పోర్ట్స్ డే కే అవసర్ పర్ సారే దేశ్ మే ఫిట్ ఇండియా మూవ్మెంట్ కో ఆగే బఢానే కే లియే 1 ఘంటే ఖేల్ కే మైదాన్ మే కార్యక్రమ దియా హై. ముజే ఖుషి హై మోదీ జీ కే నేతృత్వ మే దేశ్ బదల్ రహా, దేశ్ ఆగే బఢ రహా, నయా భారత్ కా నిర్మాణ హో రహా హై.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భారత సైనిక అవసరాల కోసం జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్ అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భుజంపై మోసుకుని పోగలిగే ఈ ఆయుధానికి భారత్ అధికారికంగా కొనుగోలుగా మారింది. అదే సమయంలో మన దేశంలో దీన్ని అంతిమంగా ఉమ్మడిగా ఉత్పత్తి చేయడం కోసం ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. జావెలిన్ కొనుగోలు కోసం భారత సైన్యం ఒక ఆసక్తి తెలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేసిందని భారత్లోని అమెరికా రాయబారి కార్యాలయం కాన్సులేట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ పరిణామాన్ని అమెరికా స్వాగతిస్తోందని కూడా రాయబారి కార్యాలయం పేర్కొంది. భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ ఈ ఒప్పందం భారత సైన్యానికి అమెరికా అందిస్తున్న అపారమైన మద్దతుకు నిదర్శనమని, అలాగే ఇరు దేశాల రక్షణ పరిశ్రమలు కలిసి పనిచేయడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఐఐపీ ప్రకారం దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఈ ఏడాది జులైలో వార్షిక ప్రాతిపదికన 6.7% పెరిగింది. సవరించిన జూన్ స్థాయి నుండి వృద్ది వేగం తగ్గినప్పటికీ పారిశ్రామిక కార్యకలాపాలు ఆరోగ్యమైన వేగంతో ఉన్నాయని జులై గణాంకాలు సూచిస్తున్నాయి. నిన్న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం సూచీలో అత్యధిక వెయిటేజీ ఉన్న తయారీ రంగం 7.3% వృద్ధి చెందగా, విద్యుత్ గ్యాస్ సరఫరా రంగం జులైలో 8.7% వృద్ధిని నమోదు చేసింది. ఈరోజు వాయువు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నందున ఒడిశా వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కొనసాగనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆదివారం వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ కారణంగా రాబోయే 5 రోజుల పాటు ఒడిశా అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, సముద్రం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితులు నెలకొన్నందున మత్స్యకారులను హెచ్చరించారు. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల ప్రపంచ కప్ బెల్జియం, నెదర్లాండ్స్ 2026లో చారిత్రాత్మక 5వ స్థానాన్ని సాధించినందుకుగాను భారత మహిళల హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం నాడు ఆమ్స్టెల్విన్లో జరిగిన 5వ 6వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ప్రపంచ నంబర్ 5వ స్థానంలో ఉన్న జర్మనీపై 3-1 తేడాతో విజయం సాధించి సలీమా టిటేన్ సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు ఈ ఘనతను సాధించింది. 1974లో జరిగిన తొలి ఎడిషన్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత ఈ టోర్నమెంట్లో భారత్కు ఇదే అత్యుత్తమ ఫలితము. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626కు పెరిగింది. 2000 మందికి పైగా గల్లంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని

0: ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:40 సూపర్ హిట్ సాంగ్స్ వింటారు. మరి ముందుగా శివ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజా బృందం పడిన పాట.

ప్రాంతీయవార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మారిన జీవన శైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు అవసరమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, ప్రజలకు సరసమైన ధరలకే తగినంతగా లభించేలా చూస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి ధ్యాన్చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తూ ఆ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను పలువురు ప్రముఖులు శుక్రవారం నాడు పరామర్శించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, మంత్రి దొడ్డిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాయజో ఆయన కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా వారంతా ఆకాంక్షించారు. హైటెక్ సిటీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన కిడ్నీ సింపోజియం 2026లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత దశాబ్ద కాలంలో దేశ వైద్య రంగం అద్భుత ప్రగతి సాధించిందని, మెడికల్ కాలేజీలో సీట్లు, ఎయిమ్స్ ఆసుపత్రుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. మారిన జీవన శైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు అవసరమన్నారు. ఆయుష్మాన్ భారత్ జాతీయ డయాలసిస్ ప్రోగ్రాం ద్వారా కోట్లాది మందికి ఉచిత వైద్యం అందుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ను అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ మెడికల్ టూరిజం హబ్గా అభివర్ణిస్తూ అవయవ దానంపై అవగాహన పెరిగి ఇదొక ప్రజోద్యమంగా మారాలని ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ దర్శించుకోగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్పెల్లింగ్ పొరపాట్లు సవరించుకోవడానికి, పేర్లు విస్మరించిన వారికి ఇది మంచి అవకాశమని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు భద్రంగా ఉండేలాగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్లో ఈవేళ జరిగిన మైనారిటీ మోర్చా సమావేశంలో బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు, ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూస్తే మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేసిందన్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీపై వచ్చిన ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ మౌనాన్ని వీడాలని కోరారు. తెలంగాణ డీజీపీ ఆఫీసులో జరిగిన అర్ధవార్షిక నేర సమీక్షలో డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ నేరాల మూలాలను అధ్యయనం చేసినప్పుడే నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. సాంకేతికతను విస్తృతంగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో సగటు నేరాలు 7.15%, డ్రగ్స్ కేసులు 46.10%, రోడ్డు ప్రమాదాలు 9.48% పెరిగినట్లు ఆయన చెప్పారు. అయితే సైబర్ నేరాలు 13.29%, ఆర్థిక నేరాలు 13.28%, తీవ్ర నేరాలు 10.33% తగ్గాయని కూడా డీజీపీ వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూలు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన మార్కండేయ స్వామి శోభాయాత్రలో రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆదేశ శ్రీనివాస్ పాల్గొన్నారు. చేనేత వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. నేతన్నలు రైతులకు అండగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఖాదీ దుస్తులు ధరించాలని, పాలిస్టర్ శాలువాల స్థానంలో ఖాదీ కండువాలు ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వ విప్ ఆదేశ శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కార్మికులు రుణమాఫీ చేశామని, స్థానిక వస్త్ర పరిశ్రమ అభివృద్దికి తోడ్పాటునందిస్తూ మహిళలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్, దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మధ్యకాలంలో ఎక్స్ మిల్ చక్కెర ధరలు సుమారు 20% తగ్గాయని, రీటైల్ చక్కెర ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చక్కెర లభ్యత తగినంతగా ఉండడానికి దేశీయ మార్కెట్లో కృత్రిమ సరఫరా కొరత నివారించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు తెలియజేసింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఈవేళ జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి ధ్యాన్చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి ధ్యాన్చంద్ అందించిన సేవలను స్మరించుకున్న మంత్రి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీలను ప్రత్యేక

సత్కరించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని వెల్కమ్ బోర్డు నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు పురుషులకు 5 కిలోమీటర్ల రన్నింగ్ జాతీయ క్రీడాదినోత్సవ వేడుకలను జెండాతో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా యువజన క్రీడల నిర్వహణాధికారి రమేష్, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. చంద్రభవన్ హోటల్ నుంచి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు బాలికలకు 2 కిలోమీటర్ల రన్నింగ్ పోటీలు నిర్వహించారు. క్రీడా పాఠశాల విద్యార్థులు రాష్ట జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశీష అన్నారు. జిల్లాలో జాతీయ క్రీడాదినోత్సవం మేధర్ ధ్యాన్చంద్ జయంతి వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆదిలాబాద్, జయనాథ్, ఐటీడీఏ స్పోర్ట్స్ పాఠశాలలు విద్యతో పాటు క్రీడల్లోనూ రణిస్తూ రాష్ట జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేజర్ ధ్యాన్చంద్ 121 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురుకృప స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలలు మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాజ్యోతి వెలిగించి పాఠశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలు ప్రతిరోజు కొంత సమయం క్రీడలకు కేటాయించి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు కారెంగుల రామయ్య సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. యువజన క్రీడల శాఖ ఖేలో ఇండియా సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జనకపూర్లో గల క్రీడా మైదానంలో విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల క్రీడలను జిల్లా యువజన క్రీడల అధికారి అశ్వక్ అహ్మద్ ప్రారంభించారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్పై పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్ఏ హుస్సేన్ అన్వర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మిర్జా రహమత్ బేగ్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పత్రాన్ని వెంటనే శాసనమండలి చైర్మన్ కు సమర్పించాలని ఆదేశించారు. ఇటీవల బేగ్పై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే పార్టీ నిర్ణయానికి కారణాలను ఎంఐఎం అధికారికంగా వెల్లడించలేదు. బ్యాంకింగ్ ఆర్థిక రంగాల్లో సైబర్ మోసాల నివారణకు ఐఐటీ హైదరాబాద్, బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన సైబర్ షీల్డ్ హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే ముగిసింది. దేశవ్యాప్తంగా వచ్చిన 2936 దరఖాస్తుల్లో 9 బృందాలు ఫినాలేకి ఎంపికయ్యాయి. ఏఐ ద్వారా మోసపూరితమైన యాప్లు, మాల్వేర్ల గుర్తింపు పోటీలో బెంగళూరుకు చెందిన ట్రిపుల్ ఐటీ విజయ్ బృందం ప్రథమ ద్వితీయ బహుమతులు గెలుచుకుంది. విజేతలకు మొత్తం 20 లక్షల రూపాయల నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అధికారులు అందజేశారు. హైదరాబాద్ లోని టీ వర్క్స్ లో జెన్సీ ల్యాబ్స్ అనే సైబర్ సెక్యూరిటీ ఏఐ సంస్థను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వేళ ప్రారంభించారు. సైబర్ బెదిరింపులను అరికట్టడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సంస్థ సీఈఓ రవి పుత్తా వారి బృందాన్ని ఎంపీ అభినందించారు. హైదరాబాద్ మెట్రో ఆన్లైన్ సేవల్లో ఈ రోజు ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆన్లైన్ టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు ఇన్ అవుట్ గేట్ల వద్ద సెన్సార్లు పనిచేయకపోవడంతో స్కానింగ్ కాక స్టేషన్లోనే నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెట్రో అధికారులు, సాంకేతిక సిబ్బంది స్పందించి సమస్యను పరిష్కరించి సేవలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత పింఛన్ అందేలాగా విస్తృతంగా అవగాహన కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో చేయూత సామాజిక భద్రత పింఛన్లకు సంబంధించిన అవగాహన పోస్టర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆవిష్కరించారు. కొత్తగా పింఛన్లు పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలాగా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆమె సూచించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాలను పురస్కరించుకుని భద్రాచలంలో పుష్కర ఘాట్ల నిర్మాణం పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. స్నాన ఘట్టాలు, పుష్కర ఘాట్ల నిర్మాణానికి 46.65 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నారు. ఇంటింటికి ఇందిరమ్మ ఆటోమేటిక్ కుట్టు మిషన్ పథకం కింద ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీకి అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకాల ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. నిర్మల్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న భూ సమస్యల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ప్రవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. తహసీల్దార్తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మారిన జీవనశైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. దేశంలో చక్కెర కొరత లేదని, ప్రజలకు సరసమైన ధరలకే తగినంత లభించేలా చూస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం జరిగింది. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:21, షో టైం కి స్వాగతం. ఇంట్రెస్టింగ్ గేమ్ షో టైం లో మీరు కూడా నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి అనుకుంటే 0402324082 ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఇక మరి ఈనాటి మొదటి ప్రశ్న, హలో బ్రదర్స్ సినిమాకి ఆ పేరు కంటే ముందు ఇంకో పేరు పెడదాం అనుకున్నారు దర్శక నిర్మాతలు, ఆ పేరేంటి? హలో బ్రదర్స్ సినిమా పేరు, అది కాకుండా ఇంకో పేరు పెడదాం అనుకున్నారు ముందుగా దర్శక నిర్మాతలు, ఆ పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 0402324082 నెంబర్కి వాట్సాప్ చేయండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి షో టైం వింటున్నారు. సమయం 1:29. మరి హలో బ్రదర్ సినిమాకి ఆ పేరు కంటే ముందు ఇంకో పేరు అనుకున్నారని అనుకున్నాం కదా, మరి ఆ పేరు ఏంటి అంటే ఎవరు కరెక్ట్ ఆన్సర్ పంపించలేదు. ఆ పేరు ఇద్దరు బ్రదర్స్, ఆ ఇద్దరు బ్రదర్స్ అని పెడదాం అనుకుని తర్వాత హలో బ్రదర్ అని మార్చారనమాట. ఇదే ఆన్సర్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి తర్వాత ప్రశ్న వినాలి అనుకుంటే ముందుగా పాట వినండి.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 కు మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి.

0: తెలుసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:35. షో టైం వింటున్నారు. మరి షో టైంలో తర్వాతి ప్రశ్న. మన దేశంలో వచ్చిన తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు. అయితే ఈ సినిమాకి మోసగాళ్లకు మోసగాడు కాకుండా ఇంకో పేరు పెడదాం అనుకున్నారు. ఆ పేరు ఏంటి? మోసగాళ్లకు మోసగాడు సినిమా పేరు, ఇంకో పేరు అనుకున్నారు ముందుగా దర్శక నిర్మాతలు. ఆ సినిమా పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 04023240852 నెంబర్కి వాట్సాప్ చేయండి.

మోసగాళ్లకు మోసగాడు సినిమాకి ఆ పేరు కంటే ముందు ఇంకో పేరు అనుకున్నారు అని చెప్పాను కదా, మరి ఆన్సర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. గట్టన్న రానక్క హుజూరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధనరా సునీత ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి. నిజామాబాద్ జిల్లా తలారాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్ వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్ గారు, వెంకటేష్ నందిపేట నుంచి. నెక్స్ట్ కాంచన కిట్టు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేసర మండలం నుంచి బండి కృష్ణ గౌడ్. నెక్స్ట్ మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. కస్తూర్ రాముడు చౌటుప్పల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి. బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనికా బాలు, మాధురి మయూరి హుజూరాబాద్ నుంచి, చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి. నెక్స్ట్ ఇంకా తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్తి ఉపేంద్రాచారి, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, జయలక్ష్మి ఫ్రం ఖైరతాబాద్, ప్రేమనాథ్ కళావతి ఫ్రం ఆర్మూర్, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, సిహెచ్ విజయకుమార్ చందానగర్ నుంచి, గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కనకారావు గారు పెడన నుంచి. నెక్స్ట్ భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, అప్పలరాజు గారు పెడన నుంచి, డోర్నాల సుదర్శన్ అంకుశాపురం నుంచి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి, చోడవరపు సాయిమన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి, బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న గారు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్, చింతల్ హైదరాబాద్ నుంచి స్రవంతి సుశీల్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపల్లి నుంచి, నెమ్మారు నుంచి పున్న వెంకటేశం గారు, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, నిర్మల్ జిల్లా నుంచి మేరా సాయిలు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదిరుడు కళ్యాణ్చారి, చిలకా నారాయణ అనసూయ, చింతా శ్రీనివాస్ షాపల్లి నుంచి, దస్తగిరి సంధ్యా ప్రతిటూరు కడప జిల్లా నుంచి, దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారా? కౌకూరు నుంచి ద్రోణంరాజు సూర్యశ్రీ గారు, ఆదిపు సంతోష్ కుమార్ గారు ఫ్రం బెల్లంపల్లి, డోనాల బాలరాజు గారు. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పోలిపల్లి శ్రీనివాస్, రాకేష్ ఫరీద్ ఫ్రం నందిపేట్, ఆర్మూర్ నుంచి రాధ, దమ్మూజ్ వెంకటాచారి, వరలక్ష్మి, చక్రాన్పల్లి నుంచి అరుణ, రాజేందర్. ఓకే, మీరు ఇందాక ప్రశ్నకు ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇంకా ఈ సినిమా పేరు అదృష్ట రేఖ అనుకున్నారు ముందు, కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు సినిమాకి ముందు ఆరుద్ర గారిని దర్శకత్వం వహించమన్నారు, కానీ తర్వాత వేరే దర్శకులు మారి అదృష్ట రేఖ అనే సినిమాని పెట్టారు. ఇది ఆన్సర్. ఇంకా వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

షో టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 1:48. ఇక తర్వాతి ప్రశ్న, హీరో కృష్ణ సినిమా పరిశ్రమకు వచ్చిన తొలి రోజుల్లో అక్కినే నాగేశ్వరరావుకి మిత్రుల్లో ఒక్కడిగా ఒక చిన్న పాత్ర పోషించారు, ఆ సినిమా పేరేంటి? హీరో కృష్ణ సినిమా పరిశ్రమకు వచ్చిన తొలి రోజుల్లో అక్కినే నాగేశ్వరరావుకి మిత్రుల్లో ఒకరిగా చిన్న పాత్ర పోషించారు, ఆ సినిమా పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 0402324 08 52 నెంబర్కి వాట్సాప్ చేయండి.

మరి హీరో కృష్ణ అక్కినే నాగేశ్వరరావు గారి మిత్రుల్లో ఒక్కడిగా పాత్ర పోషించిన సినిమాని అడిగాను కదా, ఆన్సర్స్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మరిహరి యశోద జానకీరాజు, యువరాజారెడ్డి హుజూరాబాద్ నుంచి, కనకారావు గారు పెడల నుంచి, పెదాంబరపేట నుంచి గుండంబా దాస్, నెక్స్ట్ నందిపేట నుంచి వెంకటేష్ గారు రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. బుజ్జి హుడా కాలనీ హైదరాబాద్ నుంచి, ఆర్మూర్ నుంచి రాధ, ఆదిప్ సంతోష్ కుమార్ ఫ్రం బెల్లంపల్లి, చోడవరపు రమాదేవి గారు, డోర్నాల బాలరాజు, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుంచి, పున్న వెంకటేశం హేమలత, బుధాన్ పుచ్చంపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, పాలెం పోలయ్య గారు, చిలకా నారాయణ అనసూయ, మౌనిక బాలు బిఎన్ రెడ్డి నగర్ నుంచి, దివాకర్ ఫ్రం ఉమ్మడ, చింత శ్రీనివాస్ ఫ్రం షాపల్లి, తోట సంతోష్ నిజామాబాద్ నుంచి, నాగభూషణ్ రావు గారు మహారాష్ట నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొంతమంది ఉండిపోయారు. నిజామాబాద్ జిల్లా తలారాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, కస్తూరి రాముడు గారు చౌటుపల్లి నుంచి, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచార్య వరలక్ష్మి, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రం ఉమ్మడ, నిర్మల్ జిల్లా ఎడ్బీడ్ నుంచి సాయిలు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప, కల్వకుర్తి నో అండి రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరైనా ఉన్నారా ఒక్కసారి చూద్దాం. చిలుకా నారాయణ గారు, అనసూయ గారు, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపురం నుంచి, సులోచన గారు

కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే, కులగోత్రాలు సినిమాలో నాగేశ్వరరావు మిత్రుల్లో ఒకరిగా చిన్న పాత్ర పోషించారు. అప్పలరాజు గారు పెడన నుంచి, టోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, ఆదిప్ సంతోష్ కుమార్ గజ్వేల్ నుంచి, సేర్ల వెంకటేష్, నెక్స్ట్ పున్న వెంకటేశం గారు హేమలత, హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు భూదాన్ పోచంపల్లి నుంచి, భోగ మార్కండేయ, వీరందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. డోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి చూద్దాం, వీరందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి కులగోత్రాలు సినిమా అని. మరి ఆకాశవాణి సమయం 1:55 కావస్తుంది, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

అందరికీ నమస్కారం. కల్లమంజిరెడ్డి విద్యాలయ విద్యార్థిని విద్యార్థులు సమర్పించనున్న కదంబ కార్యక్రమం మొదటిగా భక్తిభావంతో ఆలపించబోయే గణేష వందన గీతాన్ని మీ అందరి దృష్టిని ఆహ్వానిస్తున్నాం. విఘ్నాల్ని తొలగించే విఘ్నేశ్వరుణ్ణి స్మరణతో మన కార్యక్రమాన్ని శుభారంభం చేద్దాం. ఇప్పుడు భక్తిభావంతో ఆలపించబోయే గణేష వందన గీతాన్ని ఆలపిస్తాం.

0: ప్రపంచంలో ప్రేమకు మొదటి అక్షరం అమ్మ. మన తొలి గురువు, తొలి దేవత, మన బలానికి మూలం అమ్మ. అమ్మ ప్రేమను, త్యాగాన్ని, అనురాగాన్ని స్మరింపజేస్తూ మన చిన్నారులు ఆలపించబోయే మధుర గీతం అమ్మ పాట. వారి హృదయాల నుంచి పుట్టిన ఈ గీతానికి మీ అందరి మనసుల తాళం వేయాలని కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాం అమ్మ పాటను పూజశ్రీ.
1: అమ్మ పాడే జుల పాట అమృత.

రేరులంట నిండు జాబిలు చూపించి రెండు బుగ్గలు కిల్లేసి నిండు జాబిలు చూపించి గోటితో బుగ్గలు కిల్లేసి ఉగ్గును పట్టే ఉయ్యలలో పే అమ్మ లాలా ఊపిరి.

0: కథలు మనకు కేవలం వినోదం మాత్రమే కాదు, జీవితానికి దారి చూపే దీపాలు. నీతి విలువలు మన సంస్కృతి ప్రతిబింబించే ఒక చక్కని తెలుగు కథను మన ఉమాశ్రీ మీ ముందుకు తీసుకురాబోతున్నారు. వారి కథలోని సందేశాన్ని గమనిస్తూ మనసారా ఆస్వాదించండి.
1: అతను ప్రతిరోజు పట్టణానికి వెళ్ళి పాలు పోస్తూ ఉండేవారు. ఒకరోజు రాముకి ఒక ఆలోచన తట్టింది. నేను రోజు పాలల్లో నీళ్లు కలిపి అందరికీ ఇస్తాను అన్నాడు. అప్పుడు అట్లానే చేశారు. ఎప్పుడైతే నెల ఆఖరికి వచ్చిందో అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోనంటికి వెళ్ళాడు. పట్నం నుంచి మళ్ళీ పల్లెటూరికి వస్తున్నప్పుడు మధ్యలో ఒక చెరువు కనపడింది. అప్పుడు అక్కడ చల్లని గాలి వీస్తుంది. అక్కడ ఒక చెట్టు ఉంది, దాని కింద కూర్చొని పడుకున్నాడు. ఎప్పుడో తెలీదు. అప్పుడు పైన చెట్టు మీదే కోతి అదంతా చూస్తూ ఉంది. ఆ కోతి కిందకి దిగి దాంట్లో ఉన్న డబ్బుల్లో సగం ఇటు సగం అటు అన్నట్టు ఒక్కొక్క పైసా తీసి ఇటొకటి అటొకటి నీళ్ళల్లో సగం డబ్బులు పడేసింది, నేల మీద సగం డబ్బులు ఉంచింది. అంటే తను అనుకుంది, ఇతను రోజు పాలల్లో నీళ్లు కలుపుకొని వెళ్తున్నారు కదా, అయితే సగం వాటా కూడా నీళ్ళకే చెందాలి అనేసి సగం డబ్బులు మొత్తం నీళ్ళల్లో పడేసింది. లేచి చూసేటప్పటికి దాంట్లో ఉన్నది ఓన్లీ సగం డబ్బులు మాత్రమే. అప్పుడు అతనికి అర్థమైంది, ఎప్పుడు ఇట్లా మోసాలు చేయకూడదు, మోసం చేస్తే మనకి అదే మళ్ళీ వెనుదిరిగి వస్తుంది అని. ధన్యవాదములు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఎప్పుడైతే మనం మోసం చేస్తామో అది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది.
0: మాటలు లేకుండానే మనసును పలికించే సంగీతం వాయిద్య సంగీతం. అందులో వయలిన్ స్వరాలు హృదయాన్ని తాకుతాయి. శాస్త్రీయ సంగీతంలో ఎంతో మధురమైన మోహన రాగాన్ని వయలిన్ తంతులో అద్భుతంగా ఆవిష్కరిస్తూ మన హరిహరన్ మీ ముందుకు రాబోతున్నారు.

ఇక వైరల్ వీడియోకు సంబంధించి తమిళనాడు మంత్రి ఏమంటున్నారంటే, ఆ వీడియోలో అనేది నేను కాదు, కానీ ఒకవేళ నేనే అయినా అందులో తప్పేముంది, ఒక మహిళ ఏం వేసుకోవాలో మీరు డిసైడ్ చేస్తారా, ఇది పురుషాధిక్య సమాజపు సంకుచిత ఆలోచన అంటూ ఎదురుదాడి చేశారు. అంతేకాదు తన పోలికల వల్ల అనవసరంగా వివాదంలోకి లాగబడిన మలేషియా యువతికి క్షమాపణలు చెప్పారు. నన్ను క్షమించు సోదరి, నువ్వు ఆ దుస్తుల్లో చాలా అందంగా ఉన్నావు, నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించు అంటూ ఆమెకు అండగా నిలిచారు. ఇలా బట్టల ఆధారంగా జరిగే మానసిక దాడులు ఆగాలంటే ముందుగా సమాజంలో మార్పు రావాలి. ఒక మహిళ క్యారెక్టర్ని బట్టి, ఆమె వేసుకునే దుస్తులను బట్టి జడ్జ్ చేసే వికృతమైన ఆలోచన విధానాన్ని వీడాలి అంటున్నారు వీళ్ళు.

ఆకాశవాణి స్టూడియోస్ లో 2 గంటల 53 నిమిషాలు శక్తిశీలి వింటున్నారు. మరి ఇక ఇలాంటి వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు అస్సలు భయపడకూడదు అంటున్నారు. వీరిద్దరిలాగానే గొంతు విప్పి ధైర్యంగా ప్రశ్నించాలి. ఏమైనా తేడా ఉంటే ఫిర్యాదు కూడా చేయాలి. మౌనంగా ఉంటే ఇలాంటి ట్రోలర్లు మరింత రెచ్చిపోతారు అంటున్నారు. ఈ సంఘటన ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి మహిళా భద్రత ముప్పుకు ఒక ఉదాహరణ. అయినా సరే ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించకుండా కేవలం వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయడం చాలా తప్పు. అయితే ఇలాంటి వాటికి భయపడకుండా సమాధానం ఇచ్చారు చూడండి. ఈ తమిళనాడు మంత్రి కావచ్చు, మలేషియా అమ్మాయి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంకెవరైనా ఇలాంటి ప్రమాదాలు ఎదురైనా సరే భయపడకుండా ఫిర్యాదు అయినా చేయండి, లేదా ఎవరికైనా చెప్పుకోండి అని చెప్తున్నారు. ఇది ఈనాటి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నమస్కారం, నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ని సంప్రదించండి.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

चौदहवीं का चांद हो या आफताब हो जो

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలకు శుభ సాయంత్రం. పొద్దుగల నుండి ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గుట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం స్వంత ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలన్నింటినీ 100.2 మెగాహెడ్జ్ ఎఫ్ఎంపై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్పై కూడా వినొచ్చు. మరికొన్ని క్షణాల్లో వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట వినుండి, అట్లని 5:30 ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి, చిట్టి తెలివి కథ ఇంటరు పెద్దల మాట కథల సంపుటి నుండి, ఏకాగ్రత కత్తి కథ ఇంటరు. ఇక మిగతా కార్యక్రమాల వివరాలను 6:05 ప్రసారమయ్యే ఇయాల్టి రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട. മാട ചെപ്പുൻറി പാട്ട ഇനുൻറി സരദാ സിനി ഗീതാല കാര്യക്രമം. ఒక చిన్న చిరునవ్వు మనసులోని బాధలను దూరం చేస్తుంది. ఒక ఆప్యాయమైన మాట బంధాలను మరింత బలపరుస్తుంది. అలాంటి మధురమైన బంధాలు ఎప్పటికీ పదిలంగా ఉండాలంటే మా ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 5:30 దాకా కొనసాగుతుంది. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 087732 కోడును జత చేసి 2958 ఇంకో నంబర్ 2300

00081 ఫోన్ చేయండి. అంతేకాదు ఉత్తరం ద్వారా కూడా పాటను కోరినచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, 504001. ఇది పిన్కోడ్ నంబర్. ఆకాశం వైపు చూస్తే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి, కానీ మనసుకు నచ్చిన ఒక జ్ఞాపకం మాత్రం వాటన్నింటికంటే అందంగా ఉంటుంది. కొన్ని పాటలు కూడా అంతే, విన్న ప్రతిసారి మనసులో ఏదో ఒక మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. అలాంటి నువ్వే కావాలి చిత్రం నుండి మనసుని తాకే ఈ మధురమైన గీతాన్ని ఇప్పుడు విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మేట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు వరంగల్ నుండి మధు, శ్రీకాంత్, రాణి, శ్రీతన్, లాశ్రిత వీళ్ళు. బావ చిత్రం నుండి మిలమిల అనే పాటను వినిపించమంటూ కోరిండ్రు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఉత్తరం ద్వారా పాటను కోరినాలనుకుంటే మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ 504001 ఇది పిన్కోడ్ నంబర్.

తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నేలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పున్ రే పాట అయినుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారో వీరితో మాట్లాడదాం. హలో హలో హలో రాహుల్ అన్నారు కదా, వినిపిస్తుంది చెప్పండి రాహుల్. బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇంకా రాహుల్ మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీరు పిట్టెల్వాడ, మొదటిసారి ఫోన్ కలిసింది అన్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి మొదటిసారి ఫోన్ కలిసింది కాబట్టి? హలో, సరే ఏ పాట వింటారు మరి? తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873232 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: ಕರಕ ಅದಿಗೋತಲ್ಲ ನಿಮ್ಮಬ್ಬುಲ ಮಧ್ಯನದಾಗಿದಾಗ
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల

0: చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయి నుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఇప్పుడు విందాం గీతాంజలి చిత్రం నుండి ఈ పాటని.

ఇయల్టీ మాట చెప్పుండ్రి పాట ఇనుండి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పుజామట్టు 5 గంటలకు ప్రసారం అవుతుంది. ఇప్పుడు ఫోన్ గలనోళ్లు రాత్రి 7:45 ప్రసారమయ్యే ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగి నుండి

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథిందాం పిల్లల కోసం. కథిందాం కార్యక్రమంలో ఎల్లిందాం ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి చిట్టి తెలివి కథని, పెద్దల మాట కథల సంపుటి నుండి ఏకాగ్రత మరియు కల్తీ కథలు ఇంటారు.

0: స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కథలు మన చిన్ననాటి జ్ఞాపకాలను మళ్ళీ మన కళ్ళ ముందుకు తీసుకువస్తాయి. ఒకప్పుడు పెద్దవాళ్ల చుట్టూ కూర్చొని కథలు వింటూ ఎంతో ఆనందించేవాళ్ళం కదా. అదే మధురమైన అనుభూతిని మళ్ళీ మీ ముందుకు తీసుకువస్తుంది మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇలా కథిందాం కార్యక్రమంలో ముందుగల విందాం ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి చిట్టి తెలివి. కథని రచన చంద్రప్రతాప్ కాంతేటి, చెప్తున్నది ఈ వరలక్ష్మి.

అనగనగా రామాపురం అనే ఒక ఊరుంటుండే. ఆ ఊర్లో చిట్టి అనే ఒక అమ్మాయి ఉంటుండే. చిన్నారి చిట్టి 2వ తరగతి చదువుతోంది. బాగా తెలివైన పిల్ల. ఒకరోజు ఆమె పాఠశాలకు రాగానే 4వ తరగతి పిల్లగాళ్ళందరూ ఒకచోట చేరి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటబ్బా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అని అక్కడ ఆగి ఆ గుంపులోకి తొంగి చూస్తుంది చిట్టి. గాలికి బరువు ఉంటదా ఉండదా అడుగుతుంటారు ఒకరినొకరు. అందుకెళ్ళి కోటి ఇంకొక అబ్బాయిని అడుగుతాడు. ఉంటుంది ఉంటుంది, కంటికి కనబడకపోయినా గాలికి బరువు ఉంటది అంటది సరళ. సరళ 4వ తరగతి పిల్ల. ఏమో నాకు తెలియదు అంటాడు చింటు. మాస్టర్ చెప్పిండు కదా నిన్న గాలికి బలం ఉంటదని, మళ్ళీ ఈ పంచాయతీ ఏంటి విసుక్కుంటాడు వినాయక్. అన్నీ ముత్తిదే, గాలికి బలమేమీ ఉండదు అని కిలకిలా నవ్వుతుంది చిట్టి. వినాయక్కి సరళకి బాగా కోపం వస్తుంది చిట్టి నవ్వేసరికి. నువ్వు చదివేది 2వ తరగతి, మేము 4వ తరగతి, నీకు తెలుసా మాకు తెలుసా, అయినా నిన్న మా మాస్టారు కూడా అదే చెప్పిండ్రు అంటూ చిట్టి మీదకు గొడవకు దిగుతారు ఆ పిల్లలు. అరవకండి, ఇప్పుడే చూపిస్తా అంటూ చిట్టి తన సంచిలోంచి ఒక గాలి లేని గులాబీ రంగు బెలూన్ని తీసి నేల మీద వాడేస్తుంది. అందరూ ఆశ్చర్యంగా ఆ బెలూన్ని చూస్తారు. ఇందులో గాలి ఉన్నదా అని అడుగుతుంది చిట్టి. లేదు లేదు అంటారు పిల్లలు. తర్వాత ఆ బెలూన్ని వినాయక్కిచ్చి, వినాయకన్నా ఇగో ఈ బెలూన్లా కొంచెం గాలి ఊదు అని చెప్తుంది. అతను బెలూన్లో గాలి ఊదేసరికి అది బాగా పెద్దగైతుంది. ఆ బెలూన్ని చిట్టి తన చేతిలోకి తీసుకుని దాని చివరన దారంతో మూడేస్తుంది. ఇప్పుడు ఇందులో గాలి ఉన్నది కదా అని అడుగుతుంది. ఉంది, అవును ఉంది అంటారు పిల్లలు. ఇప్పుడు దీన్ని వదిలేస్తున్నా అంటూ పైకి ఎగిరేస్తుంది ఆ బెలూన్ని చిట్టి. గులాబీ రంగు బెలూన్ ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఆకాశంలోకి వెళ్ళిపోయి మాయమైపోతుంది. ఇప్పుడు చెప్పుండ్రి, గాలి లేనప్పుడు నేల మీదే పడున్న బెలూను గాలి నింపేసరికి పైకి ఎగిరిపోయింది. మీ లెక్క ప్రకారం గాలికి బరువు ఉంటే కిందే పడుండాలి కదా అని మళ్ళీ పక్కపక్క చిట్టి నవ్వుతూ తన తరగతిలోకి వెళ్తుంది. 4వ తరగతి పిల్లలంతా బుర్రగొక్కుంటూ నిలబడిపోతారు.

ఇంతవరకు ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి చిట్టి తెలివి కథ ఇన్నారు. రచన చంద్రప్రతాప్ కాంతేటి. కథ ఇన్పించిండ్రు ఈ వరలక్ష్మి.

0: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
1: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
0: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
1: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
0: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
1: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
0: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు
0: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
2: వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కతిందం కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పెద్దల మాట కథల సంపుటి నుండి ఏకాగ్రత మరియు కల్తీ కథలని. రచన కన్నెగంటి అనసూయ. కథ వినిపిస్తారు బి సంధ్యలీల, జి జ్యోతి.
3: అనగనగనగా రాఘవాపురం ఉంటది. రాఘవాపురంలా రామయ్య ఎండిన కట్టెలు కొట్టుకుంటా జీవనం సాగించుకుంటుంటాడు. అవిటి కోసం కష్టపడి అడవి అంతా లెంకుతాడు. అడవిలా ఎన్నో రకాల జంతువులు ఉంటాయి కదా, అయినా ప్రాణాలకు తెగించి ఎండు చెట్లు దొరికేదాక అడవి అంతా లెంకి లెంకి ఎండిన కట్టెలు సంపాదించుకునేటోడు. గంతే తప్ప తన తిండి కోసం

కోసం పచ్చని చెట్లను మాత్రం ఎప్పుడు నరికేటోడు కాదు. పచ్చని చెట్లు ప్రాణమున్న మనుషులతోటి సమానమని అతని ఉద్దేశం. గట్లా దొరికిన ఎండు కట్టెలల్లా చిన్న వీటిని మరింత చిన్నగిరుచుకునేటోడు. పెద్ద పెద్ద దుంగలనైతే అవిటిని గొడ్డలతోటి నరుక్కునేటోడు. గట్లా దొరికిన కట్టెల్ని సైజుల కొద్దీ మోపులు కట్టి అంగడికి తీసుకొని పోయి అమ్ముకునేటోడు. ఏ రోజు ఏరుకున్న కట్టెల్ని ఆ రోజే అమ్మేసి వచ్చిన సొమ్ముతోటి సంతృప్తిపడి ఇంటికి పోయేటోడు. అట్లా ఒకనాడు ఎండు కట్టెల కోసం లెంకుకుంటుంటే ఎండిన మొదలున్న చెట్టు ఒకటి అతనికి గానస్తుంది. దాన్ని చూడంగానే రామయ్యకు మస్తు సంభ్రమైతుంది. అమ్మయ్యా, వారం దినాలకు తిండి కొదవలేదిగా అనుకుంటాడు మనసుల. గట్లా లోపట్ లోపట్నే సంబరపడుకుంటా చిన్న చిన్న కొమ్మల్నిరిసి ఒక పక్కకు వేర్చి దొడ్డు దుంగల్ని గొడ్డలతోటి నరుక్కుంటుంటాడు. అయితే అక్కడికి దగ్గర్లోనే ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటుంటాడు. గొడ్డలి శబ్దంతోటి ఆ మునీశ్వరుని ఏకాగ్రతకు భంగమైతుంది. పట్టలేని కోపంతోటి ఊగిపోతాడు. శబ్దం వచ్చే దిశకు ప్రయాణం చేసి వచ్చి రామయ్యను చేరుకొని, నీకు బుద్ధున్నదా అంటాడు కోపంతోటి. పట్టించుకుంటలేడతను. మల్లా మల్లా అంటాడు, అయినా వినిపించుకుంటలేడు. కట్టెలు కొట్టే పనిలోనే ఉంటాడు రామయ్య. ఈసారి మరింత దగ్గరికి పోయి గట్టిగా, నీకు బుద్ధున్నదా అని మల్లంటాడు. మునీశ్వరుని మాటలకు తెల్లబోతాడు రామయ్య. గబుక్కున గొడ్డల్ని కింద వారేసి మునీశ్వరునికి నమస్కారం చేసి, ఏంటికి సామి అని వినయంగా అడుగుతాడు. నేను తపస్సు చేసుకుంటున్నా. నా తపస్సు నీ గొడ్డలి శబ్దంతోటి భగ్నమైంది అని అంటాడు మునీశ్వరుడు. కోపంగా రామయ్యను విర్రవిగు చూసుకుంటా. విషయం అర్థమైతది రామయ్యకు. దాంతోటి, నేను చేసేది సుక తపస్సే సామి అంటాడు భక్తితోటి చేతులు జోడించి. పుల్లలు కొట్టుకునుడు కూడా తపస్సు ఎట్లవుతుంది? హేళనతోటి అంటాడు ముని. అయినా నాతో నీకు పోలికలేంటి? రామయ్య మీద మరింత కోపంతోటి మండి పడుకుంటుంటాడు మునీశ్వరుడు. కోపం అద్దు సామి, గిది హేళన కాదు, నాదొక సందేహం సామి. దయచేసి కోపం మాని నా సందేహంకు సమాధానం చెప్తారా అంటాడు రామయ్య వినయంతోటి. అడుగు రౌద్రంగంటాడు ముని. మీరు దేనికోసం తపస్సు చేస్తున్నారో తెలుసుకోవచ్చా సామి? ఆ మాత్రం తెలియదా? ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటందుకు. మీరు కనిపించని ఆ దేవుని కోసం తపస్సు చేస్తున్నారు సామి, కాని నేను కనిపించే నా కుటుంబ సభ్యుల ఆకలి కోసం తపస్సు చేస్తున్నా అంటాడు రామయ్య గొడ్డల్ని చేతులకు తీసుకుంటా. నాకే నీతులు చెప్తున్నావా? ఉగ్రరూపుడవుతాడు మునీశ్వరుడు. నిజం చెప్తున్నా సామి, నా పనిలా నా వాళ్ళ ఆకలి తప్ప మరేది యాదికి రాదు నాకు. ఏకాగ్రతతోటి నా పని చేసుకుంటనే పోతా. మీలో ఏకాగ్రత లేదు కాబట్టి ఈ శబ్దాలు మీకు వినిపిస్తున్నాయి. అయినా నాకు తెలియకుండా మీ తపస్సుకు భంగం కలిగిస్తే నన్ను మన్నించాలా అనుకుంటా గొడ్డలు పైకెత్తుకుంటా రామయ్య తన పనిలో నిమగ్నమవుతాడు. అప్పటికీ గాని మునీశ్వరునికి అర్థమైతలేదు తనెంత పెద్ద తప్పు చేస్తున్నాడో. అర్థమైనాక సిగ్గుపడతాడు మునీశ్వరుడు. అతనన్నది నిజమే గదా, ఏకాగ్రతతోటి తపస్సు చేస్తే ఈ శబ్దాలేవి తన తపస్సును భంగపరిచేవి కావు గదా. అతని పనిలో అతనికి ఉన్న ఏకాగ్రత తన తపస్సులో తనకు లేదు అని అనుకుంటాడు. అని భావించి రామయ్య ఏకాగ్రతను భంగం చేయడం ఇష్టం లేక అతన్ని మనసులోనే క్షమించమని అడిగి ఆన్నుంచి వెళ్ళిపోతాడు.

సుబ్బయ్యకు కిరాణా దుకాణం ఉన్నది. ఆ ఊర్లా అతనొక్కడే గా వ్యాపారం చేస్తాడు. పట్నం అక్కడికి మస్తు దూరంగా ఉండటంతో ఆ ఊరోళ్ళందరికీ సుబ్బయ్య కిరాణా దుకాణం ఒక్కటే ఆధారం. దాంతోటి రేట్లు మస్తుగా పెంచి అమ్మేటోడు. అంతేకాదు, కొన్ని కొన్ని వస్తువులను కల్తీ చేసి మరీ అమ్మి లాభాల్ని పొందేటోడు. సుబ్బయ్య ఏకఛత్రాధిపత్యంగా ఆ ఊరిలోని అమ్మకాల్ని కొనసాగిస్తూ ఎంతో ఆస్తిని సంపాదించుకున్నాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు, పేరు రంగడు. రంగడు అదే ఊరిబడిలా చదువుకుంటున్నాడు.

0: ఒకనాడు బడికి పోయిన కొడుకు ఏడ్చుకుంటా ఇంటికి తిరిగి వచ్చేసిండు. ఎందుకేడుస్తున్నావు అని అడిగిండు సుబ్బయ్య కొడుకుని. మా టీచరు ఇంటికెళ్ళి పొమ్మన్నారు నాన్న, ఏడుస్తూ చెప్పిండు సుబ్బయ్య కొడుకు రంగడు. ఎందుకు పంపించేసిండు? కోపంగా అడిగిండు సుబ్బయ్య. మరి మా బళ్ళ ఇప్పుడేమో పరీక్షలు నడుస్తున్నాయి, నేనేమో పక్కోడి పేపర్లో చూసి రాసిన, గది మా టీచర్ చూసిండు, అట్లా చూసి రాయొద్దు తప్పు అని అందరి ముంగట నన్ను తిట్టి ఇంటికెళ్ళి పొమ్మన్నాడు అని చెప్తూ ఇంకా గట్టిగా ఏడ్చేసిండు రంగడు. మరి నువ్వెందుకు పక్కోడి దాంట్లో చూసి రాస్తున్నావు? అది తప్పు కదా, కష్టపడి సది రాయాల, కాని చూసి రాస్తే తప్పే కదా అని అన్నాడు సుబ్బయ్య. మరి నాన్న, నువ్వు బొప్పాయి గింజల్ని మిరియాలల్లా, రంపపు పొట్టును కారంలా, చింతగింజల పొడిని షాయి పొడిలా వేసి అమ్ముతున్నావు కదా నాన్న, నువ్వు రోజు అట్లా చేస్తుంటే నేను చూస్తున్నా. కొనుక్కున్నోళ్ళు ఓళ్ళన్ను వచ్చి ఎందుకు కల్తీ చేసినావు అని అడిగితే నేను చేయలేదు అని అబద్ధం చెప్తావు కదా, గసుంటి పనులు చేసుడు తప్పు కాదు అని అనుకున్నా నేను, గందుకనే సదకుండా పక్కోడి దాన్లా చూసి రాసిన, తప్పేముంది, నాది తప్పైతే నీది కూడా తప్పే కదా నాన్న అమాయకంగా అన్నాడు రంగడు. కొడుక్కేం చెప్పుడో తెలలేదు సుబ్బయ్యకి. కొడుకుని బడికి దోల్కపోయి ఆడితో ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పించి వాడిని మళ్ళీ బడిలో వదిలి వచ్చిండు. అంతేకాదు గప్పటి సంధి ఎసుంటి కల్తీ చేయకుండా నిజాయితీగా వ్యాపారం చేసుకోసాగిండు సుబ్బయ్య.
1: ఇంతవరకు బి సంధ్యలీల, జి జ్యోతి చెప్పిన పెద్దల మాట కథల సంపుటి నుండి ఏకాగ్రత మరియు కల్తీ కథలు ఇన్నారు శ్రోతలు. ఇప్పుడు ప్రసారమైన ఈ రెండు కథల్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇయాల్టి కథిందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా పొజ్జామట్టు 5:30 ప్రసారమవుతుంది. రేపు పొజ్జామట్టు 5:30 సంబురం కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని లింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. యువవాణి యువజనుల కార్యక్రమం. వివిధ రంగాల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ విజయాలను అందుకుంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్న యువతీ యువకుల అనుభవాలను ముచ్చట్ల రూపంలో పంచుకునే కార్యక్రమమే ఈ యువవాణి.

0: యువవాణి కార్యక్రమంలో ఇయలైందం. ఆదిలాబాద్కు చెందిన చెట్లపల్లి సహిష్ణు స్వీయ కవితల్ని.
1: కవిత శీర్షిక అమ్మ. నవమాసాలు మోసావు, పాట పాడి లాలించావు, తెల్లని నెత్తురిచ్చి పెంచావు, తెల్లని నెత్తురిచ్చి పెంచావు. చిన్నా అంటూ లాలించి, కన్నా అంటూ ప్రేమించావు, నాని అంటూ మందలించి లాలనగా బడికి పంపావు. ప్రేమగా చదివించి నేనున్నా అంటూ ధైర్యమిచ్చావు, ప్రతి అడుగులో తోడుండి నడిపించావు. నేను పుట్టిన క్షణం నుండి నవ్వుతూ ఉన్న నువ్వు, నేను పుట్టిన క్షణం నుండి నవ్వుతూ ఉన్న నువ్వు, నన్ను వేరే వాళ్ళింటికి పంపేటప్పుడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు?
2: మరో కవిత.
1: కవిత శీర్షిక నాన్న. నాన్న, వేలు పట్టుకొని నడిపించావు, కర్ర పట్టుకొని చదివించావు, ఆడిస్తూ బడికి పంపించి నవ్విస్తూ తినిపించావు, కష్టం తెలియకుండా పెంచావు, లెక్కలేనంత ప్రేమను పంచావు, మరవలేనన్ని జ్ఞాపకాలనిచ్చావు, మరవలేనన్ని జ్ఞాపకాలనిచ్చావు నాన్న. చిట్టికన్నా అంటూ ప్రేమించి, చిన్నా అంటూ ఆడించి, కన్నా అంటూ నిద్రపుచ్చావు. ఈ జన్మకు ఈ బంధం చాలదు నాన్న. జన్మ జన్మలకు నీ కూతురిలా, నీ చిట్టితల్లిలా, నీ చిట్టికన్నలా నీ ప్రతి అడుగులో నేనుంటాను నాన్న.
2: మరొక కవిత.
1: కవిత శీర్షిక అన్న. అమ్మాలో తొలి అక్షరం ఆ, నాన్నలోని మలి అక్షరం నా. కలిపితే అది నువ్వే అన్న. నువ్వంటే లాలించే అమ్మ, జాగ్రత్త చెప్పే నాన్న, తిట్టి బుజ్జగించే అక్క, ఆట పట్టించే తమ్ముడు, భయపెట్టే శత్రువు, అల్లరి చేసే మిత్రుడు, చదువు చెప్పే గురువు, మంచి చెప్పే శ్రేయోభిలాసి, అమ్మా అని పిలిచే కొడుకు, అన్నీ కలగలిపి చిన్నా అంటూ ప్రేమించే అది నువ్వే. నువ్వు నా ముందు నడిస్తే నాకేమి కాదన్న నమ్మకం, నాతో నడిస్తే ఏమైనా సాధించగలగనన్న ధైర్యం, నా వెనక నడిస్తే నాకంటూ ఒకరున్నారన్న భరోసా. రోజూ కనిపించనంత దూరంగా ఉన్నా ఊహించుకునే అంత దగ్గరగా మాత్రం ప్రతీక్షణం ఉంటావు అన్న.
2: మరొక కవిత.
1: సృష్టికర్త. కణాలను కలిపిందెవరు? భ్రూణానికి ప్రాణం పోసిందెవరు? నవమాసాలకే ప్రసనం జరిపిందెవరు? పసి బిడ్డకు ప్రపంచం పరిచయం చేసిందెవరు? నల్లని కోయిలమ్మకు కమ్మని రాగాలు నేర్పిందెవరు? చల్లని వేపకు చేదుతనాన్నిచ్చిందెవరు? పచ్చని మామిడికి పులుపు నింపిందెవరు? మకరందం సేకరించమని తేనెతీగలకు చెప్పిందెవరు? తుమ్మెదలకు తీపి రాగాలు నేర్పిందెవరు? అందాల పువ్వులకు రంగులద్దిందెవరు? అందాల పువ్వులకు రంగులద్దిందెవరు? సువాసనులు నింపిందెవరు? చీకటిని చీల్చే వెన్నెలకు ఆ శక్తినిచ్చిందెవరు? అన్నింటికీ సమాధానం ఒకటే కదా, ప్రకృతికి ఈ సొబగులద్దిందతడే కదా, ఈ విశ్వానికి ఆధారం అతనే, అందం అతనే, అతనే అంతం, అతనే అనంతం, అన్నింటా ఆ సృష్టికర్త ఒకడే కదా.
2: మరొక కవిత.
1: కవిత శీర్షిక నీతో నీకే పోటీ. ఎందుకు ఈ భయం? ఎందుకు ఈ సంకోచం? నీ భవిష్యత్తుకు నీవే బాటసారివి, నీ నిర్మాణానికి నీవే పునాదివి. ఇంకా సంశయమేలా? వెయ్ అడుగు ముందుకెయ్. నీ విజయము, నీ గమ్యము నీ చేతిలోనే. ఇంకెంతకాలం నీ ఆశలకు హద్దులు వేస్తావు? ఇంకెన్నాళ్ళు నీ ఆలోచనలకు సంకెళ్ళు వేస్తావు? ఇంకెన్నేళ్ళు నీ ఆశయాలకు అడ్డుకట్ట వేస్తావు? మరింకెంతకాలం గొర్రెల్లో గొర్రెలా మిగిలిపోతావు? పదమిత్రమా పద, అడుగు ముందుకెయ్. ఈరోజు ఓడిపోయానని నిరాశయ్యేలా? రేపు మనదేలే మిత్రమా. నిన్న జరిగిందానికి దిగులేలా? ఈరోజు నీదేలే సోదరా. నీలోనే నీవు, నీతోనే నీవు, నీకోసమే నీవు. వెయ్ అడుగు ముందుకెయ్. అదిగో ఆ విజయం నీదే, నీకు చేరువలనే ఉంది నీ గమ్యం. ఇక పద, పదమిత్రమా పద పద.
2: మరొక కవిత.
1: కవిత శీర్షిక నా పల్లె. చల్లని పొగమంచును చీల్చుతూ నిలువెచ్చని సూర్యకిరణాలు, పిచ్చుకల కిలకిల రావాలు, కోయిలల కూని రాగాలు, ఆలమందల అరుపులు, చిన్నపిల్లల చిరునవ్వులు, ముసలోళ్ల పలకరింపులు, చెరువుల్లో ఈతలు, గుడిలో పూజలు, ఎడ్లబండిల సప్పులతో పచ్చని నా పల్లె మెల్లగా తెల్లారింది.
2: మరొక కవిత.
1: కవిత శీర్షిక తమ్ముడు. అక్కా అక్కా అంటూ నీ పులుపులు చిలకల పలుకులోలే నా గుండెలు హత్తుకుంటుంటే, చిన్ని కృష్ణుడిలా ఇల్లంతా తిరిగే నీ బుజ్జి పాదాలను చూస్తూ అమ్మ మురిసిపోతుంటే, నువ్వు చేసేవి అల్లరి పనులో తింగరి పనులో తెలియక అయోమయంలో నాన్న నవ్వేస్తుంటే, వయసు పెరిగి ఏళ్ళు గడుస్తున్నా నీవింకా చిన్నపిల్లాడివే అక్కా అంటూ నువ్వు పిలిచిన తొలి పలుకు ఇంకా నా మనసులో అలానే ఉంది. ఎప్పుడూ నా తోడై, ఎల్లప్పుడూ నా నీడై, చల్లగా ఉండు చిటి తండ్రి.
2: మరొక కవిత.
1: కవిత శీర్షిక మిత్రమా. అప్పుడే కాలేజీ చదువులకొచ్చేశామా మనం? ఎలా ఉన్నావు మిత్రమా? అక్కడెక్కడో కాంక్రీటు డబ్బల్లో మగ్గిపోతున్నావా? ఊహలకే కనుక రెక్కలుంటే నీ దగ్గర వచ్చి వాలిపోనా? నా భావాలకే కనుక ఊపిరుంటే చుక్కలకే నిన్ను మోసుకెళ్ళనా? నిన్ను ఎలా చేరుకోను మిత్రమా? నీరు మోయలేని భారం కదా నేను, గాలి ఒళ్ళోకి చేరలేని మాయ కదా నేను. కుదురేలేని నా ఆలోచనలకు సర్వస్వంగా మారాయి నీ జ్ఞాపకాలు. నీ జ్ఞాపకాల కడలిలో

0: కరిగిపోతున్నా కరుణించవేమి? మనసులోని భావాలా ఇవి? భారమవుతున్నాయి. భారమైనా బాగుండు, నన్ను వదిలి నీలోకి చేరినా బాగుండు మిత్రమా.
1: మరొక కవిత. కవిత శీర్షిక నువ్వు. చందమామ కూడా కుల్లుకునే సితారావి నువ్వు. వెన్నెల కూడా చిన్నబోయే చల్లదనం నువ్వు. అగ్ని కూడా అసూయ చెందే స్వచ్ఛదనం నువ్వు. గాలి కూడా పరుగాపి చూసే అల్లరి నువ్వు. ఇంద్రధనస్సు కూడా వెలిసిపోయే కొత్త రంగు నువ్వు. సముద్రం కూడా ఈర్ష చెందే స్థిరత్వం నువ్వు.
2: ఇంతవరకు ఆదిలాబాద్కు చెందిన చెట్లపల్లి సహిష్ణు స్వీయ కవితలు ఇన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు యువవాణి కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పిబి శ్రీనివాస్ పాడిన ఒక లలిత గీతాన్ని.

ఎల్టీ యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ప్రసారమైన ఈ యువవాణి కార్యక్రమాన్ని మా యూట్యూబ్ ఛానల్లో కూడా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరికొచ్చేసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: सरकार ने संकट की इस घड़ी में भारत की तत्काल मदद की सराहना की है। नेपाल के प्रधानमंत्री नरेंद्र मोदी को असाधारण रूप से उदार बताया है। राष्ट्रपति रामचंद्र पौडेल ने भी भारत की सहायता के लिए आभार व्यक्त किया है। वित्त मंत्री स्वर्णिम वागले ने कहा कि बाढ़ के बाद भारत से राहत सामग्री भेजी गई और भारत ने पुनर्निर्माण के लिए सहायता प्रदान करने का संकेत दिया। 26 अगस्त से भारत ने प्रभावित क्षेत्रों में 57 टन से अधिक राहत सामग्री भेजी है। नेपाल के अनुरोध पर चिकित्सा कर्मियों और सुरंग बचाव विशेषज्ञों सहित 11 सदस्य भारतीय दल भी स्थानीय अधिकारियों की सहायता के लिए नेपाल पहुंचा है। रक्षा मंत्री राजनाथ सिंह ने कहा है कि नेपाल में संकट की स्थिति को देखते हुए भारत चिंतित है। उन्होंने बताया कि प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि नेपाल की सभी जरूरतों में भारत मदद उपलब्ध कराने के लिए तैयार है। भारत पड़ोसी देश को लगातार सहायता भेज रहा है। सरकार ने कहा है कि इस वर्ष जुलाई तक प्रति बूंद अधिक फसल योजना के अंतर्गत 115 लाख हेक्टेयर कृषि भूमि को लघु सिंचाई प्रणाली में लाया गया है। योजना का उद्देश्य खेत स्तर पर पानी के प्रयोग में दक्षता लाना और उसमें सुधार करना है। ये योजना जनवरी 2006 में केंद्र सरकार ने लघु सिंचाई के लिए शुरू की थी। मौसम विभाग ने ओडिशा में सोमवार तक मूसलाधार बारिश के लिए ऑरेंज अलर्ट जारी किया है। अगले 2 से 3 दिनों तक बिहार पश्चिम बंगाल में तेज बारिश होने की संभावना है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा ALT रेपटी कार्यक्रमालु ముందుగల్లా ఈ ప్రకటనలు విందాం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఈఎల్టీ రేపటి కార్యక్రమాల్ని. ముందుగల్లా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర దిమ్మ గ్రామానికి చెందిన పుండ్రుగంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ 4వ భాగం వింటారు. జానపద గీతాలు కార్యక్రమంలో 6:45 తలమడుగుకు చెందిన గొంటి ముక్కుల గోపి బృందం పాడిన నాగ గంగదాసు తత్వాలు ప్రసారమవుతాయి. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రయోజిత కార్యక్రమంలో జీవకంచెగా కరుండ సాగు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చట ఇంటారు. రైతు అంతరంగం శీర్షికన కాకరకాయ సాగు అనుభవాల గురించి నేరడిగొండ మండలం గంభీర్ తాండక్ చెందిన యువ రైతు పాడ్వాల్ రాధతో ముచ్చట ప్రసారమవుతుంది. తొమ్మిది:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 24వ భాగంలో మాస్టర్ కృష్ణారావు గురించి విశేషాలు ఇంటారు. షామియ గజల్ కార్యక్రమంలో అనూప్ జొలోటా పాడిన గజల్లు 3వ భాగం ఇంటారు. 9:45 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్ర

ఇవి ఈరోజు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: UPI has made payments easier in villages and small towns. Nearly 60% of UPI payments are below 500 rupees. And one in every two digital payments globally is now made in India.
1: Street vendor se lekar aapki gaadi ke showroom tak aapki sari payment sirf ek QR code scan karke ho jati hai.
0: 10 years of UPI. Digital, self-reliant, worry-free.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువును పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. రాష్ట్రంలో వివాదరహిత భూములన్నింటినీ ఏడాదిలోగా సర్వే చేసి రైతులకు పట్టాలిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బైక్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్పై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువును మరో 4 వారాలు పొడిగించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు 73 లక్షల ఎంట్రీలు ఏఎస్డీడీ కేటగిరీలో నమోదయ్యాయని, అందులో 45 లక్షల మంది వరకు శాశ్వతంగా తరలిపోయినట్లు వర్గీకరించారని ముఖ్యమంత్రి చెప్పారు. అర్హులెవరూ తమ ఓటు హక్కు కోల్పోకూడదని, దీనికోసం అభ్యంతరాల సమర్పణ గడువును మరో 4 వారాలు పొడిగించాలని కోరారు. గ్రామసభల్లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను చదివి వినిపించాలని, పట్టణ ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియలో ఎన్నికల కమిషన్కు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026పై రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నోటీసుల పంపిణీ, విచారణల నిర్వహణపై ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నోటీసును పీఎల్ఓలు వ్యక్తిగతంగా అందజేసి రసీదు తీసుకోవాలని, విచారణకు 2 రోజుల ముందే ఓటర్ల గుర్తు చేయాలని సూచించారు. నో మ్యాపింగ్, తప్పుల జాబితాతో పాటు దరఖాస్తులు, అభ్యంతరాల వివరాలను వారానికి ఒకసారి రాజకీయ పార్టీలకు అందించాలన్నారు. ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకంగా నమోదు చేయాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వివాదరహిత భూములన్నింటినీ ఏడాదిలోపుగా సర్వే చేసి రైతులకు పట్టాలిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మద్దిరాల మండలాల్లోని 15 గ్రామాల పరిధిలో 1061 మంది రైతులకు 1044 ఎకరాల పట్టాదారు పాస్ పుస్తకాలను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని, మొదటి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. పట్టాలుంటేనే రైతులకు రైతు భరోసా, బీమా వంటి సంక్షేమ ఫలాలు అందుతాయని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ పనితీరులో స్పష్టమైన మార్పు రావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో వర్గపోరు నష్టం చేస్తుందని, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

0: పెన్షన్లు రైతు భరోసా హామీలను తక్షణమే అమలు చేయాలని, వివాదాస్పద 22A నిబంధనను వెంటనే రద్దు చేయాలని కూడా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్టంలో ఆలయాల అభివృద్దికి ప్రజలంతా సహకరించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ ఉగ్రనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. వేద పండితులు ప్రజల అభిప్రాయాల ప్రకారం పనులు చేపడతామన్నారు. అలాగే గోదావరి పుష్కరాల కోసం నియోజకవర్గానికి 117 కోట్లు కేటాయించామని, మరో 40 కోట్ల రూపాయలు రోడ్లు ఘాట్ల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించే టీజీ టెట్ 2026 పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. సెప్టెంబర్ 8-9 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో 42 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 24983 మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. సెప్టెంబర్ 8 తేదీన పేపర్ 1, పేపర్ 2, 9 తేదీన 2 విడత పేపర్ 2 పరీక్షలుంటాయి. పూర్తి వివరాలకు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ను చూడవచ్చు. పాలిటెక్నిక్ ను ఇంజనీరింగ్ విద్యలోనే ఉంచాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. GO 97తో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ పై వచ్చిన తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలపై సిబిఐ విచారణ లేదా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ రాష్ట ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఈరోజు హైదరాబాద్ లో మాట్లాడుతూ, రెహమత్ బేగ్ ను క్రమశిక్షణ రాహిత్యం కింద ఎంఐఎం పార్టీ నుంచి తొలగించడం మాత్రమే సరిపోదని, అది న్యాయం అనిపించుకోదని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మహిళలు మైనర్ల భద్రతను పణంగా పెట్టవద్దని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలొస్తున్న వివాదాస్పద వీడియో మూలాలతో పాటు గతంలో నమోదైన పాక్సో కేసులను కూడా సమగ్రంగా విచారించాలన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా కాలపరిమితితో కూడిన పారదర్శక విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. తెలంగాణను ప్రపంచ స్థాయి గాల్ఫ్ టూరిజం హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఇందులో భాగంగా షామీర్పేట సమీపంలోని జవహర్ నగర్లో 130 ఎకరాలకును, అలాగే కృష్ణానదీ తీరంలోని సోమశిలలో పీపీపీ విధానంలో అంతర్జాతీయ గాల్ఫ్ కోర్సులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గోల్కొండలో నిర్వహించిన 12వ తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టోర్నీ మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యాటకం క్రీడల ప్రచారానికి దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సేవలు వినియోగించుకోనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమాల పరంపరలో ఇది 137వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా ప్రధానమంత్రి ప్రసంగం ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ఓటు బ్యాంకుగానే వాడుకుందని, మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా వారి సాధికారత కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. మహబూబ్ నగర్ మైనారిటీ మోర్చా సమావేశంలో మాట్లాడుతూ ఆయన కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.
1: నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అప్పీజ్మెంట్ ఫర్ నన్, జస్టిస్ ఫర్ ఆల్, ఎవరికి బుజ్జగింపు తనం లేదు, అందరినీ సమానంగా చూడాలనే ఆలోచనతో సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ ఈ సూత్రంతో ప్రభుత్వం నడుస్తుంది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు రాష్ట స్థాయి కబడ్డీ పోటీ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విపాది శ్రీనివాస్ ఆకాశవాణి ప్రతినిధులతో మాట్లాడుతూ తెలియజేశారు.
2: 1358 మందితో ఈ క్రీడలు నడపడానికి కోసం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు ముందుకు వచ్చి రాష్ట స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వాహకులని తీసుకున్నప్పుడు క్రీడలను ప్రోత్సహించే క్రమంలో క్రీడల్లో ప్రతిభ గల వారిని గుర్తించి జాతీయ స్థాయిలో ఆడే విధంగా ముందుకు వెళ్ళడానికి కోసం క్రీడల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు అత్యవసరం.
0: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మహిళా పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా డిఆర్డీఓ విజయలక్ష్మి సూచించారు. కలెక్టరేట్ లో మహిళా సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో వనపర్తి జిల్లా వీపనగండ్లకు చెందిన పుట్ట శ్వేత చిక్కుకోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మాన్సరోవర్ యాత్రకు వెళ్లిన ఆమె

0: కి లభ్యం కావడలేదని అధికారులు తెలియజేశారు. జీఎన్ఎస్ఎస్ రోవర్ విధానంతో ఖచ్చితమైన భూ రికార్డు లభిస్తాయని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత తెలియజేశారు. దహేగాంలో జరుగుతున్న రీసర్వేను ఆమె పరిశీలించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జనగామ కలెక్టరేట్లో మేజర్ ధ్యాన్చంద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆయనకు నివాళులర్పించారు. భారీగా పన్ను బకాయిలున్న డిఫాల్టర్లపై ఆర్ఆర్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ బల్దియా కమిషనర్ టి వెంకన్న అధికారులను ఆదేశించారు. అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోద్దని ఎస్ఐఆర్ నోటీసుల సమగ్ర పరిశీలనలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు సూచించారు. మహబూబాబాద్ లో ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష ఉన్నందువల్ల ఎల్లుండి జనగామ జిల్లా స్థాయి ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మన పురాణాలు. తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్ర కథ, బుడిగె జింగం కథ, మందహేచుల కథ, చిందు యక్షగానం, జానపద ప్రక్రియలో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమమే మన పురాణాలు. కార్యక్రమంలో ఇయల విందం ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర దిమ్మ గ్రామానికి చెందిన పుండ్రగంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్ర కథ 4వ భాగాన్ని. ఈ కార్యక్రమం వినే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
6: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
7: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
9: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బురద పుల్లా.
10: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
6: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
7: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
11: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
12: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
11: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
12: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
11: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
12: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
11: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
12: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
11: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
12: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
11: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
12: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
11: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్.

0: कॉल 1800-420-2233.
1: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మన పురాణాలు కార్యక్రమాన్ని. మన పురాణాలు కార్యక్రమంలో ఎప్పుడు విందాం. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెరదిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్ర కథ 4వ భాగాన్ని

ప్రజలారా, అయ్యా సోదరులారా, అయినా ఇది ఆడబిడ్డ శంకరమ్మ కథ. అటువంటి ఆరు భాగాల కథ. మొదటి భాగం శంకరమ్మ పుట్టడం, మరి రెండో భాగం అటువంటి తండ్రితో విద్యం చేయడం, మరి మూడో భాగం అటువంటి కన్న బిడ్డని దానం ఇయ్యడం, ఇక నాలుగో భాగం పెళ్లి మొదలైతున్నది. రో అయ్యా, నాలుగో భాగం పెళ్లి భాగం మొదలైతున్నది. మాది పొచ్చల దిమ్మ, నా పేరు గంగన్న. నా ఎంబడి కథకాలైన కానీ పూనరు రామన్న, భూతం రాజన్న, మేము ముగ్గురం కలిసి కథ కీర్తన చేస్తున్నామయ్యా. వారాదు పోయరాజు, అయినావటువంటి వారాదైనా కానీ పోయరాజు. ఓ బిడ్డ నన్నగన్న తల్లి ఇవ్వల్ల శిరరేఖ ఇచ్చావు కానీ పేమీ సొమ్ములు ఇచ్చినవు.

ఇంటికి పోదామని చెప్పింది మాట నవరకండి కానీ కన్న తండ్రి. కన్న బిడ్డ ఏమంటదో ఏమయ్యా నాన్న, చూసి చూడలేక ఓర్చి ఓర్వలేక నన్ను దానం ఇచ్చివి, నా పేమిది సొమ్ములన్నీ తీసుకుంటుంది. అయినా అటువంటి నా రేకానా అటువంటి చీర కూడా ఇచ్చేసిన నన్ను ఇంటికి రమ్మంటున్నావు, ఏ ముఖం పెట్టుకొని రావాలన్నాను. కానీ నా భర్త మంచుడు కాబట్టి ఆయన వెనక నుండి అటువంటి బుర్రశాలు ఇచ్చాడు నాకు. అయినా నా బావతోటి పోతాను చెప్పానంటే మరణా రా అంటు నానా, నా ప్రాణం పేరడాన అన్నాడు. ఓ బిడ్డ నిన్ను ఇచ్చిన గాని అటువంటి ఇచ్చిన నాడు కాడికి వెళ్ళి నీకు నూనె లాంటి నిన్ను ఒక పెంపు చేసినమ్మా. అయినా అటువంటి మడము నువ్వుల నూనె దంగిందమ్మా, నా నూనె నాకు.

నా నూనె నాకి అని ఇంత పందెం పెట్టాడు. అయినా ఇలాంటి షరతు మాటలు ఎప్పుడైతే మాట్లాడిండో, అయినా కన్న బిడ్డ ఏమంటే కన్న బిడ్డ నన్ను కన్న ఊపింపు చేసావు, కానీ చిన్ననాడు నూనంటే నేను ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలా, నా దగ్గర ఏమున్నాను ఇయ్యాల నానా, నేను ఎలా ఇవ్వాల నానా చెప్పి పడిపడి కాలు మక్కింది. కానీ బిడ్డ నువ్వు ఎందుకేడు సోమా, నువ్వు నూనె నాకు ఇయ్యగాని నా ఇంటికి రా బిడ్డ అన్నాడు. ఇలాంటి షరతు మాటలు అంటే నా బిడ్డ నాతోటి అస్సలు కావచ్చు అని చెప్పి ఇలాంటి షరతు మాటలు మాట్లాడుతున్నాడు. మాట్లాడంగన్నా కానీ వటవంటి శంకరమ్మ ఏమన్నది నా ప్రాణ పేన నేను రానన్నది. ఓ బిడ్డ వటవంటి నా అల్లుడు నీకు నచ్చద్దు అనుకుంటే, నా అల్లుడు నీ రుబాబు నచ్చద్దు, నిన్ను అడిగిన వేసబెట్టి పోవాలని చెప్పి అయినా వటవంటి మూడు తోల కాడికి పోయి అయినా అటువంటి ఒక మూడు దోశల మట్టి తీసుకొచ్చి అయినా బిడ్డ వటవంటి నెత్తికి రుబ్బేసి ఇక నేను వద్దున బిడ్డని, బిడ్డ నువ్వు రాకుండా నువ్వు నీ ఒక చీర అటువంటి నీ ఒక రైకిచ్చావు, నేను నీలాంటి లకాచి బొమ్మని చేసుకుని రోజు నీ ఇంటికాన్ని చూసుకునే చేస్తాను చెప్పి అయినా అటువంటి చీర రైక రెండు సొమ్ము సంబంధం తీసుకొని పోయరాదు ఇంటికి వచ్చిండు. ఓ బావా ఇవాళ దినం నాడు మనం ఒక ఇంటికి పోదాం బావన వరకంటే పిల్లగాడు ఏమన్నాడు, ఇక వచ్చేటటువంటి నాతో నడిచిరా నా

0: వచ్చిన తర్వాత ఈయనక మరి శంకరమ్మని చూసిండు.
1: చూసిండు
0: శంకరమ్మ ఎటువైనా చూసి వారికంటే ఉరికొస్తుంది, ఒక రాకాశీరు ఉరికొస్తున్నది,
1: ఉరికొస్తున్నది,
0: ఒక దయ్యంలాగా ఉరికొస్తున్నది,
1: ఉరికొస్తున్నది.
0: వా వటవంటి ఎవరు నరసింహారెడ్డి ఏమన్నాడు,
1: ఏమన్నాడు,
0: నా చక్కని భార్యని శంకరమ్మని ఏమి మింగిందో తెలియదు, కావిని కొట్టినా మోవిని కొట్టినా ఆదిశక్తి కొట్టినా వాకంట దీపం కొట్టినా అటువంటి ఇది ఒక రాకాశ వచ్చింది, నా భార్యని మింగింది, ఇక నన్ను కూడా మింగుతాను వస్తున్నా అని చెప్పి శంకరమ్మ దగ్గరికి వచ్చి అమ్మా దయ్యము తల్లి.

కూడా మీకు అడానికి వస్తున్నావా? అయ్యయ్యో రకాజీ నా బాజీని కథం చేసినావు, నన్ను కథం చేయకు అని చెప్పి పడిపడి కాలు మొక్కంగా, శంకరమ్మ ఏమంటది బావా, నేను రాకాశిని గాను, నేను దయ్యంని గాను, భూతంని గాను బావా.

0: నరసింహారెడ్డి, నా తండ్రి చేసిన కథ ఓ బావట వంటి నా మీద సొమ్మలని తీసుకున్నాడు, నా మీద చీరా రేఖ తీసుకొని బావ నన్ను అడవిలా వదిలేసి పెట్టిపోయింది అంటే ఎంత చెప్పినా నచ్చలేడు. మరి నువ్వు ఖచ్చితంగా గినా, నువ్వు శంకరమ్మ అయితే నీలోన సత్యత ధర్మత ఉంటే మంచి శంకరమ్మగా అప్పుడు నేను తీసుకుపోతా. మరి నీలాంటి శ్రీకాంత్ నేను నా ఇంటికి తీసుకపోతే ఏమయ్యా నరసింహారెడ్డి, నా మరదను మంచి అనుకున్నవానికి పిసదాన్ని తెచ్చిన అంటే నా ఇజ్జత పోతుంది.
1: ఇజ్జత పోతుంది
0: కానీ ఏం చేస్తావో ఎట్లా చేస్తావో నువ్వు, నీ అందరూ సత్యం బత్యం ఉంటే చక్కని శంకరమ్మ అయితే నేను తీసుకుపోతాను చెప్పి ఒక చెరుతు పెట్టిండు. ఆ చెరుతు పెట్టేసరికి వా శంకరమ్మ ఏమన్నదా, నా తండ్రి శంకరుడు,
1: శంకరుడు
0: నా ఆత్మనిచ్చిన తండ్రి, పరమాత్ముడు,
1: పరమాత్ముడు
0: అయినా అటువంటి నేను ఒక శంకరుని భక్తి చేస్తా బావని చెప్పి బావని పక్కకుంచి బా నట్టాడు జంగల్లో బట.

0: వంటి గుడిలాగటువంటి నాలుగు రాళ్ళు గావించి
1: కావించి
0: ఆ రాళ్ళ కాడటువంటి ఆకు మీద పోగా పొగమే సూది సూది మీద శిరసు పెట్టి శ్రీ ప్రాథముల మీద శిరసు కిందకి వేసి ఘోరమైన తపస్సు పడుతున్నది కదరా శంకరమ్మ మన భర్త నరసింహారెడ్డి చూసిండి ఏమిరా నా భార్య తపస్సు చేస్తున్నది నేను ఎందుకు రికామండాలని చెప్పి కొన్ని టేకు రాకులు అనేది తెంపిండు
1: తెంపిండు
0: ఇక సూది పెడితేనంటే సూది నన్ను ఎత్తులు దిగుతుంది కదా ఇక నేను సూది పెట్టాను చెప్పి రెండు ప్రాథములు మీదకి వేసి ఘోరమైన తపస్సు పడతా ఉంటే అయినా అటువంటి సూది ఉంటేనేమో ఆయనకు అటువంటి చెదలు రాకపోతుండే సూది లేదు కాబట్టి పేయంతా మరి చెదలు వాటేదే.

అటువంటి ఒక పుట్టలాగా తయారైపోయేది. ఈ శంకరమ్మ ఒక 6 నెలలు ఎప్పుడైతే తపస్సు చేసిందో, అప్పుడు లోకాల భగవంతుడు శివశంకరుడు పల్లెత్తి పగ పగ పగ పగనవి ఆ ఒక జంగమయ్య వేషం కట్టుకుని వచ్చి అదేవడ

0: ప్రసంగం చేయమ్మని అని ఎవరకంటే అప్పుడు లోకాల భగవంతుని మాట నచ్చింది శంకరమ్మ. అప్పుడు దిగ్గున లేచి శంకరుని ప్రాధాలు పట్టుకున్నది. అయినా జరిగిన కథ అంతా చెప్పేది. ఓ అమ్మ నీ తన్ని దృష్టి దుర్మార్గుడు కులద్రోహిడు తల్లి, నీకు ఒక 5 ఈబిది ఫలాలు ఇస్తున్నా. ఈ ఈబిది ఫలాలు చేతుల పట్టుకొని నువ్వు ఏది కావాలంటే అది అవుతుంది. నీ భర్తకు కూడా పుట్ట పెరిగింది, నీ భర్తలు ఇవ్వాలంటే కూడా లేస్తాడు, ఏది కావాలంటే అది అవుతుందని చెప్పి 2 ఈబిది ఫలాలు ఇచ్చి అయినా సక్తని శంకరమ్మని తయారు చేసి ఒకవేళ భగవంతుడు వెళ్ళిపోయాడు గారు ఏంటి కొండ కన్నా ఎండి కొండకి ఎప్పుడు వెళ్ళిపోయిండు. అయినా అటువంటి 5 ఈబిది ఫలాలు తీసి భర్త మీద ఎప్పుడు మోపిందో. అయినా అటువంటి తన శరీరం అంతా పోయి సక్కని అటువంటి ఒక మహారాజా నిలబడ్డు. ఆహా బామ్మ ఇంత పరభక్తురాలు, ఎంత మంచి భక్తి చేసిన, మర్రేమంటుండు అయ్యో నా పిసశంకరమ్మ ఇటు ఆయన మర మంచి శంకరమ్మ అయింది, ఏ నాకు మర్ర పిసశంకరమ్మ అని కాలన్నాడు. మర్రా 5 ఫలాలు పెట్టుకునే వరకట మర్ర పిస శంకరమ్మ అయింది, నాకు మర మహి శంకరమ్మ అని కాలన్న వరకటి మర్ర 8 ఫలాలు మొప్పుకుంటే మర మహి
1: శంకరమ్మ
0: పిండము కాదు శ్రేష్టంగా దేవత పిండము భావం దినము నాడు నీ భక్తి నీ సత్యము మెచ్చినాను. ఇక పోదామని చెప్పి తయారు కావంగా శంకరమ్మ ఏమన్నది, ఇక నీ తల్లిగారు ఊరుకు నేను రావద్దు, నా తల్లిగారు ఊరుకు నేను పోవద్దు
1: పోవద్దు,
0: ఇక ఇక్కడనే జంగల్లో కూడా మనం ఒక సక్కని ఒక ఊరు గావిస్తామని చెప్పి ఒక ఈబిది ఫలము తీసి జంగల్లో ఎప్పుడు కొట్టిందో ఓం దలిచి మనల చేత పడి లోకాల భగవంతుని దలిచి ఎప్పుడైతే జంగల్లో కొట్టిందో జంగల్ అంతా మాయమైపోయి మాయపూరి పట్నం.

0: పన్నెండు బదల పట్టణం అయిపోయిందో కాపులు కర్ణాలు బట్టు బ్రాహ్మణులు యథా పండితులంతా పుట్టారు
1: పుట్టారు
0: హా యథా పండితులంతా శంకరమ్మ చింతకు వచ్చారు
1: వచ్చారు
0: నరసింహరాజు చింతకు వచ్చారు
1: వచ్చారు
0: అయ్యా మహారాజా మేమంత రైతులం
1: రైతులు
0: మీలే రాజులు ఈ ఊళ్ళే ఈ రాజ్యము ప్రపంచమంతా పట్టాభిషేకములు కట్టిస్తామని చెప్పి అయినా కాపులు కర్ణాలు బట్టు బ్రాహ్మణులు యథా పండితులంతా అటువంటి శంకరమ్మ అని అటువంటి ఒక పక్క కూర్చుని పెట్టి అయినా నరసింహరెడ్డిని ఒక సభ కూర్చుని పెట్టి అల్లు పట్ట పూసే కారు పట్టుతారు పట్టాభిషేకం కట్టారు
1: కట్టారు
0: పట్టాభిషేకం కట్టిన తర్వాత ఊరు కాపులంతా ఏమన్నారు
1: ఏమన్నారు
0: ఏమయ్యా మరి మీకు పెళ్లి అయిందా కాలేదని అడిగిండ్రు
1: అడిగారు
0: అయ్యా మాకు పెళ్లి కాలేదని చెప్పి అన్నారు
1: అన్నారు
0: మా ఊరులో కూడా మేము ఒక 5 రోజుల పెళ్లి 5 రోజుల కళ్యాణం రంగారంగా ఐభోగ్యంగా చేస్తామని చెప్పి
1: ఆహా

12 గుంజల పందిరి వేసి నిమ్మలు కొట్టి నీళ్ళు చేసి తాములు కొట్టి తల్లు గావించి ఆయన ఆకాశం అంతా పందిరి వేసి భూలక్ష్యం అంతా అరుగులు వేసి ఆవటమంటే మరుగుల కింద పడమంటే సిడసిట వాళ్ళకి సిరిముగ్గులు వేసి సిరిముగ్గుల మీద సిరిసాబల మీద పోలు బీడలు వేసి పోలు బీడల మీద బాలు ఇద్దరిని కుసుడు వేసి బాలు నీ పేరేమి బాలా పేరేమనంటే అటువంటి బామైన కాని శంకరమ్మ బాలుడైన కాని నరసింహారెడ్డి అని చెప్పి

0: డప్పులతోటి నాలుగో రోజు అయిపోయింది, ఐదో రోజు నాడు డప్పులాసప్పుడు ఎప్పుడైతే నచ్చిందో ఈ నచ్చిందో పోయే రాజుకు ఒక శుభల నచ్చాది. ఈ జంగల్ అయితే ఊరు లేకుండా పల్లె లేకుండే
1: లేకుండే
0: మరి ఈ జంగల్ ఎక్కడ డప్పుల సప్పుడు వినస్తున్నది జవాన్? మరి ఇప్పుడు పోయి అక్కడ ఏం సంగతో, మరి ఎక్కడ డప్పులు ఎందుకు ఎవుతున్నాయో నువ్వు చూసి రాపో అని చెప్పి ఇంత మాట జమానుకు చెప్పాడు. ఆ జమాన్లు వడవండి వైదుగురు జమాన్ ఆవడవంటి జంగల్ అంతా వెతికిండ్రు జంగల్ అంతా వెతుకుంటూ రాగా అక్కడ మాయాపురి పట్టణం కానొస్తున్నది. మాయాపురి పట్టణంలో కూడా డప్పుల సప్పుడు వినస్తున్నది. రే తమ్ముడా అది కాదు ఇది కాదు తమ్ముడా మన ఆడబిడ్డ శంకరమ్మ మన రాజు బిడ్డ అయినా వాట వంటి ఈ రాజుతో పెళ్లి చేసుకుంటున్నా నరసింహారెడ్డితో. మరి ఎప్పరా మరి మనమైతే సాటికోటి దొంగలం.
1: అవును
0: జమాన్లో మనం దొంగలం అయ్యి శంకరమ్మ దొరకబట్టి రాజుకి ఇచ్చినాం. రాజు వాట వంటి బందీకాను పాలు చేసిండు. ఇక మరి మనం పోయితే శంకరమ్మ ఏర్పాటు చేసి మనకి ఏదైనా శిక్షలు ఇయ్యదావురా? మరి ఎట్లా చేద్దాంరా?
1: ఏర్పాటు చేస్తుంది అంతగానం ఏర్పాటు చేసి పోయితే పోదాంపా.
0: అంతేనా? మెల్లే పోదాం ఏర్పాటు చేసినేమో మెల్లే వెనక ఇంటికి వద్దాం. ఇక ఏర్పాటు చేయకుంటే మెల్లే పోయినా తిని ఇక సపడాకి ఇంటికి పోదాం అని చెప్పి ఆకలి అవుతుంది పెళ్లి కాడికి వచ్చారు. అయ్యా నరసింహారెడ్డి రామరా మన మరకట అయ్యో నా మామకి చేతికింది జమాలు ఆయన ఐదుగురు జమాలు వచ్చిందని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి శంకరమ్మ కప్ప చెప్పారు. వా శంకరమ్మ ఏమన్నది ఏమిరా ఈలు నన్ను అటువంటి దొరకబట్టిన దొంగలే సడుగోడు దొంగలు అటువంటి చీకటి చింతల నన్ను ఒక దొరకబట్టిన దొంగలే ఈలని ఏం లేదు మంచిగా పోయిన పెట్టి ఇక ఈలా తడగా చూపెడతా అని చెప్పి శంకరమ్మ దేవి అయ్యా మీరెవరు
1: బొంగులు కొట్ట వచ్చిన బొంగులు కొట్ట
0: బొంగులు కొట్ట వచ్చినవా మీరు నా తండ్రి చేతి కింద జమాలు
1: కామ్
0: ఓహోహో
1: పెళ్లి అవుతుంది కాబట్టి ఆకలి కొద్దిగా వచ్చిన మీద
0: అంతేనా? అయ్యో మరి మాకు కూడా మీరు తెలియదు ఇక ఏమి లేదు కానీ మరి మీరు భోజనం తింటారా?
1: తింటామమ్మా తింటాం
0: అని చెప్పి వడవంటి పంచ కడియాల ప్రారంభంతో లడ్డుల పోయినంతో పెట్టింది భోజనం
1: పెట్టింది
0: కానీ అటువంటి శంకరమ్మ తిరపడి చేస్తున్నది. అన్ని తిన్నాక కొడుక కానీ ఇక్కడ పెళ్లి పనులలో శేషి
1: అలసిపోయినాం
0: ఇక ఏం లేదు కానీ కొన్ని నాలుగు పనులు ఉన్నాయి నాలుగు పనులు చేస్తారా?
1: చేస్తామమ్మా చేస్తాం.
0: ఏం లేదు కానీ ఒకవేళ సున్నం కలుపుండ్రి
1: ఎందుకో
0: ఇక సున్నమే పడుతుంది గోడలకు
1: సున్నం
0: వేస్తాం. ఇక కొంచెం కారం మెత్తగా దంచాలా మిరకాయల్ని దంచాల
1: ఎందుకమ్మా అవి
0: అవి మనం ఇక పెళ్లిళ్ళ కారం వేసుకోవాలి కదా ఉరియా కారం వేసుకోవాలి.
1: సరే సరే మరి
0: ఇక ఇంకొకళ్ళు ఏం చేయాలంటే చింతపరిగలు తీసుకురా.
1: ఎందుకమ్మా చింతపరిగలు?
0: ఇక చింతపరిగలు అని అంటే ఇట్లా దాన్ని చీపురు తయారు చేసి ఇల్లుడతాందుకు
1: ఇక్కడ చింతపరిగలతో
0: ఇల్లుడుస్తారు. అయినా ఒకళ్ళేమో చింతపరిగలకు వేయండి ఒకళ్ళేమో అటువంటి సున్నా నీళ్ళు కలిపిండ్రు ఒకళ్ళేమో అటువంటి మిరం దాస్తున్నారు కారం ఇవన్నీ తీసుకుని ఒకటే రూమ్ లో ఫస్ట్ వన్ వరకడే ఒక రూమ్ లో వేయండి
1: ఐదుగురు.
0: అయినా ఐదుగురు ఎప్పుడైతే రూమ్ లోకి వేయండ్రు అయినా అటువంటి కారం పొడి తల్లుకుంటా అయినా సున్నం వాళ్ళ మీద పోసి పొల్లు

0: అమ్మా మేం కాపుతాలి మేం కామని చెప్పి ఎంత కాలుమగ్గిరణ గనరే. నా తండ్రి చేతి జమాన్లు, నా తండ్రి చేతి కింద పనిచేసిన నాకు తెలదావరా?
1: తెలదావరా?
0: పొల్లు పొల్లు పొల్లు పొల్లు కొట్టేవారా కంటగలనే వాళ్ళకి ఏమైతున్నది?
1: ఏమైతున్నది?
0: అయినా వాళ్ళంత సాపు వికారంగా అయిపోయినరు. అయినా ఎటున్నదో లెంకున్నా చెప్పి మిమ్మల్ని మా తండ్రి తోలిచ్చిండు
1: తోలిచ్చిండు.
0: కానీ ఏమి లేదు కానీ ఈ టైంలో మా తండ్రి దగ్గరికి పోయి అయ్యా నీ బిడ్డ మంచి చెప్పింది వేసుకున్నది అని చెప్పి మా తండ్రికి విశ్రాకి వేసినాక అయినా అటువంటి మీ ఒక కాళ్ళకున్నాయి
1: బట్ట పిలకలు
0: అయినా బట్ట పిలకలు తీసిరంటే ఇక అప్పుడు మీ కడుపులో టిఫిన్ అని తెలుతుంది
1: వెళ్తుంది.
0: ఇక మా తండ్రికి శిక్ష అవుతుంది. కానీ శంకరమ్మ కొట్టిందని చెప్పకుండ్రి. ఇక మీరు ఓన్లీ అని చెప్పి పంపిస్తున్నది రో శంకరమ్మ. వాళ్ళు అటువంటి వైదగురు సాటు కోడి జమన్లయ్యా
1: ఇద్దరు ఒక రాదు వద్దకు వస్తున్నారే రామా. అయ్యా పోయే రాజా, మీ బిడ్డ వెనక పెళ్లి చేసుకున్నది. అయ్యో నా తండ్రి రాకపోయి చెప్పి మా తోటి వెనక నీ మీద గర్వం ఏంది? నా తండ్రి నా కనుకున్న కన్న తండ్రి ఒక జుట్టుకు నూనె పెట్టి నా పెయ్యికి వెనక వస్త్రాలు పెట్టి నన్ను సారి ఒక సంకల పెట్టిందని చెప్పి ఇంకొకసారి చేసి
0: మీ కడుపు కన్నం పెట్టి పొల్లు పొల్లు కొట్టిందా?
1: కొట్టింది.
0: నాకు సద్యాన్ని పంపించిందా?
1: పంపించింది. మేము ఎరిగింది
0: అని మీ వెళ్ళిపోను అని చెప్పి వాళ్ళని జమల్ని పంపించేశాడు.
1: వెళ్ళిపోయారు.
0: మా రాదు పోయే రాదు ఏమంటాడు ఏమిరా? నా బిడ్డ మీద మన్నుబడ నా బిడ్డ మీద తుపోబడా మదన మసి కన్న కహరం వచ్చి నా జమల్ని పొల్లు పొల్లు కొట్టి నాకు కడుపులో సర్ది నాకు పంపించింది.
1: పంపించింది
0: బిడ్డ అది లెక్క లేదు ఏమి లేదు. నా అల్లుని నేరస్తన పిలిపించి నా అల్లుని ప్రాణం తీసి నా బిడ్డ శంకరమ్మకు అమ్ముండ తపం పేరు

ఎప్పుడు అన్నాడు రే జమాన్, ఇక ఈ సిటీ జాబ్ పట్టుకుని పోయిన అల్లునికి నా బిడ్డకి ఇవ్వు. అల్లునికి అని చెప్పి వటవంటి సిటీలో ఏమని రాస్తున్నాడు. అల్లుడా ఓ నరసింహారెడ్డి, అల్లుడా నీ పెళ్లి చూస్తే నాకు ఎంతో ప్రేమ ఉండి ఎంతో ఆనందం ఉండే, అయినా నీ పెళ్లి చూసి నాకు బాగిలేదు. అల్లుడా నాకు కాని బేమారు గుండె నొప్పి వచ్చింది, నా గుండె ఆగిపోతున్నా అల్లుడా, నేనైతే బతక కానీ నాటవంటి నా బిడ్డ పక్కకుండని, కానీ నువ్వు ముందు వచ్చి నా ముఖం చూసివంటి అల్లుడా, నేను వచ్చినాక ఈ రాజ్యం ఎవరు పాలు, ఈ దేశం ఎవరు పాలు, ఈ ప్రపంచం అంతా ఎవరు పాలు, ఇక ఇవాళ దస్తనో రేపు దస్తనో తెలియదు, ఇక నువ్వు వచ్చివంటి ఈ రాజ్యం దేశం అంతా పట్టాభిషేకం కట్టి నాకు 10 మంది కొడుకులు లేరు, 10 మంది బిడ్డలు లేరు, లేక ఒకదే బిడ్డ నువ్వు ఒక్కొని వాళ్ళు నీ వాళ్ళుడా, ఈ టైంలో నువ్వు వచ్చివంటే ఈ రాజ్యం దేశం అంతా నీకు పట్టాభిషేకం కట్టించి నిన్ను బంగారు శివాసం మీద కూర్చుంటే పెట్టి నేను ప్రాణమైనా ఇస్తానయ్యో.

0: జాబు రాసి
1: రాసి
0: జాబు చేతికి ఇచ్చిండు. అయ్యో మా రాజులారా ఆడబిడ్డ శంకరమ్మ కథ. మొదటి భాగం అయినా శంకరమ్మ పుట్టడం, రెండో భాగం విద్యం చేయడం, మూడో భాగం అయినా కానీ దానం ఇయ్యడం, అయినా నాలుగో భాగంలో ఒక
1: పెళ్లి
0: పెళ్లి భాగం అయిపోయింది అయ్యా. అయినా మాది పొచ్చరది మా నా పేరు గంగన్న, నా అటువంటి నా కథ కల్లైనా కానీ ఆ అటువంటి పూండు రామన్న, అయినా ఇటువంటి భూతం.

0: ಕೊಟ್ಟಿದ್ರು ಮಾರ್ಕೊಂಡ ಎಲ್ಲ ಅಕ್ಷರಲ್ಲ ಅಂದ್ರೆ ಶರಣು ಶರಣು ರಾಮಚಂದ್ರ
1: ఇంతవరకు ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర దిమ్మ గ్రామానికి చెందిన పుండ్రుగంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ నాలుగవ భాగం విన్నారు. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

0: మీరిన్నుడే కాదు మీ చుట్టాలకు మీ దోస్తులకు కూడా ఇంపేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. గుర్తుంచుకోండి, మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు రాత్రి 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం జామిడి గ్రామానికి చెందిన మలపతి బొమ్మయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం వింటారు. తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన చిలుమయ్య తత్వాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. జానపద గీతాలు జనపదం నుండి పుట్టినవే జానపద గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. తలమడుగుకు చెందిన గొంటి ముక్కుల గోపి బృందం పడిన గంగదాసు తత్వాల్ని.
1: నీది నీ దగ్గర ఉన్నది తనకు తెలియక ఉన్నది. దేవుడున్నాడు నీ చోటనే ఉన్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ భగవంతుడున్నాడు. ఈ బంధము అనేది దుఃఖంలో ఉన్నది. ఈ మాయా భోగంలో ఏవైతే ఉన్నాయో దీంట్లోనే సుఖముంది అన్నటువంటి ఆలోచనలో మనిషి ఉంటున్నాడు. కాబట్టి గురు దగ్గరికి వెళ్తే జ్ఞానము లభిస్తుంది. ఈ జ్ఞానం ద్వారా అసలు మనమంటే ఏంటో తెలుసుకోవడానికి, మన దగ్గరే ఉందని చెప్పడానికి ఈ గంగాదాసు రచన ద్వారా మనకు అర్థమవుతుంది.

గురుడు చేసేవే మాయ, మనకు తెలియక పాయ. దేహమంతా మాయే అని అన్నటువంటి విషయాన్ని, ఈ దేహంలోనే భగవంతుడున్నాడు, ఈ భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలి అంటే మన మనసును అదుపులో ఉంచుకోవాలి. అందుకే ఈ మాయ నుంచి బయటపడాలి అంటే ఈ మనసును అదుపులో ఉంచుకోవాలని యొక్క దీని భావార్థము.

ఇంతవరకు జానపద గీతాలు కార్యక్రమంలో తలమడుగుకు చెందిన గొంటి ముక్కుల గోపి బృందం పడిన గంగదాసు తత్వాలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా విద్య ఉద్యోగ సమాచారం. ముందుగల్లా ఒక సమాచారం తెలుసుకుందాం. అంబేద్కర్ వర్సిటీలో డిగ్రీ పీజీ ప్రవేశ పరీక్షల గడువును 9 సెప్టెంబర్ దాకా పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీలు, బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సులు, పీజీలు, ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ ఎంబీఏ కోర్సులతో పాటు పలు డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గడువును పొడిగించారు. విశ్వవిద్యాలయంలో 2024-25, 2025-26 విద్యా సంవత్సరాలలో డిగ్రీలో చేరిన సెకండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు లేదా అంతకుముందు చేరిన డిగ్రీ పీజీ విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేకపోతే వారు 9 సెప్టెంబర్లోపు ట్యూషన్ ఫీజును ఆన్లైన్ లేదా ఆన్లైన్ సెంటర్ల ద్వారా చెల్లించాలని తెలిపారు. ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే హెల్ప్ డెస్క్ నంబర్ ఇక్కడ ఫోన్ చేయొచ్చు. ఫోన్ నంబర్ 0402-36802.

ఇంకో సమాచారం. ఇన్ సర్వీస్ టీచర్ 2026 సంవత్సరంలో ఆన్లైన్ టెట్ పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. సెప్టెంబర్ 8-9 తేదీల్లో 3 షిఫ్టుల్లో ఉదయం 9 గంటల నుంచి 11:30 దాకా, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు ఈ ఎగ్జామ్లు జరుగుతాయి. మొత్తం 24,983 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. సెప్టెంబర్ 8 తేదీన పేపర్ 1, పేపర్ 2 తెలుగు ఇంగ్లీష్ మీడియం పరీక్షలు, సెప్టెంబర్ 9 తేదీన పేపర్ 2 పరీక్షలు ఉంటాయి. మరొక సమాచారం తెలుసుకుందాం. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ను ఐఐటి మద్రాస్ విడుదల చేసింది. దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, కామర్స్, సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27 తేదీ దాకా ఉంటుంది. మహిళా అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 900 నుంచి 1,000 రూపాయల వరకు ఫీజు చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇతర అభ్యర్థులు 1,800 నుండి 2,000 వరకు ఫీజు చెల్లించాలి. ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులు ఉంటాయి. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సంబంధిత సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వస్తాయి. కేవలం మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్న

0: నెలకు మాత్రమే నెగటివ్ మార్కులు ఉంటాయి. ప్రభుత్వ రంగ కంపెనీలు ఉద్యోగ కల్పనకు గెట్ స్కోర్ను ప్రాతిపాదికగా తీసుకుంటారు. గెట్ స్కోర్ షార్ట్ లిస్ట్ ఆధారంగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగ నియామకాలు ఉంటాయి. ఇది ఈఎల్టీ విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:05 కావస్తుంది. మరికొచ్చేసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారతదేశం తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా అవతరించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో 2 దేశాల మధ్య వ్యాపారం అనేక రెట్లు పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ద్వారా 2 దేశాలకు వ్యాపార అవకాశాలు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సుమారు 100 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఉజ్బెకిస్తాన్కు చెందిన టాప్-10 వ్యాపార భాగస్వాముల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలని 2 దేశాలు భావిస్తున్నాయి. భారత్ నుంచి ఎగుమతయ్యే ప్రధాన వస్తువుల్లో ఫార్మాసిటికల్ ఉత్పత్తులు, యాంత్రిక పరికరాలు, వాహనాల విడిభాగాలు, సేవలు, శీతలీకరించిన గేదె మాంసం, ఆప్టికల్ సాధన పరికరాలు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే వాటిలో ప్రధానంగా పళ్ళు, కూరగాయల ఉత్పత్తులు, ఎరువులు, సారాలు మొదలైన ఉన్నాయి. ఆకాశవాణితో మాట్లాడుతూ ఉజ్బెకిస్తాన్ వాణిజ్య పరిశ్రమల మండలి చైర్మన్ సలహాదారు అలీ షార్పైఖోవ్ రాబోయే సంవత్సరాల్లో 2 దేశాలు తమ వ్యాపారాన్ని రెట్టింపు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఈ రంగాలు ప్రధానంగా ఆరోగ్యం, ఫార్మా, ఐటీ, వ్యవసాయానికి సంబంధించి ఉన్నవని గుర్తించామని చెప్పారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ 2 దేశాలు కనెక్టివిటీ సమస్యపై కూడా చర్చిస్తాయని చెప్పారు. భారత్ కేవలం ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా ఆవిర్భవించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈనాడు భారత్ మాట్లాడుతుంటే ప్రపంచం ఆలకిస్తోందని, నవ భారతదేశంలో జరిగిన అతిపెద్ద మార్పు దేశం ఇకపై కేవలం ప్రపంచ షరతులు అనుసరించడం లేదని, నిబంధనలు రూపొందించడంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి అన్నారు. కేవలం డిగ్రీలు పంచడమే కాకుండా దేశ నిర్మాణమే విశ్వవిద్యాలయాల ప్రధాన ధ్యేయంగా ఉండాలని రక్షణ మంత్రి చెప్పారు. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఆదర్శాలకు కట్టుబడి దేశ నిర్మాణంపై మక్కువ ఉన్న యువతను విద్యా సంస్థలు తీర్చిదిద్దాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గత 12 నెలల్లో భారతదేశంలో విద్య నాణ్యత, అందుబాటు, అందరికీ విద్య వంటి అంశాల్లో మెరుగుదల కనిపిస్తోందని కూడా రక్షణ మంత్రి చెప్పారు.
2: पिछले 12 वर्षों में शिक्षा की क्वालिटी, एसेसिबिलिटी और अफोर्डेबिलिटी बढ़ी. भारत का रिसर्च एंड डेवलपमेंट एक्सपेंडिचर पहले के कंपेरिजन में 2 गुना हो गया. 34 ईयर्स में पहली बार हमने नेशनल एजुकेशन पॉलिसी बनाई है. शिक्षा के क्षेत्र में हुए बदलावों और अच्छी पॉलिसीज का ये परिणाम है कि आज देश के नौजवान स्टार्टअप खड़े कर रहे हैं, यूनिकॉर्न कंपनियां बना रहे हैं. 2015 में हम ग्लोबल इनोवेशन इंडेक्स में 81वें स्थान पर, हमने अब 38वें स्थान पर अपनी पहुंच हासिल कर ली है.
1: పరిశోధన అభివృద్ధి రంగంలో వ్యయం రెట్టింపైందని, 34 ఏళ్ల తరువాత నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేశామని కూడా రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ సాధిస్తున్న విస్తృత వృద్ధి, సంస్కరణలు పొందుకున్న తీరు, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు లభిస్తున్న విస్తృత అవకాశాల గురించి ఆమె సమావేశంలో వివరించారు. భారత్ తయారీ రంగం దేశం కోసం, ప్రపంచం కోసం మాన్యుఫ్యాక్చర్ అనే నినాదం ఈ సమావేశంలో ప్రధానంగా నిలిచింది. తయారీ రంగం కృత్రిమ మేధస్సు

0: ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో ప్రధాన భాగంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద సూక్ష్మ సేద్య వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి లబ్దిదారులకు గరిష్టంగా 5 హెక్టార్ల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. చిన్న సన్నకారు రైతులకు 55%, ఇతర రైతులకు 45% ఆర్థిక సాయం ఉంటుంది. గత 3 ఏళ్లలో 8,123 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర సహాయాన్ని ఈ పథకం కింద విడుదల చేశారు. పంటల ఉత్పాదకతను పెంచడానికి, రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడానికి ఈ పథకం ఖచ్చితమైన నీటి నిర్వహణను ప్రోత్సహిస్తోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో బుధవారం నాడు సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత ఇంతవరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ 287 మంది భారతీయ పౌరులు ఆచూకీ లేకుండా పోయారని చెప్పారు. ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతైనట్లు ఆయన చెప్పారు. రసువాలోని ఒక జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 4 భారతీయ పౌరులను ఈరోజు రక్షించినట్లు జైస్వాల్ వెల్లడించారు. ఈరోజు చైనా నుంచి 120 మంది భారతీయ పౌరులు నేపాల్లోకి ప్రవేశించినట్లు కూడా ఆయన తెలియజేశారు. మృతదేహాలను గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు భారత్ నుంచి 6 ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు ఈరోజు ఖాట్మండు చేరుకుంటాయి. టన్నెల్ రెస్క్యూ రికాగ్నైజెన్స్ కోసం ప్రత్యేక సాంకేతిక బృందం నిన్న ఖాట్మండు చేరుకుని ప్రభావిత ప్రాంతాల్లో సొరంగాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు పని ప్రారంభించింది. వారి సిఫారసులు సూచనల ఆధారంగా పరికరాలతో కూడిన ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం భారత్ నుంచి ఈరోజు నేపాల్ చేరుకుంటోందని చెప్పారు. లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేపాల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 100,000 మంది ప్రాణాలు కోల్పోవడం, భారీ విధ్వంసం జరగడం పట్ల భారత ప్రభుత్వం చూపిన స్పందన, అందించిన సహాయంపై నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పోదిల్ ఈరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 616కు చేరింది. 100,000 మంది ఇంకా ఆచూకీ లేకుండా ఉన్నారు. బోటెకోషి నదిలో సంభవించిన వరదల కారణంగా దక్షిణ చిత్రవన్ జిల్లాలో లభ్యమైన ఎలాంటి గుర్తింపు తెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని 229 మృతదేహాలను ఖననం చేయాలని నేపాల్ అధికారులు నిర్ణయించారు. మృతదేహాలు పాడైపోతుండడం, అలాగే ఇన్ఫెక్షన్ ముప్పుందనే ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం గర్వించదగిన గొప్ప క్రీడాకారుల్లో ఒకరైన మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత్ గొప్ప క్రీడా వారసత్వాన్ని కీర్తిస్తూ క్రీడలను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసుకునేలాగా ఈ దినోత్సవం ప్రోత్సహిస్తుంది. నివాళి, ఆట, కదలిక అనే నినాదాలతో 2026 జాతీయ క్రీడా దినోత్సవాన్ని 3 రోజుల పాటు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 1 ఘంటా ఖేల్ కే మైదాన్ మే అనే పిలుపుతో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ ప్రచారంలో భాగంగా క్రికెట్ మ్యాచ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, ఫిట్గా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 1 గంట పాటు ఆటల మైదానంలో గడపాలని పిలుపునిచ్చారు. సమృద్ది గల దేశాన్ని నిర్మించడానికి ఆరోగ్యకరమైన యువత సమాజం అత్యంత ఆవశ్యకమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు.
1: आज नेशनल स्पोर्ट्स डे के अवसर पर सारे देश में फिट इंडिया मूवमेंट को आगे बढ़ाने के लिए 1 घंटे खेल के मैदान में कार्यक्रम दिया है. आज सुबह से मुझे सूचना मिल रही है, लाखों की संख्या हर गली में मैदान में देश के युवा 1 घंटे के लिए खेलने के लिए आए हैं. मुझे खुशी है, मोदी जी के नेतृत्व में देश बदल रहा.
0: వస్త్ర పరిశోధన సంఘాల సమన్వయ కమిటీ 2వ సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి వస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు అధ్యక్షత వహించినట్లు టెక్స్టైల్ మినిస్ట్రీ సోషల్ మీడియా పోస్టులో తెలియజేసింది. వస్త్ర పరిశోధన వ్యవస్థకు సంబంధించిన కీలక విషయాలు చర్చించేందుకు, సంఘాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఒక వేదికపైకి సభ్యులను తీసుకువచ్చింది. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారత్ తన నాగరిక వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను వరద ప్రాంతాల నుంచి రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

0: ఈరోజు మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం. రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. సమర్పణ పి అశోక్. యువసందారులకు అక్కరకచ్చే అన్ని తీవ్ర ముచ్చట నేర్పించే కార్యక్రమం. యవసం ఒకటే కాదు, యవసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం. ప్రతి శనివారం ఉన్నట్టే ఇయ్యలు కూడా రెండు ముచ్చట్లు తెచ్చినాం. ఒకటి, జీవ కంచగా కరోండా సాగు ప్రయోజనాలు. ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చట. తర్వాత రైతు అంతరంగంలో కాకరగాయ సాగు అనుభవాల గురించి నేరడిగొండ మండలం గంభీర్ తాండాకు చెందిన యువ రైతు పడవాల్ రాధతో ముచ్చట. ఈ ముచ్చటను ఇనే ముందు వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 29°C గా, తక్కువ ఉష్ణోగ్రత 24°C గా నమోదైంది. గాలిలో తేమ 73% ఉన్నది. జిల్లాలో గంటకు 21 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 29°C గా, తక్కువ ఉష్ణోగ్రత 25°C గా నమోదవుతుంది. ఇది వాతావరణ సూచన.
4: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
5: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
4: అదేలా?
5: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
6: ఇది ఎవరి నంబర్ బాబు?
5: కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
5: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
6: మరి అయితే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
5: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
6: నిజంగా?
5: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా లిందాం జీవ కంచగా కరోండా సాగు ప్రయోజనాలు. ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది నరసమ్మ.
7: నమస్తే మేడం.
8: నమస్తే అండి.
7: ముందుగా చెప్పండి, కరోండా అనే మొక్క గురించి వివరంగా చెప్పండి మేడం.
8: కరోండా అనేది అండి ముళ్లతో కూడినటువంటి మొక్క. బహువార్షికం అంటే ఒకసారి నాటామంటే అది సంవత్సరాలు ఉంటుందండి. అది ఒక పొదజాతి మొక్క అనమాట. అంతేకాకుండా అది ఒక పండ్ల మొక్క కూడా. ఇది మల్టీపర్పస్ గా మనం ఉపయోగించుకోవచ్చు. మొదటిగా జీవకంచుకు ఉపయోగించడమే కాకుండా దానికి అనేకమైనటువంటి మనం దాని నుంచి

0: ఉత్పత్తులు, దాని ఉత్పత్తులను కూడా వినియోగించుకోవచ్చు. కాబట్టి దీన్ని మల్టీపర్పస్ బయోఫెన్స్ అని చెప్పి అంటారండి. సో వీటిని పొలాల్లో కానీ లేదంటే ఉద్యానవనాలు ఉంటాయి కదా అండి, వాటికి సహజ రక్షణ అందించడం కోసం అనేసి మనము దాన్ని కంచిగా వాడటం అనేది జరుగుతుంది. అయితే వీటిలో కొన్ని మనకేంటి అని అంటే, సరైన దూరంలో నాటుకోవాలి, అది మనకి తెలియాలి. జీవకంచిక ఉపయోగపడాలంటే నాటిన తర్వాత అది దట్టంగా పెరగడానికి కొంత శిక్షణ అవసరం ఉంటుంది. సో అట్లాంటివి సంరక్షణ మనం మొదటి నాటినటువంటి మొదటి దశలోనే సరైన సంరక్షణ కనుక తీసుకున్నట్లయితే, మళ్ళీ అలానే క్రమం తప్పకుండా మనము చేయవలసినటువంటి దాంట్లో పనులు అవన్నీ చేసినట్లయితే అది తప్పకుండా ఒక దట్టమైనటువంటి ముళ్లతో కూడిన దీర్ఘకాలిక కంచెగా ఉంటుంది. అంతేకాకుండా ఆదాయాన్ని కూడా అందిస్తుందండి.
1: మరి ఈ కరండ జీవ కంచగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
0: అంటే ఈ కరుండ మొక్క నుంచి దట్టమైనటువంటి కొమ్మలు అనేవి పెరుగుతాయి. వాటికి ఆ కొమ్మలకి ఏంటి అంటే ఒక పదునైన బలమైన ముళ్ళు అనేవి ఉంటాయి. ఈ రెండిటి వల్ల, ఈ దట్టంగా పెరిగే స్వభావం వల్ల, పదునైన ముళ్ళ వల్ల అది మనకి సహజ రక్షణ కంచగా పనిచేస్తుంది అన్నమాట. అయితే ఒకసారి దీన్ని స్థాపించిన తర్వాత అది అనేక సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి మామూలుగా మనకి అది కంచగా మళ్ళా మళ్ళా వేసుకోవాలి అనేది ఉండదు. కాబట్టి ఎన్ని సంవత్సరాల వరకైనా అది పనిచేస్తుంది. ఇనుప తీగలు, సిమెంట్ ఇట్లాంటి వాటితో పోలిస్తే ఇది కూడా దీర్ఘకాలికంగా తక్కువ ఖర్చుతో మనం వేసుకోగలిగినటువంటి ఇదన్నమాట. సో ఇది కంచగా పెరిగిన తర్వాత మనకి మెయిన్ గా కంచగా ఉండాలి అని అంటే దానిలోకి ఏంటి అని అంటే పశువులు లోపలికి రాకుండా అది ఆపగలిగి ఉండాలి. ఖచ్చితంగా ఇది ఆ పని చేస్తుంది. దానికి ఉన్నటువంటి స్వభావం, ముళ్ల స్వభావం వల్ల ఏ పశువులు గానీ ఇతర జంతువులు కానీ లోపలికి ప్రవేశం అనేది ఉండదు, అది ప్రవేశాన్ని తగ్గిస్తుందండి. అంతేకాకుండా దీంతో ఇంకా ఇతర ఉపయోగాలు కూడా ఉంటాయి. మనం పొలం చుట్టూ గనక దీన్ని వేసుకున్నప్పుడు బాగా వర్షం పడి నీళ్లతో పాటు మట్టి కొట్టుకుపోతుంది అనుకోండి, ఆ మట్టి కోతను కూడా అరికడుతుంది. ఇప్పుడున్న ప్రధానమైనటువంటి సమస్య. సో జీవ కంచిగా ఉండటంతో పాటు ఈ మట్టి కోతను కూడా అరికడుతూ ఉంటుంది కాబట్టి, అంతేకాకుండా దీని పండ్ల నుంచి అదనపు ఆదాయం వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా జీవ కంచిగా ఉపయోగపడుతుంది.
1: మరి ఈ కరండను జీవ కంచగా ఉపయోగించడానికి నాటుకునేటటువంటి విధానం ఏమైనా ఉంటుందా?
0: ఉంటుందండి, ఖచ్చితంగా. మనం ఏ విధానంలో నాటుకుంటే అది దట్టంగా పెరగగలదు అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఇప్పుడు పొలం లేదా ఉద్యానవనం యొక్క సరిహద్దు వెంబడి నాటుకోవాలనుకున్నాం అనుకోండి, అది ఒక వరుసలో నాటుకునే దానికన్నా రెండు వరుసల్లో నాటుకోవాలండి. అయితే ఒకటే వరుసలో మనం నాటుకున్నప్పుడు వరుసలో రెండు మొక్కల మధ్య దూరం అనేది మనకి ఒక అరమీటర్ నుంచి మీటర్ దూరం వరకు పెట్టుకోవచ్చు. రెండో వరుస నాటేటప్పుడు ఏం చేయాలి అని అంటే అండి, స్టాగర్డ్ అంటారు. అంటే ముందు నాటిన దాని వరుసల మధ్యలో అది నాటుకోవాల్సి వస్తుంది. అట్లా నాటుకున్నప్పుడు అది దట్టంగా అలుముకోవటం అనేది జరుగుతుందండి. ప్లస్ మనం నాటినప్పుడు ఇది చాలా తక్కువ నీటితో మనం దీన్ని చేసుకోవచ్చు, సాగు చేసుకోవచ్చు, అవసరం లేదు. అంటే వర్షాధారంగా కూడా అన్నమాట, కాబట్టి ఎక్కువ నీరు కూడా అవసరపడదు కాబట్టి పొడి ప్రాంతాల్లో కూడా ఇది అనుకూలంగా ఉంటది కాబట్టి మనం దీన్ని చక్కగా నాటుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ప్రకారం వరుసల మధ్య సుమారు ఒక వరుసలో మొక్కల మధ్య దూరము ఒక మీటర్ పెట్టుకోవచ్చు అండి, రెండు వరుసల మధ్య దూరము అరమీటర్ అన్నమాట. అట్లా పెట్టుకున్నట్లయితే మీకు దట్టమైన కంచగా అది వస్తుంది.
1: మొక్క మొక్కకు మాత్రం ఒక మీటర్ అంటారు, రెండు వరుసల మధ్య మాత్రం
0: అరమీటర్, హాఫ్ మీటర్.
1: మరి ఈ కరుండ దట్టమైన కంచగా పెరగాలంటే మరి శిక్షణ ఏమైనా ఉంటదంటారా, దానికి అవసరమా?
0: ఖచ్చితంగా అండి. మనం శిక్షణ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే, కత్తిరింపులు, ట్రైనింగ్స్ అని అంటాం కదా అండి, కాబట్టి కంపల్సరిగా మనము ట్రైనింగ్ అండ్ ప్రూనింగ్ చేయాలి. అంటే అది ఏ రీతిగా మనం ఏ దిశగా కొమ్మలు పెంచుకోవాలో ఆ రీతిగా మనం కత్తిరింపులు చేయాలి. అది ఏపుగా పైకి పెరిగింది అనుకోండి మనకు అవసరం ఉండదు, కాబట్టి అది ఎలా పెరగాలి అని అంటే పక్కకు పెరగాలి, పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చేలాగా మనం కత్తిరింపులు అనేవి చేయాలి. సో నేరుగా పెరగకుండా ఏం చేసుకోవాలి అని అంటే అండి, ఆ పైన మనం కత్తిరించేస్తే పక్కనున్నటువంటి కొమ్మల్ని మనం ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. సో అట్లా ఆ కొమ్మ గుబురుగా వచ్చేలాగా, కొమ్మలు విస్తరించేలాగా గుబురుగా వచ్చేలాగా మనం కత్తిరింపులు చేసుకోవాలి. అయితే ఎన్ని కత్తిరింపులు చేసుకోవాలంటే ఒక సంవత్సరానికి ఒకటి లేదా రెండు మనం కత్తిరింపులు చేసుకోవాలి. అట్లా మొదటి సంవత్సరంలో మనం ఈ కేర్ తీసుకుంటే అది దట్టంగా పెరుగుతుంది. అట్లనే తర్వాత సంవత్సరాల్లో కూడా ఒక్కొక్కసారి బలహీనమైన కొమ్మలు ఉంటాయి, ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా అండి, వాటిని మనం తొలగించుకోవాలన్నమాట. ఒక ఆకారానికి మనం తీసుకుని రావాలి ఎప్పుడు కూడా. దీనికి మొదటి సంవత్సరంలో ఎక్కువగా కత్తిరింపులు చేసుకున్నట్లయితే మనకి ఇది ఉపయోగపడుతుంది. సరైన కత్తిరింపు చేయడం ద్వారానే అది దట్టంగా పెరుగుతుంది, ఇది గుర్తు పెట్టుకోవాలండి. కాబట్టి మొదటి సంవత్సరంలో కత్తిరింపులు దీనికి ఖచ్చితంగా అవసరపడతాయి. తక్కువ ఎత్తులో ఎక్కువ వెడల్పులో పెరగడానికి అవసరపడుతుంది.
1: ఈ కరోనా బయోఫెన్స్ గా కాకుండా ఇతర ప్రయోజనాలకు ఏమైనా ఉపయోగపడుతుందా?
0: చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందండి. అది ఏంటి అని అంటే, కరండలో పండ్లు వస్తాయి కదా అండి, ఆ పండ్లని ఇప్పుడు మీరు బేకరీ చెర్రీ అని చెప్పి అంటారు కదా. ఇప్పుడు బేకరీలో మనము రియల్ అయినటువంటి చెర్రీ పెట్టారు ఎవరు కూడా కదా అండి, అన్నిట్లో బేకరీ చెర్రీగా వాడతారు. సో అది ఆ బేకరీ చెర్రీగా వాడడానికి ఒక పద్ధతి ఉంటుందండి, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అని. ఒకసారి మనకి పండ్లు చాలా వచ్చేస్తాయి,

0: ఆ సంవత్సరం మొత్తం అది మనకు లేకపోయినా కూడా మనము బేకరీ చర్యగా తయారు చేసుకుని అంటే విలువ ఆధారితమైనటువంటి ప్రొడక్ట్స్ గా దాన్ని తయారు చేసుకుంటే మనం ఇయర్ రౌండ్ కూడా దాన్ని వాడుకోవచ్చు. అంటే వచ్చిన పండ్లు కూడా ఇక్కడ నష్టపడవు అనమాట. దానికి ఏం చేయాలి అని అంటే దానికి షుగర్ సిరప్ లో మనం దాన్ని రాత్రిలు నానబెట్టి అంటే సరైనటువంటి బ్రిక్స్ ఉంటది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తే మనము అట్టి రీతిగా చేసుకోవచ్చు. అలానే కాకుండా ఇంకా ఏంటి ఉపయోగాలు అని అంటే వాటిలో ఎక్కువగా ఉన్నటువంటి న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అంటాం కదండి, విలువలు దానిలో ఉన్నటువంటి ప్రయోజనాలు అని అంటే అవి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అంతేకాకుండా ఐరన్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో. సో అలానే ఫాస్ఫరస్, భాస్వరం అంటే ఇప్పుడు మన మనిషి శరీరంలో ఎనర్జీకి కోసము ఏటీపీ తయారీ కోసం భాస్వరం ఎంతో ఉపయోగపడుతుంది కదా, అట్లనే ఆడవాళ్లకు చూసుకుంటే ఐరన్ లోపం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రూట్స్ ని మనం దొరికినప్పుడే ప్రాసెస్ చేసుకుని మనం దాన్ని పెట్టుకున్నట్లయితే కొంతవరకు న్యూట్రిషనల్ గా కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లకి అందరికీ అవసరమే విటమిన్ సి అనేది ఇమ్యూనిటీ పర్పస్ లో కదా. సో ఇది హెల్త్ కూడా మంచిది కాబట్టి అవి దొరికినప్పుడు బగరు ఉంటాయి, పులుపు ఉంటాయి, తినలేము కదా అండి. కాబట్టి దాన్ని ఏం చేయాలి అని అంటే స్లైసెస్ కింద కట్ చేసేసుకుని దానిలో ఉన్న చేదు కొంచెం విత్తనం చేదు వస్తుంది కాబట్టి వాటిని తీసేసి దాన్ని స్లైసెస్ కింద చేసుకుని దాన్ని ఇప్పుడు పటిక బెల్లం ఉంటది కదండి వాటిలో నానబెట్టి కొంచెం మీడియం గా డ్రై చేసుకుంటే ఎప్పటికైనా నిలువ ఉంటాయి.
1: ఒక రాత్రంతా నానబెట్టాలి,
0: రాత్రంతా నానబెట్టాలి. 75 డిగ్రీస్ బ్రిక్స్ అని చెప్పి వాటి దగ్గర మనం అడ్జస్ట్ చేసుకుని ఒక రాత్రంతా నానబెట్టాలి. అవసరమైతే అదే నీళ్ళని పాడవేయకుండా ఇంకో రాత్రి కూడా నానబెట్టి తర్వాత షేడ్ లో మనం ట్రై చేసుకుంటే మనం ఎప్పటికీ కూడా తినొచ్చండి. ఈ చెర్రీగా ఉపయోగపడుతుంది ఒకటి. ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఎట్లయితే ఉసిరిగా ఇట్లా పచ్చడి పెడతాం కదా అండి, ఇలా కరండని కూడా కొన్ని పచ్చడి రూపంలో కొంతమంది తీపి తినలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు పచ్చడి రూపంలో కూడా వాళ్ళకి విలువ ఆధారితంగా చేసి మనం వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. కానీ దీనిలో ఒక చిన్న ఇది ఉంటదండి, వాటి నుంచి లేటెక్స్ అని చెప్పేసి వైట్ కలర్ పదార్థము అది వస్తుంది. పచ్చడి పెట్టినప్పుడు అది మామూలు పచ్చి పండ్లతో పెడితే అది వచ్చే అవకాశం పచ్చడి ఎక్కువగా నిలువ ఉండకుండా చాలా తక్కువ రోజులు నిలువ ఉండేటటువంటి
1: ఫంగస్ లాంటిది అంటారా?
0: లేదండి, లేటెక్స్ అంటారు. లేటెక్స్ అని వస్తుంది దాని పండును కొరికినప్పుడు తెల్లగా ద్రవం అనేది దాని నుంచి ఊరుతుంది పచ్చి పండ్ల నుంచి, లేటెక్స్ అంటారు వాటిని. సో ఆ పదార్థం వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే పచ్చిది పెట్టినప్పుడు ఒక్కొక్కసారి అది వచ్చే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఈ షార్ట్ టర్మ్ గానే ఒక నెల రెండు నెలలు మాత్రం ఉపయోగపడే పచ్చడిని మనం పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సింది. అలా కాకుండా మీరు దాన్ని ముక్కలుగా రెండు ముక్కలుగా కట్ చేసేసి కొంచెం నీడలోనూ ఎండబెట్టేసి కొంచెం ఎండిన తర్వాత కనుక మీరు పచ్చడి పడితే ఇది రాదండి. సో ఈ రకంగా విలువ ఆధారితంగా చాలా మనము చేసుకోవచ్చు. అయితే ఇంకా కరొండగులు ఏంటండి, పక్వ దశను బట్టి కూడా మనం వాటిని హార్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు అది కొంచెం దోరగా పండినటువంటివి ఇట్లాంటివి తీసుకుంటే గనక ఎక్కువ పులుపు ఉంటాయి అనమాట దాంట్లో, అది ఊరగాయలకి వాటికి పనికొస్తుంది. అట్లా కాకుండా కొంచెం పాక్షికంగా పండింది పండ్లు ఉంటాయండి, అంటే సగం తెలుపు రంగు సగం ఏమో కొంచెం మంచి పింక్ కలర్ రెడ్ కలర్ ఉంటుంది, అట్లా పాక్షికంగా పండిన పండ్లు చూసామనుకోండి అది స్వీట్ స్లైసెస్ కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదండి పద్ధతి, అట్లా స్వీట్ స్లైసెస్ కి స్క్వాష్ రూపంలో కూడా మనం ప్రాసెసింగ్ చేసి నిల్వ ఉంచుకోవచ్చు. అంటే మనకి ఎవరైనా ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా స్క్వాష్ రూపంలో దీన్ని ముందుగానే మనం చేసి పెట్టుకుంటే కొంచెం నీళ్లు యాడ్ చేసేసి అది మనకి వాళ్ళకి ఒక వెల్కమ్ డ్రింక్ లా కూడా ఇవ్వచ్చు అనమాట, అట్లా అనమాట. అలానే బాగా పండినటువంటి పండు పర్పుల్ రంగు వచ్చినటువంటి పండ్లు ఉన్నాయనుకోండి, ఇందాక నేను చెప్పాను కదా అండి అట్లనే వాటిలో అంతసైన్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి మనకి బేకరీ చెర్రీ అన్నాను కదా, బేకరీ చెర్రీ రూపంలో దాన్ని మనం వాడటానికి అవకాశం ఉంటుంది. సో దాని పక్వాన్ని పట్టి మూడు రకాల దశలు ఉంటాయండి, ఒకటేమో కొంచెం పచ్చి పండ్లు ఉంటాయి పాక్షికంగా పండిన పండ్లు, అలానే పర్పుల్ పూర్తిగా పండినటువంటి ఎరుపు రంగు వచ్చినటువంటి పండ్లు. దీన్ని బట్టి దానికి విలువ ఆధారిత ప్రొడక్ట్స్ అనేవి మనం చేసుకుంటాం. అట్లనే ఇంకా ఇతర ప్రయోజనాలు ఏంటి అని అంటే అండి అలంకార మొక్కగా కూడా దీన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు మీకు మూడు రకాలు చెప్పాను కదండి, ఆకులేమో పచ్చగా ఉంటాయి, వాటి పండ్లేమో దశల వారీగా ఉంటాయి, ఒకసారేమో తెల్లగా ఉంటాయి, మళ్ళీ కొంచెం అయిన తర్వాత తెల్లగా ఎర్రగా రెండు కలగరిపినది ఉంటుంది, ఇంకా కొంచెం అయిన తర్వాత మొత్తం పండిపోయింది. సో చూడడానికి అందంగా కూడా ఉంటుంది. సో దీన్ని నా ఉద్దేశం ప్రకారం అయితే ల్యాండ్స్కేపింగ్ లో ఉపయోగించినప్పుడు అది ఒక రకంగా కంచెగా కూడా ఉపయోగపడుతుందండి, అట్లనే చూడడానికి ఆహ్లాదంగా కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు మరి చాలా ఎక్కువగా దీనికి ఆస్కారం పెరిగింది కదా అలంకార మొక్కలుగా, మనం ప్రతి ఇంట్లో కూడా కుండీల్లో కూడా ఒకటి పెంచుకున్నట్లయితే మనకి కావలసినటువంటి పండ్లను తీసుకోవచ్చు, అలంకారంగా కూడా కనిపిస్తుంది. కాబట్టి దీనికి ఇతరత్ర ప్రయోజనాలు ఏంటి అని అంటే ఇవేనండి.
1: సరేనండి, మరి జీవకంచగా కరండ గురించి చాలా చక్కగా వివరించిండ్రు డాక్టర్ కె ప్రభావతి గారు, నమస్తే అండి.
0: నమస్తే.
2: ఇప్పటిదాకా జీవకంచగా కరండా సాగు ప్రయోజనాలు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM మనసు నిండా. వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన ఒక వ్యవసాయ గీతాన్ని ఇందాం.

0: ఇప్పటిదాకా టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ గీతాన్ని విన్నారు. ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరుంటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రైతు అంతరంగం. రైతన్నలు సాధించిన విజయాలను అనుభవాలను వ్యవసాయంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో కాకరకాయ సాగు అనుభవాలు. ఈ అంశం గురించి నేరడిగొండ మండలం గంభీర్ తాండాకు చెందిన యువ రైతు పడ్వాల్ రాధాతో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది కే లెనిన్.
1: నేరడిగొండ మండలం గంభీర్ తాండా ఈ గ్రామానికి చెందిన పడవాల్ రాధ ఇప్పుడు మనతో ఉన్నారు. ఈమె విద్యార్థిని. ఒక పక్క తన చదువును కొనసాగిస్తూనే ఇంట్లో పెద్దలకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదుగడుగా ఉంటూ కొంత వ్యవసాయ అనుభవాన్ని పరిజ్ఞానాన్ని కూడా సంపాదించారు. భవిష్యత్తులో వ్యవసాయ పట్టభద్రురాలిగా కావాలన్నది ఆమె ఆకాంక్ష. వ్యవసాయ విద్య కోసం సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే ఆమె వ్యవసాయ కళాశాలలో కూడా చేరబోతున్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు మనతో తన సాగుకు సంబంధించి అట్లాగే విద్యాభ్యాసానికి సంబంధించిన అనుభవాన్ని పంచుకుంటారు. ముఖ్యంగా వారు పెరట్లోనే కాకర పంటను సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. వీటికి సంబంధించిన అనుభవాన్ని తెలుసుకుందాం. నమస్కారం రాధా గారు.
2: నమస్కారం సార్.
1: ముందు మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి. ఎక్కడ వరకు చదువుకున్నారు? మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ కొనసాగింది?
2: సార్ నేను 10th వరకు గవర్నమెంట్ వాటర్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత నా ఇంటర్ నిర్మల్ దీక్ష కాలేజ్. తర్వాత ఇక నీట్ కోచింగ్ కి వెళ్ళాను లాంగ్ టర్మ్ నిజామాబాద్. ఇక ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. ఎంసెట్ అగ్రికల్చర్ కి అప్లై చేశాను సార్. జస్ట్ ఇప్పుడు కౌన్సిలింగ్ కి వెయిటింగ్ చేస్తున్నాము.
1: త్వరలోనే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత వ్యవసాయ విద్యలో మీరు చేరతారు. అయితే మీరు ఒక పక్క చదువుతూనే ఇంకో పక్క వ్యవసాయం సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా సంపాదించారు. మీరు వ్యవసాయ పనుల్లో కూడా పాల్గొంటా ఉన్నారు కదా, దానికి సంబంధించి ఎట్లా మీకు వ్యవసాయం పట్ల ఆసక్తి ఏర్పడ్డది?
2: ఇప్పుడు మా అంటే మేము మత్తురాస్ బీసీడీ కాబట్టి మా దాంట్లో ఎక్కువ మంది అంటే చదివిపించారు ఎక్కువ. ఇక మా వాళ్ళంటే చదివిపిస్తున్నారు ఎక్కువ. మా దాంట్లో అందరూ వ్యవసాయమే చేస్తుంటారు కానీ ఇక మా వాళ్ళు నాకు చదివిపిస్తున్నారు. అందువల్ల ఒకవేళ చదువు ముందుకెళ్లి ఏం జాబ్ రాకపోయినా ఒక వ్యవసాయం సైడ్ మనకు ఒక అవగాహన ఉండాలని వ్యవసాయం కూడా నేర్చుకుంటున్నాం సార్.
1: అంటే చదువుకున్న తర్వాత ఉద్యోగమే అంతిమ లక్ష్యం కాకుండా ఒకవేళ ఉద్యోగ అవకాశం రాకుండా మన ఉపాధి

0: సం వ్యవసాయం ఆధారంగా ఉంటది కాబట్టి దీనికి సంబంధించిన పరిజ్ఞానం సంపాదిస్తున్నారు. ఎట్లా మీరు పొలం కు వెళ్తూ ఉంటారా, ప్రత్యక్షంగా పనులలో పాల్గొన్నారు?
1: సార్ వెళ్తుంటాం అప్పుడప్పుడు, స్కూల్ నుంచి హాలిడేస్ ఉంటాయి కదా అప్పుడప్పుడు వెళ్తుంటాం సార్.
0: ఏమేం పనులు చేసేది వ్యవసాయంలో?
1: ఇక కల్చుడు, పత్తేరుడు, మన మందు పెట్టుడు అన్ని చేస్తుంటాం సార్. కూరగాయల దింపుడు కూడా చేస్తుంటాం.
0: ఏమేం పంటలు సాగు చేసేది మీ భూముల్లో?
1: మా భూముల్లో పత్తి, సోయా, జవారి మొక్కలు, కూరగాయలు అన్ని ఉంటాయి సార్. కూరగాయలు
0: ఏమేం కూరగాయలు చేస్తారు?
1: మేము కాకరకాయ, వంకాయలు, బీరకాయ, మళ్ళీ బెండకాయ, పల్లీలు అన్ని ఉంటాయి సార్.
0: అయితే ఇప్పుడు మన చూస్తా ఉంటే ఇటు పక్కన ఇంటి పక్కన పెరట్లోనే మంచి కాకర సాగు చేస్తున్నారు. ఇప్పుడు కాత పూత దశలో ఉన్నది. ఈ కాకరకు సంబంధించి చెప్పండి, ఇది ఎన్ని రోజుల పంట, ఎప్పుడు ఇది పెట్టినరు, దీనికి సంబంధించి చెప్పండి.
1: సార్ మేము కాకరకాయ జూన్1 కి అట్లా పెట్టినాం సార్. దానికి మొలకెత్తడానికి అంటే ఒక 12 డేస్ పడుతుంది సార్. తర్వాత ఇక 12 డేస్ పట్టిన తర్వాత ఫస్ట్ దాన్ని చిన్న చిన్న తొగరు కట్టెలు ఉంటాయి సార్, తొగరు కట్టెలు పెట్టి దాన్ని ఎక్కించాలి. మళ్ళీ తర్వాత ఇంకా అవి ఇట్లని పెద్ద పెద్ద ఇంకా పెద్ద పెద్ద మన గుట్టల నుంచి కట్టెలు తెచ్చి సార్ చాలా కష్టం సార్. దానికి కట్టెలు తెచ్చి అవి ఇట్లని కట్టి మళ్ళా ఇంకొకసారి దాన్ని ఎక్కించాలి. మళ్ళీ సార్ అయినా ఆగాయి, అవి పెద్ద పెరుగుతుంటూ పోతాయి కదా. ఇక అవి మళ్ళా పెద్ద పెద్ద కట్టెలు కట్టి మళ్ళీ మన దారాలు ఉంటాయా సార్, దారం తోటి దాన్ని కట్టాలి. ఇట్లానే ఆగాయి కదా, ఇక దారం కట్టి దాన్ని ఎక్కించాలి సార్. మళ్ళీ ఇక వాతావరణం బట్టి మనం మందులు వాడాల్సి ఉంటుంది సార్. ఇక వాతావరణం ఎలా ఉంటుందో ఒక్కొక్కసారి మన పురుగులు కూడా ఎక్కుతాయి సార్. ఇక వాతావరణం బట్టి మనం మందులు వాడాల్సి ఉంటుంది.
0: ఇప్పుడు ఈ మందులు వాడాల్సి వస్తుంది అంటున్నారు కదా, వీటికి సంబంధించి ఇప్పుడు ఇది తీగజాతి కూరగాయ కాబట్టి దాన్ని నిలపడానికి ముందు చిన్న చిన్న కట్టెల సహాయం తీసుకుని మళ్ళీ పెద్ద కట్టెలు పెడతా ఉంటారు కదా. అది చెట్టు పెరిగిన కొద్దీ కాయ దాని బరువుతోని ఆ కట్టెలు ఆపై మారుస్తా ఉంటారు కదా. అట్లా ఎన్నిసార్లు మార్చాల్సి వస్తుంది కట్టెలు సపోర్ట్ గా?
1: 3-4 సార్లు సార్ పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ మేమేం చేసినామంటే తొగరు కట్టెలు పెట్టాం సార్. ఇక తొగరు కట్టెలు అట్లా అది పెరుగుతూ అది బరువు పెరుగుతుంది పండు. ఇక ఆగక ఇంకా మళ్ళా ఇంకొకసారి తెచ్చి కట్టెలు మరీ ఇంకా పెట్టినాం. మళ్ళీ పెట్టి అవి కట్టి మళ్ళీ ఇంకొకసారి పెద్ద పెద్ద కట్టెలు, దొడ్డు కట్టెలు పెట్టినాం సార్. అవి పెట్టి అవిట్లకు దారాలతోటి కట్టినాం. ఇప్పుడు ఆగుతున్నాయి.
0: అయితే ఇప్పుడు ఈ తీగజాతి కూరగాయలు సాగు చేసేటప్పుడు కొందరు పందిరి పద్ధతి అంటే కొంతమంది సిమెంట్ పోళ్లతోని లేకపోతే కొందరు ఇనుప పైపులతోని ఇట్లా శాశ్వతంగా ఒక పందిరిలాగా వేస్తారు కదా, అట్లా ఆలోచన లేదా? మరి ఇప్పుడు ఈ కట్టెలు పదే పదే మార్చాల్సి ఉంటది కదా, అట్లా లేకుండా?
1: ఇవి అంటే అవి కూడా కట్టొచ్చు కానీ ఇక ఇవి కూడా మన గుట్ట దగ్గరనే కదా. ఇక గుట్ట దగ్గరనే కాబట్టి మనం తెచ్చుకుంటాం సార్. అవే అవిట్లతోటే ఇక పని నడుస్తుంది.
0: అంటే ఇప్పుడు ఈ పైపులు, సిమెంట్ వంటి ఇవన్నీ కూడా ఖర్చుతో కూడినాయి. ఇప్పుడు మీకు పక్కనే అటవీ ప్రాంతం అనేది చౌకగా కట్టెలు అంటే వెదురు బొంగులు దొరుకుతాయి కాబట్టి తక్కువలో అయిపోతాయి.
1: అవును సార్. అంటే అవి ఇక మన వరుసని బట్టి పెట్టితే మంచిగా ఉంటాయి, మళ్ళీ తెంపడానికి కూడా ఈజీగా ఉంటాయి. మళ్ళీ అవి పెట్టకపోతే కింద పారుతాయి కదా, తీగ కదా అది. ఇక పారితే మళ్ళీ కింద మొత్తం వేరే అంటే వేరేట్ అయిపోతుంది కదా,
0: తొక్కుతారు అంతా ఖరాబ్ అవుతారు
1: అంతా ఖరాబ్. మళ్ళీ కింద ఉంటే అవి కాకరకాయలు కూడా కాయాయి సార్, అందుకనే ఇక పైన కట్టాల్సి ఉంటుంది.
0: అయితే ఇప్పుడు మీరు వేసిన ఈ కాకర ఆకుపచ్చయా తెల్లటి కాకరకాయల?
1: అవి తెల్లటి కాకరకాయలు సార్.
0: అంటే ఎట్లా ఇవి వీటికి సంబంధించి ఏమన్నా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు ఈ తెల్లటి కాకరకాయ?
1: అట్లేం లేదు సార్.
0: మామూలుగా వేరే కూరగాయలు తీరగానే ఇది
1: వేరే కూరగాయలు తీరు.
0: ఇవిటికి మందులు ఏ సమయంలో కొట్టాల్సి వస్తుంది? ఇందులో ముఖ్యంగా ఎట్లాంటి పురుగుల సమస్య వస్తుంది?
1: పురుగులు ఏం ఎక్కువ ఉండవు, దోమలు ఒక్కొక్కసారి ఎండిపోవడం కారణం కూడా ఉంటాయి సార్. పైన లేతగా వస్తాయి కదా, అవి ఎక్కువ ఎండ కొట్టినా అవి అంటే ఆరిపోయడానికి కారణం ఉంటుంది. ఒకవేళ ఎక్కువ నీళ్లు లేకున్నా మనకు నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. వర్షం పడకపోతే ఇక నీళ్లు ఇవ్వాలి. ఇన్ని రోజులు వర్షాలు పడలేదు కదా సార్, అయితే మా బోర్ బట్టి మేము నీళ్లు ఇచ్చినాం కాబట్టి కొంచెం ఇప్పుడు మంచి ఉన్నాయి, లేకుంటే ఎండిపోయినాయి అప్పుడప్పుడు.
0: అయితే ఇప్పుడు దాదాపు జూన్ లో పెట్టిన అంటే ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు 3 నెలల కాలం వస్తున్నది కదా. ఇప్పుడు పంట ఏ దశలో ఉన్నది అంటే పూత అయితే కనిపిస్తున్నది అంటే కాత షురైందా?
1: అవునవును సార్, షురైంది.
0: తెంపినరా ఇప్పటిదాకా ఒకసారి?
1: తెంపినాం, ఒక 2-3 సార్లు తెంపినాం సార్. మేము మా అంగడి శనివారం నేరేడుగొండకు తీసుకెళ్తాం, మంగళవారం బోత్కి తీసుకెళ్తాం సార్. అయినా అంగడిలో కూడా బాగా రేట్ ఏం లేదు సార్, ఒక 350 అంతే సార్. అంత కష్టపడి కూడా అదే అట్లానే.
0: ఇప్పుడు ఈ ధరతోని పోల్చి చూస్తే మీరు పడుతున్న కష్టంకు ధరకు ఏమన్నా పొంతన ఉన్నదా?
1: ఏం లేదు సార్. ఎంత కష్టం ఎంత కావాలి, దానికి కట్టెలు కట్టాలి 2-3 సార్లు, అవి మొత్తం పైన కట్టాలి, తెంపాలి, కష్టం ఉంది. ప్రొద్దున లేచి తొందరగా లేచి కట్టాలి, తెంపాలి, మళ్ళీ ఇంకా బండి మీద తీసుకెళ్లాలి, చాలా కష్టం కదా సార్. మరి

0: ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది.
1: అయితే మామూలుగా కూరగాయల పంటల సాగు అంటే ఎవరైనా గానీ టమాటా వంకాయ ఇట్లాంటి పంటలు ఎక్కేస్తారు కదా, మీరు ముఖ్యంగా ఈ తీగ జాతి పంటలు ఎంచుకున్నారు, కాకరకాయ. అందులో కూడా బాగా మంది కాకర అంటే చేదు అనుకుంటారు, కానీ మీరు అట్లాంటి పంట అనేది ఇస్తున్నారు కదా, ఎందుకు కాకరకాయని ఎంచు?
0: ఇక అందరికి చేదు అనిపిస్తుంది, సపోజ్ నేనే తినను కాకరకాయ, ఇక అందరికి చేదు, కానీ అది మన హెల్త్ కి అనేది మంచి ఉంటది సార్ కాకరకాయ. ఇక మాకు అది పోయినసారి ఆడ వంకాయ ఉండే, ఈసారి కాకరకాయ. అంటే మేము సంవత్సరం సంవత్సరం ఆడ పంట మార్చుతుంటే మంచిగా వస్తుందని.
1: అంటే ఇప్పుడు ఒకే రకమైన పంట కాకుండా ఈ కాకర తీసిన తర్వాత వేరే కూరగాయలు వేస్తుంటారు
0: సార్? అవును.
1: అట్లా ఎన్ని పంటలు మారుస్తూ ఉంటారు కూరగాయలలో?
0: ఒక రెండు మూడు.
1: ఇప్పుడు ఈ కాకరకాయ తీసిన తర్వాత ఏ పంటలు వేస్తారు?
0: ఇక కాకరకాయ తీసిన తర్వాత ఏమన్నా ఇస్తాం, పోయినసారి పల్లీలు వేసినాం సార్, ఈసారి ఇక ఏమన్నా కూరగాయలు వేస్తారో మరి వేరే వేస్తారో తెలియదు సార్.
1: ఇప్పుడు దీనికి సంబంధించి రసాయన మందులే వాడతారా, లేకపోతే ఈ వేప కషాయం ఇట్లా సహజ పద్ధతుల్లో సాగు చేస్తారు ఈ కూరగాయలు?
0: లేదు సార్, రసాయనమే. ఇప్పుడు అసహజ ఎక్కడ సార్, మొత్తం రసాయనమే వాడుతున్నాం, ఫర్టిలైజర్స్ అవి వాడుతున్నాం సార్.
1: ఎట్లా అంటే వాటికి ఎక్కువ ఖర్చు అవుతుందా, తక్కువ మోతాదులతోనే వెళ్ళిపోతుందా?
0: అయితే సార్ ఇక దోమలు అయితే ఎక్కువ, అప్పుడప్పుడు మందు కూడా వేరే వాడాల్సి వస్తుంది సార్, ఇక అప్పుడు ఎండిపోయినప్పుడు. లేకుంటే ఒక్కొక్కసారి మన కాకరకాయ కూడా వేరే కలర్ తోటి చేంజ్ వస్తాయి కదా, అప్పుడు కూడా ఒక అంటే కాకరకాయ మంచిగా రావాలని మన మందులు వాడాల్సి వస్తాయి సార్, ఇక దానికి ఖర్చులు అవుతాయి.
1: అయితే ఇప్పుడు ఇది ఎన్ని నెలలు ఉంటది మీకు దిగుబడి, ఎప్పటి వరకు వస్తుంది కాత, తర్వాత ఎన్ని సార్లు దింపుతారు?
0: ఇది ఉంటాయి సార్ ఇప్పుడు సపోజ్ ఆగస్టు ఉంటాయి, నవంబర్ డిసెంబర్ వరకు సార్.
1: ఇంకొక రెండు మూడు సార్లు దింపుతారా, ఎక్కువ దింపుతారు?
0: ఎక్కువ దింపుతాం సార్.
1: తెంపినప్పుడు ఎన్ని కిలోలు వస్తాయి?
0: తెంపినప్పుడు మా దగ్గర క్యారెట్లు ఉంటాయి సార్, క్యారెట్లు ఉంటాయి. ఆ క్యారెట్లు ఒక సపోజ్ ఇప్పుడైతే రీసెంట్ లో అయితే 2-3 క్యారెట్స్ వెళ్తున్నాయి సార్, ఇంకా వెళ్తాయి ఒక 5-6 వరకు అప్పటిదాకంటే. అవును సార్.
1: అంటే ఇప్పుడు ఇవి కిలోలు కాకుండా క్యారెట్ల లెక్కన చూస్తారు?
0: క్యారెట్ల లెక్కనే చేస్తాం సార్, అంటే ఒక క్యారెట్ లా 13 కిలోస్ అట్లా వస్తాయి సార్.
1: ఇప్పుడు వీటిని మీరే స్వయంగా అంగడికి తీసుకుపోయి అమ్ముతారా, అంటే క్యారెట్ల లెక్కన అమ్ముతారా, కుల్లా కిలోల లెక్కన అమ్ముతారా?
0: లేదు సార్, మేము ఇక్కడ నుంచి తీసుకెళ్తాం, అక్కడ తీసుకుంటారు. అంటే ఇట్లా అమ్మేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకుంటారు.
1: అంటే వాళ్ళకు మీరు క్యారెట్ల లెక్కన ఇచ్చేస్తారు?
0: అవును సార్. అవును.
1: ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏం రేట్ నడుస్తున్నది?
0: అదే 300-350 అంతే సార్
1: ఒక క్యారెట్. క్యారెట్లు ఎన్ని కిలోలు దిగుతాయి?
0: 13 కిలోలు దిగుతాయి సార్. అవును.
1: ఎట్లా అంటే ఇప్పుడు మీకు వస్తున్న ధరకు ఈ పడ్డ కష్టంకు సరిపోతున్నదా, ఏమన్నా తక్కువనే అనిపిస్తుందా?
0: తక్కువనే అనిపిస్తాయి సార్, మనం కష్టం ఎంత కష్టపడుతున్నాం సార్, దానికి 350 అంటే మనకు బాధనే కదా సార్. మనం రెండు మూడు సార్లు అవి కట్టాలి, ఒకసారి ఒక రోజు ఆ కట్టే తేవాలి గుట్టల నుంచి, అడవిల ప్రాంతం కదా సార్, తేవాలి కొట్టాలి, మళ్ళా వీటిని కొట్టాలి, అక్కడ మళ్ళా కట్టాలి పైన వేసి, చాలా కష్టం కదా సార్. మళ్ళీ ఆ అంగడి కొతే ఆ ధరని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది సార్.
1: ఇప్పుడు మీరు ఒక పక్క చదువుతూ ఇంకో పక్క వ్యవసాయంలో కూడా పాలు పంచుకుంటున్నారు, మీకున్న పరిజ్ఞానంతో ఇంకా ఈ పంటల్లో ఏమైనా ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నారా?
0: అనుకుంటున్నాం సార్, ప్రయోగాలు చేస్తే ఇంకా మన పంటనే కదా మంచిగా అయ్యేది, అదే మేము ఎంత ప్రయోగాలు చేస్తే మంచి ఉంటుందని, మళ్ళీ అంగడిలో కూడా కొంచెం ధర పెరగాలని మా ఆశ సార్.
1: అయితే ఇప్పుడు ఈ ఒకే రకంగా ఈ కూరగాయలు కాకుండా ఇంకేమైనా పంట మార్చాలని అనుకుంటున్నారు?
0: పంట ఇక ఈ కూరగాయల తర్వాత సార్, పంట ఫస్ట్ అయితే ఇక కూరగాయలు మనకు
1: ఈ ప్రాంతంలో కూరగాయల పంటలకి మంచి డిమాండ్ ఉంది కాబట్టి అదే చేస్తారు.
0: అవును సార్.
1: తర్వాత ఇప్పుడు ఈ పంటల సాగుకు సంబంధించి పంచుకున్నారు, ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు, కౌన్సిలింగ్ లో సీట్ వస్తే మళ్ళీ అగ్రికల్చర్ బీఎస్సీ లో చేరతారు. ఆ పరిజ్ఞానానికి ఈ ప్రాక్టికల్ అనుభవానికి జోడించి భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసి మంచి పంట దిగుబడులు సాధించాలని ఆకాంక్షిస్తూ మీ ఈ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: మీకు కూడా ధన్యవాదాలు సార్.
2: ఇప్పటిదాకా రైతు అంతరంగంలో కాకరకాయ సాగు అనుభవాలు ఈ అంశం గురించి నేరుడుగొండ మండలం గంభీర్ తాండాకు చెందిన యువ రైతు పడవాల్ రాధాతో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది కేలెనిన్. ఈ ముచ్చటను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్ కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందండి. ఇది యాలటి కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. సమర్పణ పి అశోక్. ఇక రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో చుడి నిర్ధారణ ప్రాముఖ్యత ఈ అంశం గురించి

నుంచి పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ పి సురేష్ తో ముచ్చట, వీరితో ముచ్చట పెట్టింది పి అశ్వత్. తర్వాత సమగ్ర వ్యవసాయ విధానం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట, వీరితో ముచ్చట పెట్టింది కే.

ಹುಷಾರು, ಸಿನಿಮಾ ಪಾಟಲ ಜೋರು. హుషారైన పాటల్ని వినాలనుకుంటే మా ఈ హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగినోన్రి. ఈ కార్యక్రమం ఇప్పటి సంది 8:45 వరకు కొనసాగుతుంది. అంతలోపు మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు, మంచి మంచి విషయాలను మాతో ముచ్చట్ల రూపంలో పంచుకొని నచ్చిన పాటల్ని అడిగి ఈనుండ్రి. హుషారు కార్యక్రమంలో ముందుగల విందాం మొదటి సినిమా చిత్రం నుండి ఈ పాటని.

మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో, నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సుదర్శన్, ఏ పాట వింటారు ఇలా? మరి తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలు అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడును జత చేసి ఫోన్ చేయొచ్చు.

0: చీకటిలో మల్లె తోట వెనకాల మాపటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే
1: యా.

మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. శ్రోతలు మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 08732 కోడుని జత చేసి ఫోన్ చేయండి. మీరు వింటున్న ఈ పాట 16th చిత్రంలోనిది.

0: ప్లీజ్ అండి.
1: సారీ యార్.
0: పెద్ద ఫోజ్ రండ్రా.
1: అరే బెట్ చేసామండి.
0: వెళ్ళండి.
1: అయ్యయ్యో.
2: తెలంగాణ యాసావాసులకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో హలో చెప్పు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి. పిప్పల్కోటి. మీ పేరు? ఓమేష్. ఏం చదువుతున్నావు ఓమేష్ నువ్వు? ఇంటర్ చదువుతున్నావు. ఏ పాట వింటావు మరి? తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలు అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 087732 కోడును జత చేసి 2958081 ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చేయండి.

0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో హలో
0: మేడం, రాజమణి కదా?
1: గుడ్ ఈవినింగ్
0: మేడం. గుడ్ ఈవినింగ్ చెప్పు రాజమణి, ఫోన్ చేసినావు, ఏ పాట వింటారు? తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థాంక్యూ మేడం.

0: తెలంగాణ యాసాపాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: శుభ సాయంత్రం అండి.
1: కడప నుంచి ఉమామహేశ్వరరెడ్డి అండి.
0: చెప్పాలా, ఏ ఈరోజు ఆకాశానికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: హలో బ్రదర్ మూవీ నుంచి ప్రియ రాగాలని సాంగ్ అండి.
0: తప్పకుండా. ఇంతకు ముందు ఎప్పుడైనా ఫోన్ చేసిండ్రా, ఇదే మొదటిసారా?
1: ఏమండి,
0: ఇంతకు ముందు ఫోన్ చేసిండ్రా, ఇప్పుడే అంటే మొదటిసారా? మొదటిసారి మీకు ఫోన్ కలిసింది, ఎట్లా అనిపిస్తుంది మరి? అంటే ఎట్లా అనిపిస్తుంది, ఫోన్ కలిసింది కదా, మంచి అనిపిస్తుందా అంటున్నా. సరే, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లనే మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఫోన్ చేయండి.

శ్రోతలు మీరు కూడిట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కూడును జత చేసి ఫోన్ చేయొచ్చు.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో
1: హలో
0: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి. విజయలక్ష్మి. ఏం చేస్తారు విజయలక్ష్మి మీరు? ఇంకా శ్రోతలకి ఏమైనా వినిపిస్తారా ఈరోజు మంచి పాట గాని ఏమైనా?
1: తప్పకుండా ఒక పాట. Thank you.

0: Napakaraming may may dapo.
1: చాలా చక్కగా పాడిండు విజయలక్ష్మి. మరి ఇలా ఏ పాట వింటారు? ఆకాశవాణికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873232 కోడ్ను జత చేసి ఫోన్ చేయండి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఇది మన ఆశ మన భాష మన ఎఫ్ఎం. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. దానిమ్మ చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన పండు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్,

మరియు ఇతర పోషకాలు చాలా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంలో ఈ దానిమ్మ పండు కూడా ఒకటి. ఇందులో నీరు ఉండడం వలన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. మీరు వింటున్న ఈ పాట అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంలోనిది.

తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడును జత చేసి

మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. మే వింటున్న ఈ పాట యువసేన చిత్రంలోనిది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ సమయం 8:45 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8, 9:00 బావుకు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

గజల్ అంటేనే మనసుని మెల్లగా తాకే మధురమైన సంగీతం. అలాంటి గజల్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గాయకుల్లో అనూప్ జలోట ఒకరు. అనూప్ జలోట భారతీయ సంగీత ప్రపంచంలో ప్రముఖ గాయకుడు, ముఖ్యంగా భజనలు. గజల్స్తో ఆయన ఎంతోమంది శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

భజనలతో ఆయనకు భజన్ సామ్రాట్ అనే పేరు వచ్చింది. మరీరోజు షామ్యే గజల్ కార్యక్రమంలో ఆయన మధురమైన గాత్రంతో మనసును తాకే ఒక అందమైన గజల్ని విందాము.

క్షమించాలి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పుస్తకంతో కార్యక్రమం ఇప్పుడు విందాం. పుస్తకంతో కార్యక్రమంలో ఎల్లా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 24వ భాగంలో మాస్టర్ కృష్ణారావు గురించి విశేషాలు ఇందాం.

మరాఠీ నాట్య సంగీతంలోనూ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలోనూ అసాధారణ ప్రతిభ కనబరిచి సంగీత రసజ్ఞుల మన్ననలు అందుకున్న అతి కొద్ది మంది సంగీతజ్ఞులలో మాస్టర్ కృష్ణారావు ఒకరు. ప్రముఖ తెలుగు రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు మాస్టర్ కృష్ణారావును ప్రస్తావిస్తూ తెలుగు ప్రజలు మరాఠీ నాటకాలను ఆదరించిన విషయాలను వివరిస్తూ బాలగంధర్వ మాత్రమే కాదు ఆయన వెనుకగా పెండార్కర్, రణడే, మాస్టర్ కృష్ణ మొదలైన మరాఠీ గాయకుల పాటలు కూడా ఆంధ్రదేశంలో బాగా చలామణి అయ్యాయి అన్నారు. పండిత్ అనే పదానికి సమానార్థంలో ఆనాడు ఆంగ్లేయులు మాస్టర్ అని బిరుదునిచ్చేవారు. ఈ మాస్టర్ ఆంధ్రదేశంలో మేస్టారు అయింది, మరాఠీలో మాస్టర్ అయింది. మరాఠీ వాళ్లు అతన్ని మాస్టర్ కృష్ణారావు అని పిలుచుకున్నారు. మాస్టర్ కృష్ణారావు పూర్తి పేరు కృష్ణారావు గణేష్ పులంబ్రీకర్. ఇతడు 1898 పశ్చిమ మహారాష్ట్రలోని దేవాచి ఆళంది గ్రామంలో దేశస్థ యజుర్వేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినాడు. దేవాచి ఆళంది అనే ఈ గ్రామం మహారాష్ట్ర ప్రజలకు అత్యంత పవిత్రమైన స్థలం. ప్రఖ్యాత మరాఠీ భక్త కవి పండితుడు సంత జ్ఞానేశ్వర్ జన్మించింది ఈ గ్రామంలోనే. ప్రతి సంవత్సరం ఆషాఢ ఏకాదశి నాడు వార్కరి భక్త బృందం చేసే పండరిపుర యాత్ర ఈ దేవాచి ఆళంది నుండే ప్రారంభమవుతుంది. పండిత్ భీమసేన్ జోషి గానం చేసిన సంతవాణిలో ఇంద్రాయణీ కాఠి అని సాగే అభంగులో దేవాచి ఆళంది లాగలి సమాధి జ్ఞానేశాచి అని వస్తుంది. పండిత్ భీమసేన్ జోషి సంతవాణిలో గానం చేసే ఈ అభంగ్ గా ది మాడ్గుల్కర్ రచించగా, పుల దేశ్పాండే స్వరపర్చగా, గుళాచి గణపతి అనే మరాఠీ చిత్రంలోనిది. మాస్టర్ కృష్ణారావు తండ్రి గణేష్ పులంబ్రీకర్, తల్లి మధురాబాయి. ఆనాడు బహుళ ప్రచారంలో ఉన్న ఏకైక ప్రచార సాధనం సంగీత నాటకాలు. కనుక సహజంగానే కృష్ణారావు చిన్ననాటనే సంగీత నాటకాల పట్ల ఆకర్షితుడైనాడు. నాట్య కళా ప్రవర్తక మండలి వారి సంత సకు అనే నాటకంలో ఒక చిన్న పాత్ర వేయడంతో కృష్ణారావు నట జీవితం మొదలైంది. ఈ నాటక కంపెనీలో ప్రఖ్యాత నట గాయకుడు సవై గంధర్వ కూడా నటించేవారు. ఈ నాటక కంపెనీలో చేరినందున కృష్ణారావుకు పెద్ద పెద్ద నటగాయకులతో పరిచయాలేర్పడినవి. ముఖ్యంగా సవై గంధర్వ పరిచయం అతని జీవితానికి దిశానిర్దేశం చేసింది. ఈ సవై గంధర్వ కిరాణా ఘరానాకు చెందిన ప్రఖ్యాత గాయకుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ పట్టశిష్యుడు, పండిత్ భీమసేన్ జోషి, విదుషి గంగూబాయి హంగల్ ల గురువు కూడా. ఆ నాటక కంపెనీ వారి కోసం కృష్ణారావు అనివార్యంగా సవై గంధర్వ వద్ద సంగీతం నేర్చుకున్నాడు. ఆ తర్వాత భాస్కర్ బువా బక్లే వద్ద శాస్త్రీయ సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నాడు కృష్ణారావు. ఈ భాస్కర్ బువా బక్లే మామూలు వారు కాదు. ఆగ్రా, జైపూర్, అత్రోలి, గ్వాలియర్ ఘరానాల సంగీతాన్ని ఆపోసన పట్టిన ఆనాటి మేటి గాయకుడు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ ప్రశంసలందుకున్న గొప్ప గాయకుడు ఈ భాస్కర్ బువా బక్లే. అటువంటి భాస్కర్ బువా బక్లే వద్ద సంగీతం నేర్చినప్పటికీ మాస్టర్ కృష్ణారావు సంగీతంపై కిరాణా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్, సవాయి గంధర్వుల ప్రభావం కనిపించటం విశేషం. అయితే మాస్టర్ కృష్ణారావు కంఠం అతి మధురమైనది కావటం కూడా ఒక కారణం కావచ్చు. కిరాణా ఘరానా సంగీతం మాధుర్యానికే పెద్దపీట వేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. మాస్టర్ కృష్ణారావు భాస్కర్ బువా బక్లే వద్ద సంగీత శిక్షణ పొందుతున్న సమయంలోనే అతని సహాధ్యాయి నారాయణరావు రాజహంస్ కూడా అక్కడనే సంగీతం నేర్చినాడు. అంటే మాస్టర్ కృష్ణారావు, నారాయణరావు రాజహంస్ ఇద్దరూ గురుబంధువులన్నమాట. ఒకసారి భాస్కర్ బువా బక్లే సంగీత కచేరీ చేస్తున్నప్పుడు అతని వెనక తాంబూరా వాయిస్తూ గాత్ర సహకారం అందిస్తున్న నారాయణరావు రాజహంస్ కంఠ మాధుర్యానికి పరవశించిపోయిన లోకమాన్య బాళగంగాధర్ తిలక్ హా బాళ్ గంధర్వ ఆహే అని మరాఠీలో ప్రశంసించినారట. అంటే ఈ బాలుడు గంధర్వుడు. ఆనాటి నుంచి నారాయణరావు రాజహంస్ బాలగంధర్వగా చలామణి అయి గొప్ప నటగాయకునిగా ప్రసిద్ధి చెందినాడు.
ఆనాటి గురువులు తమ విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారికి తగిన శిక్షణనిచ్చేవారు. భాస్కర్ బువా భక్లే నారాయణరావుకు నాట్యగీతాలు పాడటంలోనూ, మాస్టర్ కృష్ణారావుకు శాస్త్రీయ సంగీతంలోనూ శిక్షణ ఇచ్చి వారిని అద్వితీయులుగా తీర్చిదిద్దినారు. మాస్టర్ కృష్ణారావు తన 14 సంవత్సరాల వయస్సులోనే తొలి కచేరీ చేసి మెప్పించినాడు. ఒకవైపు శాస్త్రీయ సంగీత కచేరీలు చేస్తూనే నాటకాలకు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించేవారు. కృష్ణారావు స్వరపరిచిన గీతాలు ప్రజలను, సంగీత రసజ్ఞులను అలరించేవి. అంతేగాక తమ గురువుగారైన భాస్కర్ బువా భక్లే జ్ఞాపకార్థం మాస్టర్ కృష్ణారావు పూణే పట్టణంలో పూణే భారత్ జ్ఞాన్ సమాజ్ పేరిట ఒక మ్యూజిక్ అకాడమీ స్థాపించినాడు. బాలగంధర్వ నాటకాలకు సంగీతం సమకూర్చింది కూడా మాస్టర్ కృష్ణారావే. బాలగంధర్వ నాటకాలు అంతగా జనరంజన గీతాలుగా ప్రచారం పొందడానికి పరోక్షకారకుడు మాస్టర్ కృష్ణారావే అనటం సత్యదూరం కాదు. ముఖ్యంగా మేనక, సావిత్రి, ఆశా నిరాశ, అమృత సిద్ధి, కానుపాత్ర, నందకుమార్, విధి లిఖిత్ వంటి నాటకాలకు సంగీతం సమకూర్చినాడు మాస్టర్ కృష్ణారావు. తర్వాత బాలగంధర్వ సొంతంగా గంధర్వ సంగీత నాటక మండలి స్థాపించినాడు. ఈ కంపెనీ నాటకాలకు మాస్టర్ కృష్ణారావు సంగీతం సమకూర్చడమే గాక ఈ నాటకాల్లో కొన్ని పాత్రలు కూడా ధరించినాడు. ప్రముఖ సంగీతజ్ఞుడు కేశవరావు భోలే భార్య శ్రీమతి జ్యోత్స్నా భోలే, ఆమె కంఠం కిన్నెర కంఠం. ప్రత్యేకంగా ఆమె కోసమే కొన్ని నాట్యగీతాలను స్వరపరిచి జ్యోత్స్నా భోళేతో పాడించినాడు. ఆ గీతాలు మరాఠీ రసజ్ఞులను, సామాన్యులను సహితం ఎంతో అలరించినాయి. ఈ తరం వాళ్లు వాటిని యూట్యూబ్ ద్వారా విని ఆనందించవచ్చు. అందులో కులవధు, ఏక్ హోతా మాతారా, భాగ్యోదయ్ మొదలైన నాటకాలు జ్యోత్స్నా భోలేకు మంచి పేరు సంపాదించి పెట్టినాయి. ముఖ్యంగా కులవధు నాటకంలో ఆమె పాడిన బోలా అమృత అనే గీతం చాలా ప్రాచుర్యం పొందింది. మల్లీశ్వరి సినీ గీతాలకు కృష్ణశాస్త్రి సాహిత్యం, సాలూరు రాజేశ్వరరావు సంగీతం భానుమతి గాత్రం అని మనం అన్నట్లుగానే మరాఠీ కులవధు నాటకానికి మోగా రాగ్నేకర్ సాహిత్యం, మాస్టర్ కృష్ణారావు సంగీతం, జ్యోత్స్నా భోలే కంఠం అని ప్రశంసిస్తారు. నాటకాల తర్వాత మాస్టర్ కృష్ణారావు మరాఠీ, హిందీ చిత్రసీమలో కూడా రసగుళికల వంటి గీతాలకు తమ సంగీతంతో ప్రాణం పోసినారు. ప్రఖ్యాత సినీ దర్శకుడు వి శాంతారాం తమ ప్రభాత్ ఫిల్మ్ కంపెనీలో సంగీత దర్శకత్వం వహించడానికి కృష్ణారావును ఆహ్వానించినారు. తొలుత ధర్మాత్మ అనే ఒక చిత్రానికి సంగీతం సమకూర్చినాడు. ఆ తర్వాత తన సహాధ్యాయి బాలగంధర్వ నటించిన సంత ఏకనాథ్ చిత్రానికి సంగీతం సమకూర్చినాడు. ఈ చిత్రం 1935వ సంవత్సరం విడుదలైంది. ఈ చిత్రంలో మొత్తం 16 పాటలుండగా అందులో అధిక శాతం పాటలు బాలగంధర్వని గానం చేసినాడు. ఆ తర్వాత ఇది నాటకంగా కూడా మార్చుకుని నటించినారు. అయితే బాలగంధర్వ తన జీవిత కాలంలో నటించిన ఏకైక పురుష పాత్ర సంత ఏకనాథ్ మాత్రమే.

ఆ తర్వాత బాలగంధర్వ నటించినవన్నీ స్త్రీ పాత్రలే. ప్రభాత్ ఫిల్మ్ కంపెనీ వారి కోసం మాస్టర్ కృష్ణారావు సంగీతం సమకూర్చిన చిత్రం అమరజ్యోతి. ఈ చిత్రం మాస్టర్ కృష్ణారావుకు చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టడమేగాక వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడిన తొలి భారతీయ చిత్రంగా గుర్తింపు పొందింది. అంతేగాక మరో సంగీతాత్మక చిత్రం గోపాలకృష్ణ మరియు పడోసి అనే హిందీ చిత్రాన్ని కలిపి మాస్టర్ కృష్ణారావు 15 చిత్రాలకు సంగీతం సమకూర్చినారు. ఇంకా రాజ్ కమల్ కళామందిర్ వారి భక్తీచామాళ అనే మరాఠీ చిత్రంలో ప్రధాన పాత్రధారి అయిన సంత సావతామాళి పాత్ర పోషణ కూడా చేసినాడు మాస్టర్ కృష్ణారావు. దాంతోపాటు సంగీత దర్శకత్వం వహించినాడు. తన పాటలు తానే పాడుకున్నాడు కూడా. అంతేగాక చలనచిత్ర సంగీత నిర్వహణ ఏ విధంగా ఉండాలో తెలపడానికి ఒక సంగీత శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసినాడు మాస్టర్ కృష్ణారావు. ఈ శిక్షణా శిబిరంలో చేరి సంగీతం నేర్చుకున్న వారు తరువాత గొప్ప సంగీతజ్ఞులుగా పేరుగాంచినారు. ముఖ్యంగా వసంత్ దేశాయ్, సుధీర్ ఫడ్కే, పూళా దేశ్పాండే, స్నేహల్ భాట్కర్, గజానన్ వాట్వే వంటి సంగీత దిగ్గజాలున్నారు. మాస్టర్ కృష్ణారావు సినీ సంగీతం, సంగీత నాటకాలు ఒకవైపు విజయవంతంగా చేస్తూనే అసంఖ్యాకమైన హిందుస్థానీ గాత్ర సంగీత కచేరీలు చేసినాడు. అతడు ఖయాల్, ఠుమ్రీలు గానం చేయడంలో నిష్ణాతునిగా పేరు ప్రఖ్యాతులు గడించడమేగాక తనకున్న అపారమైన సంగీత పరిజ్ఞానంతో కొత్త కొత్త రాగాల రూపకల్పన చేసి తన శిష్యుల చేత పాడించి ఆ రాగాలను ప్రచారంలోనికి తెచ్చినాడు. అతని శిష్యులు, శిష్యురాళ్లు కూడా మామూలు వాళ్లు గారు. వారందరూ హిందుస్థానీ సంగీత కచేరీలు చేసేవారే. నటులుగా, నటీమణులుగా మరాఠీ రంగమంచి మీద రాణించిన వారు. వారిలో ముఖ్యులు రామ్ మరాఠే, యోగిని జోగులేకర్, సరస్వతి రాణి, ఈవిడే విఖ్యాత గాయక హీరాబాయి బరోడేకర్ సోదరి అయినప్పటికీ మాస్టర్ కృష్ణారావు వద్ద నాట్య సంగీతం నేర్చుకున్నది. ఇంకా అంజనీబాయి కల్గుట్కర్, శివరామ్ గాడ్గిల్, ఇంకా మాస్టర్ కృష్ణారావు కుమార్తె వీణా చిట్కో మొదలైన వారున్నారు. మాస్టర్ కృష్ణారావు తిలక్ కామోద్ మరియు కేదార్ రాగాలను కలిపి తిలక్ కేదార్ అని, కళ్యాణ్ మరియు శివరంజని రాగాలను కలిపి శివ కళ్యాణ్ అని, జోన్పురి మరియు రామ్కలి రాగాలను కలిపి జోన్కలి అని, ఇటువంటి ఎన్నో కొత్త రాగాలను రూపొందించినాడు. సంప్రదాయ రాగాలలో కొన్ని బందిష్లను తయారు చేసినాడు. అంటే ఆ బందిష్లలో సాహిత్యం, సంగీతం రెండూ మాస్టర్ కృష్ణారావు సమకూర్చినవే. ఈ బందిష్లు ఈనాటికి గానం చేయబడుతున్నాయంటే అవి ఎంత పకడ్బందీగా ఉన్నాయో తెలుస్తున్నది. మాస్టర్ కృష్ణారావు తయారు చేసిన బందిష్లలో కొన్ని ఇట్లా ఉన్నాయి. రతియామై జాగి, ఈ బందిష్ నాయకి కానడ రాగం. లలన తుమోబిన కౌన్, కౌశి కానడ రాగం. రంగరంగ ముఖపే, అడానా రాగం. చహు బరసన లాగే, భూపాలి రాగం. కహు కీ రీత్, మాల్కౌన్స్ రాగం. హోలీ ఖేలా, బహార్ రాగం. ఐమా బాదల ఆయి, మల్హార్ రాగం. ఇంకా తోరీ బినత్తి దేఖో, మోరీ చురియా, శ్యామ మోహన్ ప్యారే, కేలత్ హయ గిరిధారీ, హో శ్యామ బజాయే తోరీ ఘర్మే మురళియ మొదలైన ఈ బందిష్లన్నీ భైరవి రాగంలో కూర్చబడినవి. అంతేగాక అతడు బాణీలు కట్టిన నాట్యగీతాలు ఈనాటికి సంగీత రసజ్ఞులను ఉర్రూతలోగిస్తున్నాయి. మాస్టర్ కృష్ణారావు కొన్ని ఠుమ్రీలను కూడా రూపొందించి బందిష్లు తయారు చేసినారు. ముఖ్యంగా అతడు భైరవీ రాగంలో కూర్చిన బందిష్లన్నీ జనరంజకమైనవి. ఒక్క భైరవి రాగాన్ని ఎన్ని రకాలుగా పాడవచ్చునో అని చూపినారు మాస్టర్ కృష్ణారావు. అందుకే అతన్ని భైరవీకే బాద్షా అన్నారు. అతడు రూపొందించిన ఠుమ్రీలు పొడుగ్గా ఖయాల్ వలె సాగుతాయి, కనుక ఆ ఠుమ్రీలను ఖయాలీ ఠుమ్రీలన్నారు. మరొక ముఖ్య విషయమేమిటంటే వందేమాతర గీతాన్ని జింజోటి రాగంలో సొరపరిచి గానయోగ్యంగా మార్చిన ఘనత కూడా మాస్టర్ కృష్ణారావుదే. ఇంకా అతి ముఖ్యమైన విషయమేమిటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, మాస్టర్ కృష్ణారావుల మధ్య ఆత్మీయ అనుబంధముండేది. వారిద్దరూ ఒకరినొకరు గౌరవించుకునేవారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కోరిక మేరకు మాస్టర్ కృష్ణారావు బుద్ధ వందన గీతాలకు సంగీతం సమకూర్చినారు. ఈనాటికి

0: ఆ గీతాలు అట్లాగే గానం చేయబడుతున్నాయి. అంతేగాక మాస్టర్ కృష్ణారావు తమ గురువుగారైన భాస్కర్ భువా భక్లే నేర్పిన సంగీత శిక్షణా పద్ధతి ఇంకా తాను స్వయంగా అనుభవపూర్వకంగా నేర్చుకున్న సంగీత పద్ధతులను మేళవించి నొటేషన్ పద్ధతి ఒకటి రూపొందించి భావితరాలకు మార్గం సుగమం చేసినారు మాస్టర్ కృష్ణారావు. ఇవి 7 గ్రంథాలుగా రూపుదిద్దుకున్నాయి. అందులో రాగాల కులగోత్రాలను వివరించడమే గాక ఏ ప్రక్రియకు ఆ ప్రక్రియగా వింగడించినాడు. రాష్ట్ర సంగీత్, శిశు సంగీత్, అమర సంగీత్, మోహన్ మాళ్, నాట్యగీత్ నొటేషన్స్, చిత్రగీత్ నొటేషన్స్ అని భాగాలు చేసినాడు. వర్ధమాన సంగీత విద్యార్థులకు ఈ గ్రంథాలు చద్దిమూట వంటివి అనడంలో సందేహం లేదు. ఒక సాధారణ వ్యక్తి తన జీవితకాలంలో ఇంత సాధించగలడా అని ఆశ్చర్యం కలగక మానదు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి ఇంతటి సేవ చేసిన మాస్టర్ కృష్ణారావును భారత ప్రభుత్వం 1971 పద్మభూషణ పురస్కారంతో గౌరవించింది. 1933 కరవీర పీఠ శంకరాచార్యుల వారు మాస్టర్ కృష్ణారావుకు సంగీత కళానిధి బిరుదు ప్రదానం చేసి ఆశీర్వదించినారు. 1969 మహారాష్ట్ర ప్రభుత్వం విష్ణుదాస్ భావే బంగారు పతకం అందించి గౌరవించింది. 1972 సంగీత నాటక అకాడమీ రత్న పురస్కారాన్ని కూడా అందుకున్నాడు మాస్టర్ కృష్ణారావు. ఇంకా సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ కూడా పొందినాడు. అంతేగాక బాలగంధర్వ బంగారు పతకాన్ని కూడా అందుకున్నాడు మాస్టర్ కృష్ణారావు. మాస్టర్ కృష్ణారావు షష్టిపూర్తి సందర్భంగా పుణే నగరంలో 9 రోజుల పాటు సంగీతోత్సవాలు జరిగినాయి. ఈ సభల్లో భారతదేశంలోని పేరెన్నికగన్న గాయికా గాయకులు వాదకులు పాల్గొని ఈ నవరాత్రులను విజయవంతం చేసినారు. జాతస్యహి ధ్రువో మృత్యు అన్నట్లు ఇంతటి వారికైనా ఈ లోకాన్ని విడిచి ఈ దేహయాత్ర చాలించి పరలోకానికి పయనమవడం తప్పింది. అంతేగాక జాల్నాలో ఉన్నారు. ఈ సభల్లో గొప్ప గొప్ప గాయికా గాయకులు వాదకులు పాల్గొంటారు. ఈ సభలు మాస్టర్ కృష్ణారావు ఏకైక కుమార్తె వీణా చిట్కో ఆధ్వర్యంలో జరిగేవి. కానీ 2015 సెప్టెంబర్లో ఆమె కూడా స్వర్గస్థురాలైంది. అయినప్పటికీ అతని అభిమానులు శిష్యులు ఈ సభలను అప్రతిహతంగా జరుపుతున్నారు, ఇంకా జరుపుతారు కూడా. మాస్టర్ కృష్ణారావు మరణానంతరం 1985 అతని జీవిత చరిత్ర రాయబడింది. ఈ గ్రంథం పేరు బోలా అమృతా బోలా. మాస్టర్ కృష్ణారావు స్వరపరచగా జోస్నా భోలే గానం చేసిన కులవధూ నాటకంలోని గీతానికి పల్లవి ఆ వాక్యం. ఆ వాక్యాన్ని అతని జీవిత చరిత్రకు పేరు పెట్టడం చాలా ఔచిత్యంతో కూడిన విషయం.
1: ఇంతవరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 24 భాగంలో మాస్టర్ కృష్ణారావు గురించి విశేషాలు విన్నారు. చదివి వినిపించిండ్రు ఎస్ రాజవర్ధన్.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఎల్డి పుస్తకంతో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు రాత్రి 9:30 మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి దొంగలు దొంగలు కథ వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శామ్య గజల్ గజల్లను వినిపించే కార్యక్రమంలో ఇప్పుడు విందాం అనూప్ జలోట పాడిన గజల్లు.

ఇంతవరకు అనూప్ చెలోట పాడిన గజల్లు మూడవ భాగం విన్నారు. రేపు రాత్రి 9:45 ఈగ ఈ నుండి కార్యక్రమంలో రచయిత సంగిశెట్టి శ్రీనివాస్తో ముచ్చట మొదటి భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10:00 కావస్తుంది. మరికొంచెంసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നിണ്ട. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం చల్లగా ఉంది. గాలిలో తేమ శాతం 90%, గాలి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. పొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో చట్టబద్ధమైన సురక్షితమైన గల్ప్ వలసలకు కావాల్సింది ఏమిటి, ఎన్ఆర్ఐ సలహా, సంఘం సభ్యుడు స్వాదేశ్ పరికి పనుల ప్రసంగం వింటారు. ఇల్లు ఎగుసం ఎగుసందారుల కార్యక్రమంలో పశువుల్లో చూడి నిర్ధారణ ప్రాముఖ్యత గురించి పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చట సమగ్ర వ్యవసాయ విధానం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట వింటారు. రాత్రి 8:00 మనసులోని మాట ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం ఇంటారు అనువాదకులు డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు, పట్టణం మడిపెల్లి దక్షిణామూర్తి.

ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 11:03 వస్తుంది. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 MHz ఎఫ్ఎంపై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్పై రేపు ఉదయం 5:50 ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు సెలవు. జై హిందూ.